0: అలా అద్భుతమైన అంజలి అంజలి పాట వినేసినందుకు పిల్లలందరూ రెడీగా అయిపోయారని అనుకుంటూ, ఎందుకంటే కొంతమంది కాలోకికంగానే కంగారుగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందా అనుకుంటారు. సో అలా కాకుండా స్లోగా పాటతో స్టార్ట్ చేసి తర్వాత క్వశ్చన్స్ అడుగుదామన్నదే నా ఉద్దేశం. సో మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM. లాస్ట్ వీక్ గనక ఎవరైనా నాతో ఆడుంటే మీ అందరికీ తెలుసు మీ ట్రివియా క్వశ్చన్స్ తో పాటు నా పేరేంటి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నా పేరు శ్రీకాంతి, నా షో ఫ్రైడే 7 to 9 వస్తుంది అండ్ నా షో పేరు హ్యాపీ అవర్, నేను ముందే చెప్పేశా. సో మధ్యలో ర్యాండమ్ గా కొంతమందిని అడుగుతాను ఎవరి షో నా పేరేంటి షో పేరేంటి అని అడుగుతాను. సో బీ రెడీ ఫర్ దట్ క్వశ్చన్స్ ఆల్సో. సో రెడీగా ఉన్నారా క్వశ్చన్స్ కి? దిశాంత్ కారెక్కేశావా, చదువుకున్నావా? ఓకే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, చూద్దాం ఎవరు ఆన్ ఎయిర్ కాల్స్ ఫస్ట్ చేస్తారో చూద్దాం. వాట్ బర్డ్ లివ్స్ ఇన్ అంటార్కిటికా అండ్ కెనాట్ ఫ్లై? మళ్ళీ అడుగుతున్నాను ఈ క్వశ్చన్, విచ్ బర్డ్ లివ్స్ ఇన్ అంటార్క్టికా అండ్ కెన్ నాట్ ఫ్లై? ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేసేయండి. సో మనం కాల్ కోసం వెయిట్ చేసేలోగా ఈ వారం అంతా ఎలా జరిగింది అంటే చాలా అద్భుతంగా జరిగింది. అండ్ క్లైమేట్ అయితే రోలర్ కోస్టర్ క్లైమేట్ అని చెప్పాలి, అసలు సూపర్. ఎన్నిసార్లు ఎంత మందిని సీట్స్ అడిగి వేసి నేను ఆ సీట్స్ రాక ఏం చేయాలో తెలియక ఒక సందిగ్ధమైన పరిస్థితిలో పడిపోయా. సో హోప్ఫుల్లీ ఎవ్రీ ప్లాంట్ మామ్ ఇస్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. వచ్చేసారు మనకి ఆన్ ఎయిర్ తీసుకుందాము. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? కృతి, నువ్వు కాల్ చేసేసావు, ఫస్ట్ కాలర్ కృతి. Okay, Kruti, do you know the answer, Kruti?
1: Yeah.
0: What is
1: the answer?
0: Yes, that's the right answer, Kruti. And you're 8-year-old. I remember that.
1: Yes.
0: Thank you so much, Kruti. Bye.
1: So much, Kruti. Bye.
0: Hello, Andy. Meeru Radio Surbhi call chesaru. On air unnaru. Evaru maatladutunnaru?
2: Ana peru Anita Andy. Answer vachesi penguin.
0: అనిత అండ్ ఆన్సర్ ఇస్ పెంగ్విన్. అనిత గారు సూపర్. మీరు ఒకవేళ మీరు గనక పెద్దవాళ్ళు అయితే మీరు ఇంకో క్వశ్చన్ ఉంది. ఆశ దోశ అప్పడం వడా? అలానే అనుకోండి, అనుకుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచించేసేయండి. వాట్ ఈజ్ అ ఫిమేల్ ఎలిఫెంట్ కాల్డ్? ఇందాక ఈ క్వశ్చన్ ఆది ఆన్సర్ చేసి ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు.
2: మాకు చాట్ జీపీటీ ఉందండి, మేము చాట్ జీపీటీతో ఆన్సర్ చేస్తాం.
0: మీరు ఎలా అయినా చీటింగ్ చేయండి, మీకు ఆన్సర్ తెలిస్తే చాలు నాకు. ఏంటండి,
2: డ్రైవింగ్ లో ఉన్నాం కదా, చాట్ జీపీటీని అడగాలి కదా.
0: ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు కదా మన కార్ ఫీచర్స్. హే, చాట్ జీపీటీ అంటే ఆన్సర్ చేసే లెవెల్ లోకి
2: వచ్చేస్తుందండి. సిరి ఆన్సర్ మీ అంటే వచ్చేస్తుంది
0: కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ, బాయ్. సో బాగుందండి, అలాగా నాకు తెలుసు పిల్లలకు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కాలర్. హలో, ఓకే, గాట్ డిస్కనెక్టెడ్, ఐఎమ్ నాట్ షూర్ వై. సో డిస్కనెక్ట్ అవుతున్నాయండి కాల్స్, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ షూర్ వై, బట్ ప్లీజ్ డూ కాల్ మీ బ్యాక్, కొన్ని కాల్స్ మిస్ అయ్యాను. పిల్లలు ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే పిల్లల క్వశ్చన్, పెద్దవాళ్ళు ఆన్సర్ చేద్దాం అంటే పెద్దవాళ్ళ క్వశ్చన్, నో చీటింగ్. సో పిల్లల క్వశ్చన్, వాట్ బర్డ్ లివ్స్ ఇన్ అంటార్క్టికా అండ్ కెనాట్ ఫ్లై? పెద్దవాళ్ల క్వశ్చన్, వాట్ ఈస్ అ ఫీమేల్ ఎలిఫెంట్ కాల్డ్? చాలా ఈజీ ఆన్సర్ అంటే మీరు చాట్ జీపీటీ చేసి చూస్తే ఇదా ఆన్సర్ అనుకుంటారు. సో అదనమాట. సో తెలిస్తే ఆన్సర్ తెలిస్తే కనుక స్టూడియోకి కాల్ చేసేయండి. అండ్ మనము అర్జెంట్ గా నెక్స్ట్ పాట వినేద్దాము. ఏం పాట విందాము అని అనుకుంటూ ఉంటే నాకు ఈ అద్భుతమైన పాట ప్లే చేద్దాం అనిపిస్తుంది. హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్, బట్ ఎవరైనా కాల్ చేస్తే నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను అండ్ పిల్లలు కాల్ చేస్తే ఆనర్ కి లాగిన్ అయి మాట్లాడతాను మీ అందరితో. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీ అందరినీ అడుగుతాను మధ్యలో, నా పేరు శ్రీకాంతి అండ్ దిస్ ఇస్ హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతితో ఎవ్రీ ఫ్రైడే 7 to 9 PM, గుర్తుపెట్టుకోండి. సో పాట వేసేస్తున్నాము, వస్తుంది వస్తుంది, లోడ్ అవుతుంది, ఫ్రైడే కదా వస్తుంది. లిసన్ అండ్ ఎంజాయ్. ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్ బై ద వే, విచ్ బర్డ్ లివ్స్ ఇన్ అంటార్కిటికా అండ్ కెనాట్ ఫ్లై, అండ్ వాట్ ఇస్ ద ఫీమేల్ ఎలిఫెంట్ కాల్డ్?

0: అలా ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ పాట మీరందరూ వింటుండగా మనకి మహిత గారు కాల్ చేశారు. షీ ట్రైడ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ బట్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. పెద్దవాళ్ళకైతే ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు ఆన్సర్ చేయలేదు. వాట్ ఈజ్ అ ఫీమేల్ ఎలిఫెంట్ కాల్డ్? సో చిన్నపిల్లలు అయితే చాలా బ్రహ్మాండమైన ఆన్సర్లు ఇచ్చేసారు. ఇంకా క్వశ్చన్ ఎక్కువసేపు కంటిన్యూ చేస్తే బాగోదు కాబట్టి అండ్ వీళ్ళందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళ కోసం. Yes, what is the most common species of bird found in the world? What is the most common species of bird found in the world? జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కాల్స్ వచ్చేలోగా ఐల్ క్విక్లీ రీడ్ అవుట్ సమ్ announcements and so Hareli Prosper, Hareli Fresh Market is opening its fourth store with a special soft launch happening on May 15th. Big news, this is a very very big news for Prosper and North Texas people. Get ready for fresh vegetables, authentic flavors, quality groceries and exciting lunch offers waiting. లంచ్ కాదండి, ఎప్పుడు తిండి గురించేనా. అండ్ ఎగ్జైటింగ్ లాంచ్ ఆఫర్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఎక్కడ దీని అడ్రస్ అంటే 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ టెక్సస్ 75078. సో మార్క్ యువర్ క్యాలెండర్స్, మీ ఫ్యామిలీని తీసుకురండి అండ్ ఈ ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ ని మిస్ అవ్వకండి. డ్యూరింగ్ దిస్ ఇస్ ఓన్లీ డ్యూరింగ్ ద సాఫ్ట్ ఓపెనింగ్. సో దిస్ అండ్ సెలబ్రేషన్ ఈజ్ ఆన్ May 15th. Don't miss it. So ఏంటి ఇంకా ఎవరు కాల్ చేయట్లేదు? ఇంత కష్టమైన క్వశ్చన్ ఏమైనా అడిగానా? ఓకే, ఒక ఈజీ క్వశ్చన్ కూడా అడుగుదాం అయితే. యా, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ స్పీషీస్ ఆఫ్ బర్డ్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్. ఈజియెస్ట్ క్వశ్చన్ అడిగితే, వాట్ ఇస్ ద లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్? ఇది ఈజీ క్వశ్చన్, ఖచ్చితంగా కాలర్స్ రావాలి. మీరు ఈ నెక్స్ట్ పాట వినేసేయండి, వింటూ వింటూ ఉంటే ఈ వండర్ఫుల్ పాట వింటూ ఉండి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే కాలర్స్ వస్తే కనుక ఆన్ఏ తీసుకుంటాను పిల్లలైతే కనుక. సో దిస్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రైజ్ ద వాల్యూమ్.
1: క్వశ్చన్
0: మర్చిపోకండి. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? దిశాంత్. ఏంటి ఇంత లేట్ గా కాల్ చేసావు దిశాంత్? మమ్మీ, వాట్ ఇస్ దిస్? బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దిశాంత్. సో డి యూ నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్? Both are right answers. కానీ నేను క్వశ్చన్స్ ఏంటో చెప్పను లిజనర్స్ కి, బికాస్ దిస్ ఇస్ ఆన్ ఎయిర్. కానీ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము దిశాంత్ మేము, మా మమ్మీ కూర్చోబెట్టి చదివించేది అనమాట. చదివిస్తే నీలాగే సేమ్ క్వశ్చన్ తో సంబంధం లేకుండా ఆన్సర్స్ గబగబా చెప్పేసేవాళ్ళం. తర్వాత మా మమ్మీ ఆపి ఆగు, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ అని అడిగేది అనమాట. సో నువ్వు రెండు ఆన్సర్స్ చెప్పావు. గ్లాడ్ యూ డిడ్ నాట్ గెట్ ద రిపీట్ ద క్వశ్చన్. సో ఐ కీప్ ద క్వశ్చన్ స్టిల్ ఓపెన్ బికాస్ నేను నువ్వు విన్న తర్వాత ఇంకో రెండు క్వశ్చన్స్ అడిగాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ దిశాంత్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ కాల్. బాయ్ దిశాంత్. పాట వినేసి వచ్చేసేయండి, నేను ఇలా చెప్తూనే ఉంటాను కబుర్లు.
2: ఆ గాజువాక కండక్టర్.

0: అదండి అలా పల్సర్ బైక్ సాంగ్ వినేశాం కదా, అది ఒక వండర్ఫుల్ మాస్ బీట్ సాంగ్ అని చెప్పాలి. వచ్చిన కొత్తల్లో చాలా క్యాచీ క్యాచీ నెంబర్ అది. హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయిడ్. అండ్ నేను కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోతున్నాను, బికాస్ దిశాంత్ వండర్ఫుల్ వండర్ఫుల్ గా ఆన్సర్ చేసేశాడు. సో దిశాంత్ ఆన్సర్ చేశాడు కానీ ఎవరైనా వినకపోతే గనక నేను చెప్తున్నాను. A female elephant is called a cow. Yes, meeru vinnadi correct. A female elephant is called cow, and the most common species of bird found in the world is chickens. Correct. So ee rendu correct answers vachesnayi. So next question ki velipodam. Geography ki sambandhinchi questions adudama. నేను కొంచెం వీక్ గానీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే వాళ్ళందరూ చాలా బాగా ఆన్సర్ చేసేస్తున్నారు. సో చూద్దాం, కొంచెం ఇంటెన్సిటీ పెంచి జియోగ్రఫీ ట్రివియాకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ టైం లార్జెస్ట్ స్టేట్ ఇన్ యుఎస్ అని అడిగాము, అందరూ బాగా పప్పులో కాలు వేసేసారు. వాట్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ మటుకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. నా వాట్ ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద యుఎస్ బై పాపులేషన్? Again, what is the largest city in the US by population? Question winner vallu call cheyandi studio ki 972-636-1966. Indakala Dishant maatladutunnappudu naaku chaala funny moment gurtochindandi. Chinnappudu maa annayyani nannu maa amma kuchobetti chadivichadannamata. Maamulu chadivichadam kaadu, danni rodanam antaramata. బాగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేపేసి థర్డ్ ఫోర్త్ క్లాస్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే గానీ నిద్రపోనిచ్చేది కాదు మా అమ్మ. మదర్స్ డే సందర్భంగా గుర్తు తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు, లేకపోతే యూజువల్ గా కూడా నాకు ఎక్కువ స్టోరీస్ వాళ్ళవే ఉంటాయి కదా మనకి. మా అన్నయ్య నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి చదివించేది. అన్నయ్య చదివేసేవాడు ఫస్ట్ వెళ్ళిపోవాలి తొందరగా ఆడుకోవడానికని. ఇంకా గబగబా ఇచ్చేసి మా అమ్మ ఏ క్వశ్చన్ అడుగుతుందో తెలియదు, వాడు ఆ మటుకు ఆన్సర్స్ చెప్తూ ఉండేవాడు. సో మనకి స్టూడియో కాలర్ వస్తున్నారు, చూద్దాం ఎవరు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సందీప్ అండి.
0: సందీప్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: సో మీకు ఆన్సర్ తెలుసా?
1: క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా?
0: క్వశ్చన్ రిపీట్ చేసేస్తాను. వాట్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద యుఎస్ బై పాపులేషన్?
1: న్యూయార్క్.
0: కరెక్ట్.
1: టోక్యో తర్వాత అదే అనుకుంటా.
0: దేని తర్వాత?
1: టోక్యో జపాన్ రాజధాని టోక్యో, దాని తర్వాత ఇదే అనుకుంటా.
0: అవునా? నా ఈ విషయం నా తెలీదు. ఇది కూడా తెలిసిందంటే ఆన్సర్ ఎదురుగుండా ఉంది కాబట్టి. సో నైస్ అండి. సందీప్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
1: లూయిస్విల్ అండి.
0: లూయిస్విల్, వా నైస్. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా?
1: మీరు ఆల్రెడీ ఇప్పుడే చేశారు.
0: అవునా? ధమాక. ఓకే నైస్ నైస్. సో థ్యాంక్ యూ.
1: చంద్రముఖి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది.
0: ఏం సాంగ్ అండి?
1: కొంతకాలం కొంతకాలం.
0: యా, చాలా రోజులైంది ఆ పాట విని వేసేస్తాను. కొంతకాలం లైన్అప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే అండి.
0: సో బాగుందండి. అలాగా సందీప్ గారితో మాట్లాడాము కొంతసేపు, అండ్ కొంతకాలం సాంగ్ లైన్అప్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా వచ్చేసారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? యువర్ నేమ్ ఇస్ రీహాన్. యు నో ద క్వశ్చన్? వాట్ ఇస్ ద ఆన్సర్ రీహాన్?
2: న్యూయార్క్.
0: న్యూయార్క్. హౌ ఓల్డ్ ఆర్ యు రీహాన్?
2: 5.
0: యు ఆర్ 5. డు యు హావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్?
2: యా.
0: వాట్ ఇస్ ఇట్?
2: Sunflower.
0: Sunflower. Sure. I'll play that song for you. Thank you so much, Rehan, for the call.
2: Brother.
0: Bondandi. So, ఇందాకలా ఏదో యా మన సందీప్ గారు రిక్వెస్ట్ సాంగ్ వేసేద్దాము, అందరూ రెడీగా ఉండండి. అండ్ ఈ పాట విని నేనైతే చాలా చాలా రోజులు అవుతుంది. నెక్స్ట్ మన రీహాన్ రిక్వెస్ట్ చేసిన సన్ఫ్లవర్ సాంగ్, దీని తర్వాత నేను లైన్అప్ చేసి వేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్వీట్ క్యూట్ రీహాన్, ఫర్ కాలింగ్. యువర్ 5 ఇయర్స్ ఓల్డ్. ఐ లవ్ యూ.

0: మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైలర్ అయినా ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఓం లక్ష్మీదేవి ఆయన మహ. ఓం వెల్త్ గాడెస్ ఆయన మహ.
3: ఓ నారి, ఏమి నీ కోరిక?
2: అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కి నాకు డబ్బులు కావాలి.
3: ఇంతేనా? నీ భక్తికి మెచ్చా, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నాను. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి. వాళ్ల కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ అట్ 972-312-8959 ఆర్ విజిట్ merulending.com. దే విల్ ఇనిషియేట్ హీలో ప్రాసెస్, హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ అండ్ డిపాజిట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు lending for home equity loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అనియన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్లీ పనీర్ టిక్కా, పచ్చ మిఠాయి పరాటా.
5: ఎందుకు రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, diga thoduga Radio Surabhi, America lo telugu
1: istam. You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: తీసుకొచ్చండి.
1: మనకి ఆన్ ఎయిర్ లో అనురాధ గారు ఉన్నారు. అనురాధ గారు అంటే ఎలా చెప్పాలి అంటే నేను కాకినాడ అనురాధ గారు అని చెప్పాలి. నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నాను ఆవిడ్ని, కాకినాడ అనురాధ గారు అని గుర్తుపెట్టుకున్నా. అనురాధ గారు హలో అండి.
0: హాయ్ శ్రీకాంత్ గారు, యు మేడ్ మై వీకెండ్, యు మేడ్ మై ఫ్రైడే. అలా మాట్లాడంగానే చెప్పంగానే కాకినాడ వాళ్ళని గుర్తుపెట్టారు చూడండి.
1: అది చాలా టచ్ చేశారంటారా?
0: చాలా.
1: మన కాకినాడ వాళ్ళ గొప్పతనం అండి. ఇంకెవరైనా కాకినాడ వాళ్ళు వింటే ఒక ఓ వేసుకోండి, అనురాధ గారు కాల్ తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు అనుకుంటున్నాం మన కాకినాడ వాళ్ళందరినీ సమకూర్చి ఒక చిన్న ఫుడ్ కార్యక్రమం లాంటివి, మన కాకినాడలో వండుకునే స్పెషల్ డిషెస్ లాంటివి గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం.
0: అదొక్కటే కాదు, చిన్న సవరణ అటు పక్క మన కల్చర్ కి రిలేటెడ్ గా మన జాతరలు ఉంటాయి,
1: అది
0: అన్ని అన్ని కల్చర్ కి సంబంధించిన కాకినాడ కాదు, ఓన్లీ గోదావరి
1: జిల్లా
0: కల్చర్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి.
1: కరెక్ట్, గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు అది ఆ టాపిక్ వస్తే మనం ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ కదా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అలాగా. థ్యాంక్ యూ.
0: మనం రకరకాల సంఘాలు చూస్తాము ప్రతి ఊర్లో, అలా కాకినాడ వాళ్ళ సంఘం ఒకటి తీసుకోవాలి.
1: ఒక వాట్సాప్ గ్రూప్, కాకినాడ వాట్సాప్ గ్రూప్ ఆర్ గోదావరి జిల్లా, మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో ఒక గ్రూప్ పెట్టుకుని కేవలం వంటల గురించే మాట్లాడుకోవాలి దాంట్లో. బాగుందండి, నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు. మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఉందా, రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా ఉందా?
0: యా ఉందండి, ఇది సినిమా పేరు గుర్తురావట్లేదు, నాగార్జున ప్రేమని సినిమా, అది అష్టలక్ష్మి అని ఒక సాంగ్ ఉంటుంది, పర్వతాల ప్రేమణి అని.
1: అష్టలక్ష్మి పాట స్టార్టింగ్ అష్టలక్ష్మి అండి,
0: పర్వతాల ప్రియ రమణి మణి అని వస్తుంది.
1: నేను సర్చ్ చేసి
0: నాగార్జున. ఓకే అండి, ఆ సినిమా పేరు ఇన్స్టెంట్ చేసుకుని గుర్తురావట్లేదు, ఆ పాట కోసం చేశాను కానీ సినిమా పేరు ఆలోచించలేదు, సారీ.
1: ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. కానీ అది లైన్అప్ చేసి వేస్తాను. ఈ నెక్స్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు అది అనుకుంటున్నాను, ఆన్లైన్ ఆన్ ఎయిర్ లో మీరు ఉన్నారు కాబట్టి మీతోటే స్టార్ట్ చేద్దామని, మన చిన్నప్పటి విశేషాలు అన్నమాట. నేను కొన్ని కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత మన వాళ్ళకి మెదడుకి మేత అనే ఒక కార్యక్రమంలో కొన్ని ఫన్ ఈవెంట్స్ లాగా పెట్టి అడుగుతూ ఉంటాను. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు కాబట్టి నేను అది ఫన్ సెగ్మెంట్ వేయలేను, కానీ క్వశ్చన్ అడుగుతాను. మీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీ పేరు గుర్తుందా? అదే అదే మెదడుకి మేత అంటే, మా ఇంట్లో ఉండే టీవీ పేరు సాలిడర్.
0: ఓకే, నాకు కష్టంగా ఉంది
1: అప్పట్లో ఓనీడానో బీపీఎల్ లో.

0: లేకపోతే ఫిలిప్స్ అనో ఇలా రకరకాల కంపెనీలు ఏవో అప్పటి కంపెనీలు ఉండేవి, మీ ఇంట్లో ఏది ఉందో గుర్తెచ్చుకోండి, మెదడికి మేత కార్యక్రమం అది.
1: థ్యాంక్స్ అండి, అలా ఆలోచిస్తాను.
0: ఆలోచించండి, చిన్నప్పుడు మీ ఇంట్లో ఏ టీవీ ఉండేది, ఇస్ ఎ క్వశ్చన్. సో శ్రోతలు ఎవరైతే వింటున్నారో మీ అందరికి కూడా రెడీగా ఉండండి. మీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఏ టీవీ ఉండేది అది గుర్తించుకుని కాల్ కి ఖచ్చితంగా స్టూడియో కాల్ చేసి చెప్పండి, 9726361966. థ్యాంక్స్ అండి అనురాధ గారు, నైస్ టాకింగ్ టు యూ.
1: ఓకే, సేవ్ చేయండి, బై, హావ్ ఎ గ్రేట్ డే.

0: వచ్చేది డిస్నీ ఛానల్ ఒకటి.
1: మిమ్మల్ని ఆనర్ తీసుకొచ్చా నేను? ఆసమ్ ఆసమ్. సో మనతో ఆనర్ లో ఉన్నారు కోమల్ గారు, ఇప్పుడే కాల్ చేశారు. సో కోమల్ గారు, మీ పాత టీవీ పేరేంటి?
0: ఓనిడా.
1: ఓనిడా, ఓకే, నైస్. సో ఓనిడాతో మీకున్న మెమరీస్ ఏంటి?
0: మెమరీస్ అంటే సండే రామాయణం అండ్ డిస్నీ చూడడము.
1: కరెక్ట్ కరెక్ట్.
0: అండ్ దూరదర్శన్ లో కూడా చిత్రాల మార్నింగ్స్ వచ్చేవి.
1: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అండి. సూపర్ ఫన్ యాక్టివిటీస్ అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ మూమెంట్స్. హలో అండి, మీరు ఆన్ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, నా పేరు రమేష్.
1: ఏం పేరండి మీ పేరు?
2: రమేష్.
1: రమేష్ గారు? ఎస్, రమేష్ గారు చెప్పండి.
2: మీరు ఇందాక క్వశ్చన్ అడుగుతున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్.
1: వెరీ ఇంట్రెస్టింగ్ కదా, అవును. ఏంటి చెప్పండి, మీ మీ మీ ఇంట్లో పాత రోజుల్లో ఉన్న టీవీ పేరేంటి?
2: డైనోరా.
1: డయోనారా, ఓకే. ఏంటి దాని మెమరీస్?
2: డైనోరా యాక్చువల్ గా అది దానికి డోర్స్ ఉండేయండి.
1: కరెక్ట్.
2: సో దాని మేము పొద్దున్నే లేచిన తర్వాత మాకు రోజు ఏంటంటే పొద్దున అర్థం క్లీన్ చేయాలి. మా నాన్న గారు ఇచ్చే కిచెన్ వర్క్ అనమాట.
1: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్.
2: ఒకటి బైక్ క్లీన్ చేయాలి, రెండు స్కూటర్ క్లీన్ చేయాలి, రెండు టీవీ క్లీన్ చేయాలి. ఆ రెండు పనుండి పని టీవీ అనగానే ఎందుకంటే దానికోసం ఫస్ట్ ఆ టీవీ లేని రోజుల్లో వెళ్ళి కూర్చొని అందరికీ తర్వాత మా ఇంట్లో టీవీ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి రావడం.
1: ఎస్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవన్నీ ఉండేవి కదా అసలు మన రోజుల్లో. అసలు ఆ ఎంజాయ్మెంట్ వేరులేండి, మనం అందరం ఎంజాయ్ చేసింది వేరు. అసలు
2: మా నాన్నగారు ఒకటి చెప్పేవాళ్ళంటే యాక్చువల్ గా మోస్ట్ ఫార్చునేట్ జనరేషన్ మందే అని చెప్పేసి అని.
1: అవును, అదైతే
2: ఎందుకంటే పల్లెటూర్లు చూశారు, టౌన్స్ చూస్తారు, సిటీస్ చూశారు, దేశాలు చూస్తున్నారు, ఈవెన్ ఎవ్రీథింగ్, ఈవెన్ టెక్నాలజీ చేంజెస్, రేడియో దగ్గర నుంచి ఈవెన్ ట్యూబ్ లైట్, రేడియో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దూరదర్శన్ వచ్చే మూవీస్ ఎంజాయ్ చేసాము, ఇప్పుడు టీవీ చేస్తాము, ఎవ్రీ దిస్ ఈస్ మోస్ట్ ఫార్చునేట్ జనరేషన్ హ్యాస్ సీన్ సో మెనీ చేంజెస్.
1: కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. Nice, nice for digging all those memories. Thank you so much for calling and letting us know and sharing this information, Ramesh Garu. Have a nice day.
2: Thank you, thank you.
1: బాగుందండి. కాలర్స్ అందరికి ఐ థింక్ మీ ఇంట్లో ఉండే పాత రోజుల్లో ఆర్ మీ చిన్నప్పుడు, పాత రోజులు అంటే బాగాలేదు కదా, మీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీ పేరేంటి? ఇది 80s and 90s కిడ్స్ కి సంబంధించిన క్వశ్చన్ అని అని అనుకోవచ్చు, ఎందుకంటే కొత్తగా వచ్చే టీవీ పేర్లు అన్ని ఆల్మోస్ట్ సేమ్, ఎల్జీ, శాంసంగ్ ఇవే ఉంటాయి. కానీ మా చిన్నప్పుడు డయోనారా, సాలిడర్, మా ఇంట్లో టీవీ సాలిడర్, ఒనీడా, అండ్ మా అత్తయ్య గారింట్లో బీపీఎల్, భారత్ సంథింగ్ ఏదో ఉండేది. బీపీఎల్ ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పండి స్టూడియోకి. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నట్టుగా డయోనారా. అరుంధతి గారు కాల్ చేశారు, అరుంధతి గారు కూడా సిమిలర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. మా ఇంట్లో సాలిడర్ టీవీ ఉండేదండి, దానికి డోర్లు ఉండేవి, అవి ఎగ్జామ్స్ టైంలో మూసేసి లాక్ వేసేసేవారు, దాన్ని నాబ్ ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేనైతే ఈ ఓకే, వీఆర్ హ్యావింగ్ సమ్ కాలర్ అండ్ లెట్స్ టేక్ ఇట్ ఆన్ ఎయిర్. ఒక్కటే పేరు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తెచ్చుకుంటుంటే నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో, దాన్ని నిజంగానే ముట్టుకుని ఇచ్చేవారు కాదు ఆ టీవీని, డస్ట్ పడిపోతున్న ఒక పెద్ద గుడ్డ కప్పేవారు. మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే చాలా పెద్ద హాల్ ఉండేది, ఆ హాల్ కి చివరిలో ఒక కార్నర్ లో టీవీ పెట్టేవాళ్ళు. అది దూరంగా కూర్చుని మా తాతగారి వాళ్ళకి కనిపించేది కాదనమాట, చిన్నపిల్లకైతే కనిపించేది. కానీ మీ అందరికి గుర్తుందో లేదో, ఆ టీవీకి ఒక పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద ముందు ఒకటి పెట్టి పెట్టేవారు, దానికి ఒక స్టాండ్ లాగా తయారు చేసి టీవీకి ముందు ఒక పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో పెట్టేవాళ్ళు. అసలు అది ఎంత జోక్గా ఉండేదంటే నాకు, దాంట్లోంచి మేమెవరం మాకు దాంట్లో చూస్తే నచ్చేది కాదు, మేము దాని కింద కూర్చొని చూసేవాళ్ళం టీవీ. ముసలాళ్ళందరూ వెనకాతలు కూర్చుని పెద్ద బొమ్మ చూసేవాళ్ళు. ఓకే, హలో అండి, మీరు రేడియో శ్రీకి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
0: హలో అండి, నమస్తే, నా పేరు పావని అండి.
1: పావని
0: మీ వాయిస్ బాగుందండి, యువర్ యాంకరింగ్ ఆల్సో వెరీ గుడ్, ఫ్రెష్ వాయిస్. నేను ఇంటూ ఉంటాను బట్ ఐ నెవర్ కాల్ యూ. సో ప్రీతి మీరు ఇంటూ ఉంటాను ఈ టైం షో కానీ బట్ కలిసి మాట్లాడే ఛాన్స్
1: వచ్చింది
0: అనమాట. అంటే ఇది బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీ సంథింగ్
1: చెప్పండి.
0: బ్రిటిష్
1: అదేదో భారతీయ భారత్ సంథింగ్ ఏదో ఉండేది దానికి. బీపీఎల్ ఈజ్ నాట్ బ్రిటిష్,
0: భారత్
1: లాబొరేటరీస్. యా నాకు ఫుల్ గా గుర్తు రావట్లేదు. మధ్యలో సర్చ్ చేశాను నేను భారత్ సంథింగ్ లాబొరేటరీస్, ప్రైవేట్ లాబొరేటరీస్ సంథింగ్ ఏదో ఉండేది మధ్యలో బీపీఎల్ టీవీ. నో
0: ప్రాబ్లం.
1: ఏంటి మీ చిన్నప్పుడు విషయాలు ఏమైనా గుర్తున్నాయా మీకు?
0: నా చిన్నప్పుడు విశేషాలు ఏంటంటే ఏం లేవు కానివ్వండి, మా పెళ్ళైనాక మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉండేది, ఇప్పటికీ ఉంది. ఎందుకంటే వాళ్ళ పాత టీవీ అని చెప్తే అది ఎన్ని సంవత్సరాలు అమ్మకుండా ఇప్పటికీ అలానే పెట్టారు.
1: అసలు
0: అది
1: వాళ్ళకి వాళ్ళకి అలాగా దాచిపెట్టే విషయంలో మా అత్తయ్య గారి ఇంట్లో మొన్నటి దాకా కెల్వినేటర్ ఫ్రిడ్జ్ ఉండేదండి. సో శ్రోతలందరికీ ఇది ఒక యాడెడ్ క్వశ్చన్ అనమాట. మీ పాత మీ చిన్నప్పుడు ఉన్న టీవీ పేరు అండ్ మీ చిన్నప్పుడు ఉన్న ఫ్రిడ్జ్ పేరు ఏంటో కూడా చెప్పచ్చు మీరు.
0: చిన్నప్పుడు అంటే ఓనిడానండి.
1: ఓనిడా, ఓకే ఓనిడా.
0: ఓనిడా ఇప్పుడు అందరూ మోస్ట్లీ శాంసంగ్. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉంది సార్ నాకైతే.
1: చిన్నప్పటి విషయాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ పావని గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది డీటెయిల్ వింటామండి, ఎవరైనా చెప్తారేమో
1: చూద్దాం, ఫుల్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.
1: బాగుందండి, నాకు పావని గారితో మాట్లాడుతుంటే. హలో అండి, మీరు రేడియో సూపర్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హేమంత్ అండి. మా ఇంట్లో ఉన్న పాత టీవీ కొనార్క్ టీవీ.
1: కరెక్ట్, కొనార్క్
3: కొనార్క్ టీవీ. అప్పుడు మేము కొన్నప్పుడు అది 1600 ఉండే, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు. అప్పుడు అది
1: చాలా ఎక్స్పెన్సివ్ అండి, అది 1600 సమానం అప్పట్లో. 1600
3: అండ్ ఇంకోటి మిక్స్ అండ్ ఉంటుంది, దాని పేరు మిటాసో అని కంపెనీ ఒకటి ఉండేది.
1: ఏంటి
3: అది కూడా చాలా బాగుండేది. మిక్సర్ అండి, మిక్సర్ గ్రైండర్.
1: మిక్సర్ దగ్గరికి వెళ్ళారా? నేను ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాను. మీరు మిక్సర్ వరకు?
3: ఫ్రిడ్జ్ కెల్వినేటర్ కామన్ అది.
1: అది మా అత్తయ్య గారి ఇంట్లో మొన్న మొన్నటి వరకు కూడా ఉందండి. ఎంత బాగా పనిచేసేదంటే అద్భుతం అన్నది.
3: సాలిడ్ గా ఉండేవన్నీ
1: చాలా సాలిడ్, సూపర్. నైస్ టాకింగ్ టు యూ హేమంత్ గారు. బాగుందండి, అందరికి కూడా మంచి కనెక్షన్స్ ఉన్నాయి కదా. మన చిన్నప్పటి విషయాలు ఎప్పటికీ మనం మర్చిపోలేము. నేను చాలాసేపు మాట్లాడేశాను, ఇక మంచి సాంగ్ వేయకపోతే జనాలు ఇంకా తిట్టుకుంటారనమాట. ఫ్రైడే మూడ్ లో ఈ పాట వినేసి వచ్చేసేయండి, మనం బోల్పు కబుర్లు చెప్పేసుకున్నాం.

0: అవును, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ఓకే, నైస్ టాకింగ్ టు యు. పెట్టేస్తామండి, ఆనర్ తీసుకొచ్చారు నన్ను.
0: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు మురళి అండి.
0: మురళి గారు, చెప్పండి. మురళి గారు,
2: అది అంటే జస్ట్ ఫ్రమ్ బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీస్ అండి.
0: పాపం, ఇందాకలా ఎవరు మన కృష్ణప్రియ గారు కూడా బ్రిటిష్ అనే చెప్తున్నారు. తర్వాత యా, నేనే తప్పు, భారత్ అని అనుకున్నాను. లిడియా గారు కూడా అదే
2: చెప్తుంది.
0: మీది బీపీఎల్? ఫ్రిడ్జ్ ఏంటి?
2: ఫ్రిడ్జ్ ఐ డోంట్ రిమెంబర్ అండి.
0: ఇట్స్ ఫైన్.
2: టీవీతో అంటే నాకు టీవీ కన్నా టీవీ యాంటీనా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అండి. అది రాకపోతే దాన్ని అలా పట్టుకుని వైర్ ని పట్టుకుని వచ్చిందా వచ్చిందా.
0: అది అది ఎవరికి మన జనరేషన్ లో ఎవరికి లేదో చెప్పండి. ఆ 80s సీరియల్ వచ్చింది కదా అప్పుడు శివాజీ గారిది, ఆ మూవీ చూసిన అది ఎందుకు హిట్ అయింది అంటే బికాస్ వి ఆల్ గాట్ కనెక్టెడ్ టు ఇట్.
2: ఎగ్జాక్ట్లీ.
0: యా, సేమ్. మా ఇంట్లో కూడా యాంటీనా స్టోరీ చాలా ఉండేది. మేం కింద ఫ్లోర్ లో ఉండేవాళ్ళం, మా ఇల్లు ఆ యాంటీనా థర్డ్ ఫ్లోర్ లో ఉండేది. ఎప్పుడైనా పాడైపోతే ఏడ్చేవాళ్ళం అనమాట మా అన్నయ్య నేను, వెళ్ళాం మేము వెళ్ళాం అని.
2: అవునండి, ఎగ్జాక్ట్లీ. సండే ఒక్కరోజే మూవీ వస్తుంది, ఆ రోజు మూవీ వచ్చే రోజు కోసం వెయిట్ చేయాలి, వారం అంతా వెయిట్ చేయాలి,
0: వారం అంతా వెయిట్ చేయాలి అసలు. ఎస్, నేను నెక్స్ట్ అదే బిట్ ప్లే చేయబోతున్నాను, స్టే ట్యూన్డ్, వినండి. మీకు చాలా పాత మెమరీస్ గుర్తొస్తాయి. అండ్ ట్రై టు ఆన్సర్, నేను చాలా కాల్స్ వస్తున్నాయి, కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాను, దయచేసి ఏమనుకోకండి. ఐ విల్ ట్రై టు టేక్ అండ్ ఎవ్రీ కాలర్ ఇఫ్ పాసిబుల్.
2: గుడ్ టాపిక్ అండి.
0: థ్యాంక్స్, బాయ్. ఓకే, అయితే నేను మీ అందరికి ఒకటి వినిపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ఐ ట్రై టు పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, అది దొరుకుతుందో లేదో చూస్తాను ఒక్కసారి. ఏంటి మమ్మల్ని లైన్ లో పెట్టి ఎదుగుతుంది అనుకుంటున్నారా? ఏమనుకోకండి, అది చాలా మంచి టాపిక్ అనమాట. నేను చూస్తున్నప్పుడు వచ్చింది అది. హోప్ఫుల్లీ మీరందరూ ఇది గుర్తుపడతారు. ఈ మ్యూజిక్ విని ఎంతమందికి ఏమేమి అనిపిస్తుందో చెప్పండి. నేను ఫోన్ లో ప్లే చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది వస్తుందో రాదో నాకు తెలియదు. ఎస్, దిస్ వన్, లిజన్
3: కేర్ఫుల్లీ. ఏ గూటి చిలుక, ఆ గూటి పలుకు, చిన్ని చిన్ని ఆశ, అపూర్వ వైభవం, స్త్రీ పర్వం, అడవి తల్లి, హమీసా తమాషా, లేచింది మహిళా లోకం, కథా కేలి, పారి పంటలు.
0: ఎస్, ఇవన్నీ అప్పట్లో వచ్చే ప్రోగ్రామ్స్ పేర్లు అనమాట. లెట్ మీ సీ ఇఫ్ యూ ఆల్ కెన్ హియర్ దిస్.
3: ఉదయం 6 గంటలకు ఆరాధన, 7:15 రంగోలీ, 8 గంటలకు శకలక బూమ్ బూమ్, 9 గంటలకు శ్రీకృష్ణ, 10 గంటలకు కెప్టెన్ విఎం, 10:30 విలయతి బాబు, 11 గంటలకు స్కూల్ డేస్, 12:00 శక్తిమాన్, 1 గంటకు జంగిల్ బుక్, 1:30 డెన్వర్, 2 గంటలకు దేక్ బాయ్ దేక్, 2:30 బదిరుల వార్తలు, 3 గంటలకు టెలిఫిల్మ్, సాయంత్రం 4 గంటలకు చలనచిత్రం, 6 గంటలకు పాడి పంటలు, 7 గంటలకు వార్తలు, 7:15.
0: ఇవన్నీ సండే ప్రోగ్రామ్స్ అండి. హోప్ఫుల్లీ వింటున్న వాళ్ళకి ఎవరికైనా వినిపిస్తే లేదో చెప్పండి, ఎందుకంటే నేను అది ఇక్కడ సిస్టమ్ లో యూట్యూబ్ లో చెక్ చేస్తుంటే రాలేదు. ఇవి నేను సేవ్ చేసుకుని వచ్చాను అనమాట నా ఫోన్ లో. సరే, ఫోన్ లో నుంచి ప్లే చేద్దాము, ఇక్కడ రావట్లేదు అని చెప్పి ఫోన్ లో పెట్టా. హోప్ఫుల్లీ మీకు ఎవరికైనా వినిపించుంటాయి. సో సండే ప్రోగ్రామ్స్ లిస్ట్ అనమాట అది, ఆ లిస్ట్ ఆఫ్ సండే ప్రోగ్రామ్స్ లో. ఓకే, వి గాట్ ఎ కాలర్, లెట్ సీ. హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి,
0: సుధ గారు చెప్పండి.
1: మీరు అది దూరదర్శన్ లో ప్రోగ్రామ్స్ దేక్ బై దేక్, శక్తిమాన్, ఇవన్నీ అన్ని అంటే హిందీ తెలుగు కొన్ని హిందీ కొన్ని వచ్చేవి.
0: అవును వినిపించిందండి, నేను ప్లే చేసింది క్లియర్ గానే వినిపించింది.
1: చాలా క్లియర్ వినిపించింది.
0: ఆసమ్ ఆసమ్. ఎందుకంటే అది నాకు వెతుకుతుంటే ఆ బిట్ నేను సేవ్ చేసుకున్న బిట్ కనిపించలేదు అనమాట, అది ఫోన్ లో ఉన్నది ప్లే చేశాను నేను. సో ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. బట్ అది వినంగానే బదిరుల వార్తలు పాడి పంటలు
1: 1 o'clock కి సండే 1 o'clock కి వచ్చేవి, అంటే లైక్ ఫర్ డమెండస్ పీపుల్ వార్తలు
0: వచ్చేవి. కానీ అవి ఏవైనా మెమరీస్ అండి. చిత్రలహరి ఒకటి, చిత్రహార్ హిందీ పాటల కోసం, చిత్రహార్, ఆ రంగోలీ, ఈ ప్రోగ్రామ్స్ అన్ని వింటూ అసలు మన మన మెమరీస్ చెప్పలేమేమో, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి.
1: అందరూ చెప్తుంటే వింటున్నా, లైక్ టీవీ టీవీ డైనర్ ఒక్కదానికే బ్రౌన్ కలర్ బాక్స్ వచ్చి డోర్లు వచ్చి లాక్ కూడా వచ్చింది, కీ కూడా వచ్చింది. అసలు ఆ డోర్లుండే మాకు ఫస్ట్ చిన్నప్పుడు తెలియదు డోర్లుండే టీవీ అంటే అది కొంచెం హై లెవెల్ అన్నమాట.
0: హై లెవెల్ డోర్లుండే టీవీ కావాలి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
4: Ikkada Vivid Flowers unnadanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
9: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
8: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
10: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
8: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
11: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Tick tick, Radio Surabhi time check. Studio lo time 8 p.m.
12: ఎస్, స్టూడియోలో టైం 8 PM అయిపోయింది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు. సామెత ఏంటంటే, అలాగా కొత్తగా బిచ్చగాడు బిచ్చమెత్తుకోవడం మొదలు పెట్టినప్పుడు ఫుడ్ వచ్చేస్తున్న ఆనందంలో టైం తెలియకుండా అడుక్కుంటూనే ఉంటాడు. అలాగా ఈరోజు ఒక టాపిక్ మొదలుపెట్టి ఆ టాపిక్ లో మునిగిపోయి నేను అండ్ కాల్ చేస్తున్న శ్రోతలు కూడా ఎంతో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతుంటే టైం తెలియకుండా యాడ్స్ వచ్చేసి కట్ అయిపోయినా కూడా ఇంకా మాట్లాడేసుకుంటున్నాం మేము ఆఫ్ ఎయిర్. సో దట్ వాస్ సో సో నైస్ హియరింగ్ ఆల్ యువర్ స్టోరీస్. మనకి సుధ గారు కాల్ చేశారు, మురళీ గారు కాల్ చేశారు. నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆల్రెడీ చాలా మాట్లాడేశాను, ఇంకెక్కువ మాట్లాడితే తంతారు. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ మ్యూజిక్ వేసి ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను మిమ్మల్ని అందరినీ. ఈ నెక్స్ట్ వచ్చే బిట్కి వాట్ డు యూ రిమెంబర్, యూ టెల్ మీ. యా, హియర్ యూ గో.

కెన్ ఐ గివ్ యూ అ కాల్ బ్యాక్ అండి? బై యాక్సిడెంట్ నేను ఏదో ఒకటి, ఎందుకంటే యాక్సిడెంటల్లీ నేను నా బోర్డ్ ని మిస్ చేశాను. అది పాటలు కూడా వినిపిస్తాయో లేదో నాకు బయట తెలియట్లేదు. ఐ హావ్ టు కాల్ సమ్ టీమ్ మెంబర్ ఆఫ్ మైండ్ టు హెల్ప్ మీ విత్. ఐ విల్ గివ్ యూ అ కాల్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ.

0: శ్రీ విద్య, నా కన్సోల్ ఇక్కడ కన్సోల్ పోయింది. శ్రీ విద్య, ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఎలా పోయింది?
0: నేను ఇక్కడ చిన్న స్క్రీన్ లా కనిపించింది నాకు పైన దీంట్లో. నేను అది అక్కడెందుకు, ఇక్కడ కదా ఉండాలి అని చెప్పి దాన్ని ఎక్స్ చేస్తే పోయింది. నేను ఆన్ ఎయిర్ వస్తున్నాను లేదో కూడా నాకు తెలియట్లేదు ఏమి.

0: ఎక్కడుంటుంది?
1: ఒక్క నిమిషం అక్కడ కాదు, అక్కడ కాదు, కింద ఇది కింద చూపించండి, అది కమర్షియల్ యువర్ హోల్డింగ్ ఇట్ అయ్యే సైడ్ కి వెళ్ళండి, పట్టుకోవచ్చు లెఫ్ట్ ఒకసారి ఆ పాయింట్స్.
0: ఓకే
1: గ్రేట్, అసలు లైన్ దాని మీద ఒకసారి నొక్కండి.
0: ఐఎమ్ ఆన్ ఎయిర్ ఇట్ సీమ్స్. హలో అండి, రేడియో సుర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద కాల్. థ్యాంక్స్ అండి.
1: Close the door and come.

ఓకే, సో మీ అందరికి నేను ఆన్లైన్ వినిపిస్తాను కాబట్టి ఈలోగా ఇది ఫిక్స్ అయ్యేలోగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటిదాకా కాలర్స్ జరుగుతున్నారు, కాలర్స్ వస్తూ ఉన్నారు, కాలర్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మన టాపిక్ ని కంటిన్యూ చేసేద్దాము. ఎవరైనా కాల్స్ వస్తే కూడా ఆన్ అయితే చేసుకుందాం. సో సమ్ ఇష్యూ హ్యాపెండ్, నేనేదో తప్పు చేశాను అండ్ ఐ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కన్సోల్, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో మనము కాల్ కట్ అయ్యే ముందు ఆర్ ఈ ఆల్ దిస్ మిస్హ్యాప్ అయ్యే ముందు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, అప్పట్లో నేను ఒక మ్యూజిక్ వేశాను, ఆ మ్యూజిక్ ఎవరైనా కనిపెట్టారేమో చూద్దామని అనుకున్నాను. ఎవరు ఒకళ్ళు కాల్ చేసి చెప్పారు, అన్నపూర్ణ గారు కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేశారు ఆ మ్యూజిక్ ఏంటో. ఇంకెవరికైనా తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో స్టూడియో నెంబర్ మీ అందరికి తెలుసు, నేను కొన్ని కాల్స్ మిస్ అయ్యాను ఈ కొంచెం ఈ హడావిడిలో. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా స్టూడియో కాల్ చేసి చెప్పండి ఆ మ్యూజిక్ దేంది. సో అన్నపూర్ణ గారు అయితే ఆ మ్యూజిక్ కి సంబంధించిన బోల్డ్ మెమరీస్ చెప్తూ ఉన్నారు మనకి. ఆ మ్యూజిక్ ఏంటో కూడా నేను మళ్ళీ మీకు వినిపిస్తాను. ఐ విల్ బి బ్యాక్.

లైవ్ క్యాంప్ ఇదే కదా. ఇదే ఇది వస్తుంది పోతుంది. అది ఇది అది ఇది దట్ ఈస్ దిస్ వన్ మెయిన్ పెడా హారెన్ దట్ ఈస్ దిస్ వన్ దట్ ఈస్ దిస్ వన్.

హలో హలో, వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. నాకు నేనే వెల్కమ్ చెప్పేసుకుంటూ ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. లక్కీగా మా వండర్ఫుల్ వండర్ఫుల్ టీమ్, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ అండి, ద రేడియో సురభి టీమ్ విల్ బి దేర్ టు హెల్ప్ అస్. అండ్ ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాజ్ బీయింగ్ సో సపోర్టివ్ త్రూ అవుట్ దిస్. చాలా కాలర్స్ కాల్ చేసి చెప్తున్నారు, మెసేజెస్ వస్తున్నాయి, మీరు ఆనర్ ఉన్నారు, మీరు ఆనర్ ఉన్నారు అని. సో థ్యాంక్ యూ సో మచ్. సో గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను ఒక మ్యూజిక్ ప్లే చేశాను కదా, హియర్ ఇట్ అగైన్.

0: సో ఈ పాట ఏ యాడ్ది అని అడగడం జరిగింది. లక్ష్మి గారు కాల్ చేసి డైరీ మిల్క్ అని చెప్పారు. డైరీ మిల్క్ కాదుగా, డైరీ మిల్క్ కాలేసారు ఆవిడ. అన్నపూర్ణ గారు కరెక్ట్ గా చెప్పారు. నేను ఇంకెవరు కాలర్స్ అయినా చాయిస్ చేసి చెప్తారేమో అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ పాట అప్పట్లో ఎంత ఫేమస్ అంటే ఇప్పటికీ అది అంత ఫేమస్ అనమాట. అంత ఫేమస్ ఆ పాట. సో ఆ పాట గురించి ఇప్పటికీ కూడా ఏదైనా ప్రస్తావన వస్తే ఎందుకు ఇలా వెనకబడుతున్నావు అని మనం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ పాట కనుక ఎవరికైనా తెలిసి ఈ యాడ్ ఏంటో తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966 మీ అందరికీ తెలుసు. సో ఈ పాట మనకి అనురాధ గారు మధ్యలో కాల్ చేసి, శ్రీకాంత్ నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఓకే, we are back on track. ఎవరో కాలర్స్ వచ్చారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాజా అండి.
0: రాజా గారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మురళి అండి.
0: మురళి గారు, ఎస్, మీకు ఆన్సర్ తెలుసా క్వశ్చన్ కి? గెస్ కాదు, అది కరెక్ట్ ఆన్సర్. ఏంటి మీకు హచ్ తో మెమరీస్ ఏమైనా ఉన్నాయా? లేదా, మాకు ఆడవాళ్ళందరికీ అదొక కామన్ టర్మినాలజీ అనమాట. ఎవరైనా వెనకబడుతుంటే మా రోజుల్లో హచ్ డాగ్ లాగా వెనకబడుతున్నాడని. సో మనకి అన్నపూర్ణ గారు కూడా అదే చెప్తున్నారు, ఎన్ని మెమరీస్ దాంతో హచ్ డాగ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ పిల్లలు ఎవరైనా వెనకబడుతుంటే ఎందుకు అలా హచ్ డాగ్ లాగా వెనకాతలే వస్తున్నాం అనుకునేవాళ్ళం. సో ఇట్స్ హచ్ కరెక్ట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. అదండి, సో హచ్ యాడ్ తోటి ఓల్డ్ మెమరీస్ ఉన్నాయి. మీ అందరికి గుర్తుందో లేదో నేను ఒక్కసారి గుర్తు చేస్తాను. ఒక పెద్ద బ్యానర్ బోర్డు ఉండేది. ఈ హచ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే ఆ పెద్ద బిల్ బోర్డు మీద జస్ట్ హాయ్ అని రాసి ప్లెయిన్ గా పెట్టారనమాట. బిల్ బోర్డ్ అంతా చాలా రోజులు ప్లెయిన్ గా ఉండేది. సో గెస్ వాట్, వాట్స్ కమింగ్, అదైతే యాడ్ ఖచ్చితంగా అందరికి తెలియాలని చాలా డిఫరెంట్ గా యాడ్ లాంచ్ చేశారు వాళ్ళు. అప్పట్లో ఎంత గుర్తుంటే నాకు అది, ఒక వైట్ ప్లెయిన్ బిల్ బోర్డు మీద పైన ఒక కార్నర్ లో హాయ్ అని ఉండేది, తర్వాత హచ్ తర్వాత ఈ యాడ్. ఈ కుక్క పిల్ల యాడ్ లో, ఆ కుక్క పిల్ల ఏ పిల్లాడు వెనక, చిన్న పిల్లాడు వెనక అతను ఫాలో అవుతా కుక్క పిల్ల. ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ నాస్టాలజిక్ ఫీలింగ్ వెన్ యూ హియర్ దట్ మ్యూజిక్. సో నెక్స్ట్ మ్యూజిక్ వేస్తాను, ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి, నేను నెక్స్ట్ పాట వేసేస్తాను. అది అనురాధ గారు రిక్వెస్ట్ సాంగ్.
2: Do you want to hear this?

0: కాల్స్ వచ్చేసారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను లక్ష్మి అండి, ఇది ఎయిర్టెల్.
0: ఎయిర్టెల్ కరెక్ట్ ఆన్సర్ లక్ష్మి.
1: రెహమాన్ గారి జింగిల్ మీరు ఇందాక నన్ను తప్పు అని అనౌన్స్ చేశారు కదా పబ్లిక్ లో, అందుకని ఇప్పుడు కరెక్ట్ చెప్పాను.
0: అయ్యారా లక్ష్మి గారు, ఇది గేమ్?
1: లేదు లేదు, అలాంటి వాటికి కష్టముగా.
0: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఇంకా ఈ పాట తోటి ఆ మ్యూజిక్ తోటి ఎవరికైనా కనెక్షన్స్ ఉంటే డూ కాల్ మీ, ఐల్ టేక్ యూ ఆన్ ఎయిర్. ఆఫ్ ఎయిర్ ఐమ్ సారీ, బికాస్ ఆన్ ఎయిర్ కాన్వర్సేషన్స్ చాలా అయిపోయాయి ఈ రోజుకి. అండ్ ఐల్ టేక్ యూ ఆఫ్ ఎయిర్. అండ్ దిస్ సాంగ్ ఈజ్ ఫర్ అనురాధ గారు.

0: థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు ఫర్ రిక్వెస్టింగ్ దట్ సాంగ్. అది విని కూడా చాలా రోజులు అవుతుంది అండ్ దాట్స్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ రిక్వెస్ట్. సో అలా మాట్లాడేసుకుంటూ స్టూడియోలో టైం 8:28 అయిపోయింది అండ్ మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో. ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM నేను వస్తానండి అండ్ స్టూడియోలో టైమ్ 1:38 ఉంది జస్ట్ ఫర్ ఇంకా యాడ్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఈలోగా కొన్ని ప్రకటనలు చూసుకుందాం. రాబోతున్న సీజన్ జూన్ 7 రేడియో సర్బి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు జాతర. అదొక పండగనే చెప్పాలండి, అదొక ఈవెంట్ అని చెప్పడం కంటే పండగ అని చెప్తే చాలా కరెక్ట్ గా ఉంటుంది. దాంట్లో జాతర అంటే మన ఊళ్ళలో జరిగిన చిన్నప్పుడు మనం జరిగిన జాతరలాగే చాలా ఈవెంట్స్, సీతారామ కళ్యాణంతో మొదలుపెట్టి కోలాటం విచ్ ఇస్ అ ఫ్రీ ఈవెంట్, ఆ కోలాటం జరుగుతుంది. కోలాటం గురించి నేను ఇంకా అప్డేట్స్ ఎక్కువ ఇస్తాను మీకు. నెక్స్ట్ వెండర్ బూత్స్ ఉన్నాయి, ఫుడ్ బూత్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఆన్ జూన్ 7. Yes, indoor jarugutundandi ee sari. So it is such a exciting event and a family fun filled event. Meerandaru kuda mee families toti vachi event ni successful cheyalasindiga andarni kuda korukuntunnamu. Aithe ee event lo ee jatharalo nenu కోలాటంకి బ్రాండ్ అంబాసిడర్ అండి. అంటే కోలాటంకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ కోలాటంలో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కానీ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు గనక radiosurabhi.com/RSJ అనే ఒక ఈ సైట్ కి వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో స్పెసిఫికలీ ఫర్ ఎవ్రీ సెక్టర్ కి ఏ సెక్టర్ ఆ సెక్టర్ సెపరేట్ గా చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేసిన వెబ్ పేజ్ అండి అది. యూ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దేర్. అండ్ కోలాటం గురించి ప్రత్యేకించి చెప్పాలంటే it is a free registration. I'll speak more about this Kolatam once we are back from the advertisements and a small commercial break.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హలో, నమస్తే, దిస్ ఇస్ KTR అండ్ యూర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి.
4: కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ది ఫస్ట్ రేడియో స్టేషన్ రేడియో సురభి. ఐ హోప్ యూ కంటిన్యూ టు గ్రో, ఐ హోప్ యూ కంటిన్యూ టు రీచ్ మోర్ అండ్ మోర్ హౌస్ హోల్డ్స్, మోర్ అండ్ మోర్ ఇయర్స్. సో ఐ హోప్ ఫర్ యూ గో కాంకర్ ది వరల్డ్.
5: వింటున్నది రేడియో సురభి, నంబర్ 1 తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM.
6: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హాయ్, నేను మీ తేజ సర్జా. మీరు వింటున్నారు 107.9 FM HD3 రేడియో సురభి, డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
8: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
12: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
13: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
12: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
13: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: వెల్కమ్ బ్యాక్. మనము బ్రేక్ లోకి వెళ్ళబోయే ముందు రేడియో సురభి వాళ్ళు జరుపుకుంటున్న కోలాటం గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి. radiosurabhi.com/RSJ వెబ్సైట్ కనుక వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు మీరు గనక ఒకవేళ కోలాటంలో పార్టిసిపేట్ చేయాలన్నా, రాముల వారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒకవేళ మీరు వెండర్ బూత్ పెట్టాలనుకుంటున్నా ఆర్ ఫుడ్ బూత్స్ పెట్టాలనుకుంటున్నా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఆ వెబ్సైట్ లో చాలా క్లియర్ గా స్టేట్ చేయడం జరిగింది. అండ్ అండ్ కోలాటం గురించి చెప్పాలంటే ప్రత్యేకించి అది ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అండి ఈసారి. సో ఎనీవన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దాట్ వన్ బట్ యూ నీడ్ టు రిజిస్టర్ ఎందుకంటే వీ నీడ్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ఇట్. సో స్పెసిఫికల్లీ బికాస్ ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కోలాటం ఐ వాంటెడ్ టు సే మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. సుధీష్ జీ అండ్ రోష్ని జీ ఫ్రమ్ నాచ్ 5 అకాడమీ దిస్ టైమ్ ఆర్ కొలాబరేటెడ్ విత్ అస్ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాక్టీస్ డాన్స్ ప్రాక్టీస్. డాన్స్ రాదు కోలాటం ఏం చేయాలి అని మీరు అస్సలు బాధపడక్కర్లేదండి ఎందుకంటే మనకి కొరియోగ్రాఫర్స్ ట్రైన్ కొరియోగ్రాఫర్స్ మనందరినీ ట్రైన్ చేస్తున్నారు. మేమందరం కూడా ఆ గ్రూప్ లో ఉన్నాం. ఎప్పుడైతే మీరు radiosurabhi.com/RSJ లో కోలాటంకి రిజిస్టర్ అవుతారో యూ విల్ గెట్ అన్ ఈమెయిల్ విత్ అ జూమ్ లింక్ అండ్ అ వాట్సాప్ గ్రూప్ సో దట్ యూ కెన్ జాయిన్ దట్ group and we are all practicing there. Our Zoom links avanni kuda WhatsApp group lo jarugutunnayi ivadam jarigindi and as a group Monday and Wednesday 7:30 PM ki dance practices jarugutunnayi. Meer ganaka chudakunda unnunte ee paatiki రేడియో సురభి ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్తే ఈ రోజు రిలీజ్ అయిన ఒక రీల్ లో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేడియో సురభి ఆన్ సోషల్ మీడియా విచ్ ఇస్ ఇన్స్టాగ్రామ్ అండ్ డూ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ అండ్ ఎవ్రీడే అప్డేట్స్ కోసం రేడియో సురభిలో జరిగే రకరకాల అప్డేట్స్ కోసం ఎస్పెషల్లీ రిలేటెడ్ టు జాతర కోసము మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేడియో సురభి ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సో దాట్ ఈస్ అబౌట్ ద కోలాట. సో నేను నెక్స్ట్ దాంతో రెడీగా ఉన్నాను. హోప్ఫుల్లీ మీరు అందరు రెడీగా ఉంటారు. నేను కొంచెం బిట్ వినిపిస్తాను. అది విన్న తర్వాత ఇఫ్ ఎనీవన్ నోస్ వాట్ దట్ యాడ్ ఇస్ డూ లెట్ మీ నో. అది ఆ వండర్ఫుల్ మ్యూజిక్ వినగానే ఖచ్చితంగా మీ అందరూ గుర్తొచ్చేసి ఉండాలి. సో అది ఏ సినిమా ఏ యాడ్ సినిమా అంటాను ఏం చూడండి అది ఏ యాడ్ అది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈ వండర్ఫుల్ పాట వింటూ ఆలోచించేయచ్చు. ఇప్పుడు నేను ప్లే చేసిన మ్యూజిక్ ఏ అడ్వర్టైజ్మెంట్ది ఇంకొకసారి కావాలంటే చిన్న గ్లిమ్స్ పెడతాను. జస్ట్ లిసన్. ఓకే కాలర్స్ ఎవరు వస్తున్నారు? యు లిసన్ టు ద సాంగ్.

0: అది అది నెక్స్ట్ విందాండి, అది లైన్అప్ చేస్తాను అది కూడా. సో చిరంజీవి గారి పాటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అండ్ ఏ జనరేషన్ లో పాటలు తీసుకున్నా పాత వాటి నుంచి కొత్త వాటి వరకు అది అసలు మర్చిపోలేని మెలోడియస్ సాంగ్స్ అండ్ మెమొరబుల్ సాంగ్స్ అనే చెప్పాలి. సో సాంగ్స్ గురించి పక్కన పెట్టేస్తే కొంతసేపు, ఈ యాడ్ దేంది, రజ్నా యాడ్. ఎస్, మీరందరూ చాలా వరకు కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. కొంతమంది గ్లూకాన్ డి అనుకున్నారు, కొంతమంది వేరే ఏదో అనుకున్నారు, బట్ హేమంత్ గారు సంవి అండ్ సంవీస్ డాడ్ కృష్ణ గారు గెస్ట్ ఇట్, అన్నపూర్ణ గారు ఆల్సో ఆల్మోస్ట్ గెస్ట్ ఇట్ అనమాట. అక్కడ వరకు వచ్చి అలా అలా వెనక్కి వెళ్ళిపోయారు. సో నేనైతే నెక్స్ట్ యాడ్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను, కానీ దాంట్లో ఆ యాడ్ పేరు వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇది దాని ట్యాగ్ లైన్ చెప్తాను, ఫర్ హెల్దీ ఆయిల్ అండ్ ఫర్ హెల్దీ పీపుల్. పాట పాడితే దడుచుకుని మీరందరూ అంటే ఛానల్ మార్చేస్తారనమాట, అందుకని పాడలేకపోతున్నాను. ఫర్ హెల్దీ ఆయిల్ అండ్ హెల్దీ పీపుల్ అని వస్తుంది ఇది ఏ యాడ్, ఇది తెలిస్తే మీరు స్టూడియో కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ మీరు స్టూడియో కాల్ చేసేయచ్చు. సో చిరంజీవి గారి పాటల్లో ఏ పాట వేసేద్దాము, కొదమ సింహం. కొదమ సింహంలో పాట వేసేద్దాం. ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫర్ హెల్దీ ఆయిల్ ఫర్ హెల్దీ పీపుల్ అని వస్తుంది. సో అది హింట్. సరే పోన్లేండి హింట్. ఓకే, కాలర్స్ వస్తున్నారు, యూ లిసన్ టు ద సాంగ్. ఆన్ తీసుకుందాం చూద్దాం ఒకసారి. హలో అండి, మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అన్నపూర్ణ
0: గారు చెప్పండి. పట్టేశారు, సన్ డ్రాప్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. బానే అందరికి. అసలు నేనంటే నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేమో, బట్ అందరు భలే గెస్ట్ చేస్తున్నారే. స్టిల్ ఎవరైనా కనుక ఇప్పుడే ట్యూనింగ్ అయితే, మెదడుకు మేత కార్యక్రమం జరుగుతుంది మీ ఆర్జే శ్రీకాంతితో ఫ్రమ్ ఇన్ ద హ్యాపీ అవర్ సెషన్ ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సుర్బి 107.9 FM HD3 లో. అండ్ దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఆనర్
1: ఉన్నారు.
0: సన్ ఫ్లవరా సన్ డ్రాప్?
1: సన్ ఫ్లవర్
0: కాదుగా,
1: సన్ డ్రాప్ అనుకోండి.
0: మన సౌకర్యాన్ని బట్టి ఆన్సర్ మార్చేసుకోవచ్చు.
1: అంతే కదా మరి.
0: సరే, సన్ డ్రాప్ ప్యాకెట్ కలర్ ఏంటి?
1: ఎల్లో కలర్ అండ్ క్రీమ్, అండ్ దానిపైన సన్ ఫ్లవర్ బొమ్మ ఉంటుంది.
0: సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఏంటి?
1: క్రీమ్ కలర్ అండ్ యెల్లో ఫ్లవర్.
0: సన్ ఫ్లవర్ బ్లూ కలర్ అనుకుంటాను.
1: బ్లూ అండ్ యెల్లో కదా.
0: బ్లూ అండ్ యెల్లో సన్ ఫ్లవర్ ఇస్ బ్లూ అండ్ యెల్లో, నాకు గుర్తుందా? సూపర్ జ్యోతి గారు,
1: చిరంజీవి సాంగ్ వేసేసుకుంటే బాగుంటది.
0: వేసేస్తున్నా మీ అందరి కోసం. వినేసే బాగుందండి, పాట వినండి, కొట్టేటట్టున్నారు పాట వేయకపోతే.

అది అలా ఒక చిరంజీవి సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ అది. అండ్ జ్యోతి గారు రిక్వెస్ట్ చేశారు, అది మీరందరూ వినే ఉంటారు కదా జ్యోతి గారిని ఆన్ ఎయిర్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ సాంగ్ వేసేస్తాను, ఫాస్ట్ ఫాస్ట్ గా నెక్స్ట్ యాడ్ వేసేస్తాను, కానీ కొంచెమే వేస్తాను ఎందుకంటే దాంట్లో కూడా మధ్యలో పాట వచ్చేస్తుంది అన్నమాట, పేరు వచ్చేస్తుంది. వచ్చేసింది కదా పేరు, సారీ సారీ. సో ఈ నిర్మా యాడ్, సో ఇంకొక పాట కూడా ఉంది, సో ఆ పాట ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పచ్చు, పాడక్కర్లేదు బట్ స్టూడియో కాల్ చేసి కూడా చెప్పచ్చు. నెక్స్ట్ చిరంజీవి గారి పాట వేసేస్తున్నాను, అండ్ ఈ సినిమా పేరు ఏంటో ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. ఇది ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్ ఫర్ ఎవ్రీ వన్. Hope you enjoy this. So question entante Nirma ad lo inkoka ippudu Deepika garu di ad vachindi kada, alage inkoka part untundi, so aa part telisthe call cheyandi studio.

0: అదండి, అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసాము. నేను నిర్మా యాడ్ పాట ఎవరైనా వచ్చాను అడిగాను, ఎవరు ఫోన్ చేయలేదు. పాడక్కర్లేదండి, చెప్తే చాలు, అప్ప చెప్పినా చాలు నాకు, బట్ ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. నేను ఒక కామెడీ బిట్ వినిపిస్తాను, విని వచ్చిన తర్వాత ఐ ఆస్క్ యూ క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి, అది ఏ సినిమాలోది, చెప్పింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడగను. సో జాగ్రత్తగా వినండి కామెడీ బిట్, విన్న తర్వాత విల్ టాక్.
1: కాదు రైల్వే స్టేషన్, నేను హౌరా మెయిను, ఇది సర్కార్ ఎక్స్ప్రెస్.
2: సార్ కొంచెం ముసరా, ఇది రైల్వే స్టేషన్ నమ్మడానికి మాకేమైనా పండు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు.
1: మరి తెలిస్తే కావచ్చు,
2: కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో ఏడండి బాబు.
1: తాడి మట్టయ్య గారు మోస్తారా? అవును, నన్ను వాడు గీడు అంటున్నావు. అసలు ఎవడరా నువ్వు?
2: నేను ఎవరన్నా ఎంట్రీ తెలుసా?
1: ఎవరా
2: ఎంట్రీ అమరా?
1: నీకు తెలుసా?
2: నాకు తెలుసా. ఫోన్ ఫోన్ ఎక్కడండి?
1: ఆడి మాటయ్యా, ఇంకో రెండు రోజుల్లో మన కొత్త వచ్చేస్తున్నాడు అనేది.
0: అదండి విన్నారు కదా, అది మన అందరికీ తెలుసు, అది ఏ మూవీలోదో. బట్ స్టిల్ ఐల్ కీప్ దట్ క్వశ్చన్ ఆన్. అది ఏ సినిమాలోది ఈజ్ ఈజియెస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా విన్వన్నది అందుకే. కోటా శ్రీనివాస్ గారి పేరేంటి? ఈ కామెడీ బిట్ లో కోటా శ్రీనివాసరావు గారి పేరేంటి? అది అతను చాలా సార్లు అన్నారు, ఒకవేళ మీరు వినుంటే, మీకు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. సో నెక్స్ట్ పాట వినేసేయండి, అది వింటుండగా మీరు బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. సో యూ ఎంజాయ్ అండ్ ఐల్ టేక్ కాలర్స్ ఆఫ్ ఎయిర్. హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ ఎంజాయింగ్. అండ్ ఆ క్వశ్చన్ గనక ఎవరికైనా తెలిస్తే డూ కాల్ ద స్టూడియో. ది సాంగ్ ఇస్ ఫర్ చిరంజీవి లవర్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
2: vikram jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
3: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with SNR.
4: So hello andi maniki vijay garu online lo unnaru hello vijay garu
3: on WhatsApp 469
5: hello andi
4: can you yes so vijay garu meeru question ki answer cheptam anukunnaru
3: insurance SNR insurance
5: avaru cinema peru yeah
3: పండగలు పెళ్లిళ్ళు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ డాట్ యుఎస్ఏ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: India Property Expo is back in town. Frisco-lo jaragabothunna Griha Pravesh India Property Expo-lo, you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paika projects ni explore chesi, mee plan ki perfect ga set ayya property ni easy ga koneskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottuna 10 AM nundi night 8 PM varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
7: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: వెల్కమ్ బ్యాక్ అందరికి మీరందరూ చాలా చాలా ఓపిక్ గా చాలా బాగా వింటున్నారు అండ్ దిస్ ఇస్ అ టైమ్ ఫర్ సైనింగ్ మీ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ పార్టిసిపేటెడ్ అండ్ యూ ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే అండ్ సర్వేజన సుఖినో భవంతు హ్యావ్ ఎ నైస్ డే అండి

0: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3. Go!
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo Telugu restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ 1 తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM.
7: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
6: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Hi, nenu mee Teja Sajja. Meeru vintunnaru 107.9 FM HD3. Radio Surabhi, Dallas ki OG radio station.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
4: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo Telugu restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police, sir!

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada and best of all, it avoids complaints.
2: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
5: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
9: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ప్రయాణానికి మ్యాప్, మరి వినోదానికో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సురభి యాప్, రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
5: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
7: Pallu chuppu mantuna.
8: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
9: Chala pagadbandiga plan chesarandi ivanni.
10: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
11: Aya, Khali, Rumali Roti, Natakodi Curries, and much more. Feel our Indian Cafe.
12: Thank you for being in our journey.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమేదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Larsen Travels me mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels tho me tourni book cheskondi, travel badalni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
5: Thank you for being in our journey.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
9: బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

0: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తారు ఏంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
8: చంపేస్తున్నాయి.

నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.

0: పట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

ఇష్టమైన సింగర్ శ్రీకృష్ణ, ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: Once again, Radio Surabhi, congratulations.
1: Vachas Indi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Radio Surabhi Revisit.
6: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
7: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
8: Check out the retail glow probe.
9: That shell water systems to understand the vital role water plays in your life.
10: Thank you for being in our journey.
11: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
12: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
13: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. वल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0214.
2: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Radio Surabhi Revisit.
5: Immigration అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
6: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
7: I asked you to come to our place.
8: Our place, Indian cuisine.
9: Thank you for being in our journey.
10: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
11: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
12: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
13: Namaste Rajeshwari Garu, here is wishing your Radio Surabhi a glorious 5th anniversary, and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నింటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: Cindy, the most awaited event of the year, Radio Surbhi Jatara. And my Radio Surbhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surbhi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatara on June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit.
3: Building is cool anukoni em laavam
4: anduke Value Financial Services undi kada,
5: specializing in core Java and DS Inc.
6: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
7: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇష్టమందరు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam. సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
4: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Offices of Janeta. Thank you for being in our journey.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4515.
7: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్చేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డెప్యూటీ సూపర్డో

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: ఎస్ సార్.

0: Shiva's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
0: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
5: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దునే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: ఉంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to their contract.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
6: Thank you for being in our journey.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

చూసి నోడి ముందు, నీ పెద్దని బాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నీ పెద్దని బాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు లేచి నిలబడు, లేచి పడు లేచి కలపడు, పడు పడు లేచి నిలబడు, లేచి కలపడు.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538. Radio Surabhi Revisit.
2: పళ్ళు చివ్వమంటున్నా.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పడబెల్లిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటు కోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe. Thank you for being in our journey.

ఇండియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఇస్తూ

ఇప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

கனடா யோசனை ராஜா சரி ரேடியோ சிறப்பு நாலு சந்தர்ப்பம் இங்கிலாந்து பூர்த்தி చేస్తున్న சந்தர்ப்பంగా నీకు మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: కనక కనక కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit NRI

0: at 214-868-7538.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్ సెట్ పెట్టుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the leader in your home.
5: Upsell water systems to understand the right and wrong. What's a place in your life?
1: Thank you for being in our journey.
6: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: రేడియో సురభి రీవిజిట్.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the leader in your home.
5: Upsell water systems to understand the right and wrong. What's a place in your life?
1: Thank you for being in our journey.
6: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the leader in your home.
5: Upsell water systems to understand the right and wrong. What's a place in your life?
1: Thank you for being in our journey.
6: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are

0: the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine. Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra malasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnari correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
0: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓర్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ information. Aarti Jewelers, where divinity meets your shine.
5: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra malasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit.
2: Ma ammaiki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avevo blinds tichukunnam kani endalu paapoyi champestunnayi.
4: Check out the retail glow hub. Upshell what assists you understand the right and wrong, what a place in your life.
0: Thank you for being in our journey. అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్.

0: Sunday, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retail glow bulb.
5: Upshell water systems. You understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey. అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వి క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వి ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retail glow bulb.
5: Upshell water systems. You understand the vital role water plays in your life.
0: Thank you for being in our journey.
6: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వి క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వి ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్

0: ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI Page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: రేడియో సిరబి రీవిజిట్.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవిగో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retailing global.
5: That show about assistance to understand the right and wrong, what's a place in your life.
6: Thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్ కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
8: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retailing global.
5: That show about assistance to understand the right and wrong, what's a place in your life.
6: Thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్ కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
8: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: రేడియో సురభి రీవిజిట్.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the retailing global. That show about assistance to understand the right and wrong, what's a place in your life.
6: Thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్ట్

0: Crafted to reflect a timeless blend of tradition, trust, and passion, we carry timeless pieces from 22 karat plain gold to antiques, kundan, polki, and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
1: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవిగో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the meter glow box. That shall not assist you to understand the right and wrong. What's a place in your life?
8: Thank you for being in our journey.
0: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డాజ్లింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
1: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Radio Surabhi Revisit.
5: Ma ammaiki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avivo blinds techukunam kani endalu papoy champestunnayi.
7: Check out the meter glow box. That shall not assist you to understand the right and wrong. What's a place in your life?
8: Thank you for being in our journey.
0: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డాజ్లింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam20

0: So, see you all at Radio Surbhi Jatra on June 7th. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: రేడియో సురభి రీవిజిట్.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో ప్లాన్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వి క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వి ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో ప్లాన్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
1: Thank you for being in our journey.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వి క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వి ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
0: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై ద మఫిన్, నేను ఇండియా ట్రిపిస్ని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడి బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లీగ్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. అనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
4: Media room screen size gurinchi 10.

సబ్స్క్రిప్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Vachasani, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
4: Check out Donita in Glow Home.
5: That shall not assist us to understand the vital role water plays in your life.
1: Thank you for being in our journey.
6: నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనక కనక కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్
2: 6919 చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
4: Thank you for being in our journey.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
1: Radio Surabhi Revisit.
2: Pallu chuvvu mantuna.
1: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Chala pagadbandi apply chesarandi vanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
4: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Teen Mar Indian Cafe.
1: Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: What if India was just a tap away? Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజ్ంట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: Ade 9 to 5. Same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku. India Bazaar meet andistundi the brand and the support for it.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: జరుగుతోంది.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తవ్యం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒకటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు రాష్ట్రం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadvendi apply chesukondi ivanni
5: spice rack undi kadandi vaalle anta chusukuntaru.
7: Aya Haleem, Rumali Roti, Natukori Curries and much more. Feel Mar Indian Cafe.
8: Thank you for being in our journey.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police, sir.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ బ్యాక్ ఇన్ టౌన్. ఫ్రిస్కోలో జరగబోతున్న గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోలో యూ కెన్ మీట్ టాప్ డెవలపర్స్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై అండ్ ఢిల్లీ ఎన్సీఆర్, ఆల్ అండర్ వన్ రూఫ్. 200 కి పైగా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి మీ ప్లాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్రాపర్టీని ఈజీగా కొనేసుకోండి. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఆన్ May 9 and May 10 అట్ హయాత్ రీజెన్సీ ఫ్రిస్కో. పొద్దున 10 AM నుండి 9-8 PM వరకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. మై స్క్వేర్ ఫీట్ ప్రెజెంట్స్ బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. I'm going to tell you, sugar gurinche tension. I'm going to tell you, I'm going to tell you,
5: Vikram, Jiyan ki malli baale do ontlo. Isar enda karcho to no ento.
3: Different journeys? Okati question. Me parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on SNRinsurance.com. Or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. E May 16th inka 17th na Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru Second Skin, where every sari feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
6: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu, classy comfort manaki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
7: గంగరాజు విశ్వం రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: Flying to the universe of love in a short while from now. 9, 8, 7, 6.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జంగ.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తున్నారు?
3: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, లావమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Griha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.

0: చెబుతోంది.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీమ్ అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద సాగు. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry at Aarti Jewelers. Every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 karat plain gold to antiques, kundan, polki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. Masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our...
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. హలో అండ్ నమస్కారం. జోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయ్యి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పిక్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికీ తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరా కి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ for Telugu people. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Ye business aina aa business lo panchestunna manushulato paatu grow avvalsindi. Aa belief, aa ethics meeda vaadukunna namakam, long term thinking, sustainability, ivanni aa కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఐ బిలీవ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. అట్ జోహో స్కిల్స్ మ్యాటర్ నాట్ ద డిగ్రీ. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్. విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ దేర్ ఇస్ నో హైరార్కీ ఫర్ దెమ్ అండ్ పీపుల్ ఫస్ట్ కల్చర్. జోహో ఫ్యూల్స్ క్రియేటివిటీ, ఓనర్షిప్ అండ్ పర్పస్ డ్రివెన్ ఇన్నోవేషన్. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వీస్ చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవరింగ్ పాసిబిలిటీస్ సెగ్మెంట్, అ డైనామిక్ 30-minute టాక్ షో. ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హు ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. దిస్ ఇస్ మోర్ దెన్ ఎ షో. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే.
2: మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ, పవరింగ్ పాసిబిలిటీస్, పవర్డ్ బై జోహో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునిస్తాం.
4: The Axis was started by two intelligent men who had the vision of a connected future. We never intended to be this big. We never intended to do what we are doing. The initial intention was to just help people with their computers and help them with their technical difficulties that they were having. And one thing led to another, and now we're running fiber networks across the country.
5: I'm Joanne Hopday. I'm the Chief Business Officer at ClearAccess. I've been here for around 9 years.
4: ClearAccess is not just a company. We're a family. We pride ourselves on our agility and we like to have a lot of fun.
6: Hi, my name is John. I've been with ClearAccess coming on 9 years and I'm the head of department of the development team. We see ourselves as a family, a big family. We look after our people and we appreciate our people and what they do for ClearAccess.
4: ClearAccess went through a rapid growth in a very short period of time. In around 2021, we discovered that there was just too many moving parts in the company and we needed to try and streamline and centralize all the information that we were working with. We had a bit of disconnection between the departments, and with Zoho One, it eased up the communication between them and made sure that all our information was in one place.
6: So we have implemented about 42 of the Zoho One applications. So CRM is a central point where all the data gets captured. We have implemented additional canvases in CRM, not just for sales, but for some of the other departments as well.
7: My name is Mark Terry. I've been with ClearAccess going on 9 years now, and I head up the technical service department in ClearAccess. When we started with Zoho Desk in our organization, our help desk closes at 11 p.m. at night, and it doesn't stop our clients from communicating with ClearAccess, hence the ticketing system continues throughout the night. I've got four entities in my division, and it is so simple for us just to assign tickets and tasks to different entities in the department. The collaboration and communication with our clients is so much easier and so much better.
8: My name is Ong Lin. I'm the head of department for financial services. Zoho One has assisted us in tracking a lot of things more accurately. For instance, the FSM module has assisted us with keeping track of work orders that are billable to our customers.
6: It used to take us 7 to 10 working days to implement a change or make a change. After we implemented Zoho projects, we have brought that down to a maximum of 24 hours.
4: The impact that we saw was immediate. We started with one module, we started with books, and we increased module by module over the next 4 months until the whole business was fully on the system.
8: What Zoho Books has done for us as a company, not having to do it manually outside of a system, has really saved us so much time and made us more productive and efficient as a team in finance.
4: The module that's made my life simpler is analytics. Having access to immediate reporting has given me a lot more control over the business.
6: There's definitely improvement in the company with regards to accountability and productivity after implementing the Zoho One Suite.
4: Our productivity has increased tenfold. The ability to load information in one spot.

0: later second half of or second leg of her life, finding inspiration for herself has added joy to so many other lives. I always feel that when these superwomen walk into the world trying to find meaning in their life, they add joy and they add meaning to so many others' lives too.
1: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫీకి ఈ దోశ, మీద కూడా ఏటుకి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంటీ పనీటిక, పచ్చమి కవా పరాట కూడా.
3: ఎందు బ్రో, నీ చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: అవుతుంది
5: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ టెస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-7999.
7: శ్రోతలందరికీ హార్దిక స్వాగతం. ఇవాల్టి Powering Possibilities powered by Zoho episode లో ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ వి హ్యావ్ విత్ అస్ ది ఫౌండర్ ఆఫ్ చారిటీస్ టు లవ్, మైత్రి షా. గుడ్ మార్నింగ్ మైత్రి, హౌ ఆర్ యూ డూయింగ్?
8: Good morning, Venu. I am doing wonderful. I want to thank you so much for your kind invitation to your show. Good morning to all your listeners, and thank you to Radio Surabhi for this invitation, and congratulations on 4 years.
7: Thank you. Yeah. So this week on 5th, actually May 5th, we completed the 4 year anniversary. So somebody did their homework, sounds like.
8: Yes, absolutely. Why not? I'm thrilled to know that. So
7: we're very proud of it. And, you know, within a very short time, we were able to reach thousands, and I'm not exaggerating that number one bit, of our Telugu community, and almost became a family, if you will. So Maitri, again, welcome to Powering Possibilities powered by Zoho. The goal, the mission of this program is to connect our entrepreneurs, nonprofit owners, you know, to our community. And also, we'd like to think that, you know, everybody benefits from that. You know, we will connect these organizations with the community, and the community gets connected with them, and, you know, they can find a common purpose. Ultimately, our ultimate goal is for people to be inspired from the amazing work folks like you do. So that's our mission, and we are very thankful for Zoho for sponsoring this segment. So get started with this. So you're from India, I can tell.
8: Yes, I am.
7: Where in India are you from, Maitri?
8: I am from Gujarat, but I was not there long because my parents immigrated in the early 70s. So I've been, you know, was there for a little while, but thankfully got to go back quite often in my childhood to visit all of our family and all of that. Yes.
7: Yeah. Nice. So when did you first come to the U.S.?
8: So I came when I was 3 years old in 1972. Yes, we were early immigrants, and I grew up here and got to see the best of both worlds, and got to see how my parents did all that they did in the early 70s, settling all of their family, raising my brother and I, having multiple businesses. I can tell you that

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
2: May 16th inka 17th na Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki ostunaru Second Skin, where every saree feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno enno pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, headlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate.
3: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: Radio Surabhi.

रेडियो सुरभि 107.9 एफएम एचडी3 అమెరికాలో తెలుగు నేస్తం. అమెరికాలో ది ఓజీ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి. ఈనాటి సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు ప్రసారమవుతుంది. ఎప్పటిలాగే నేను చేసే ఈ సిగ్నేచర్ కార్యక్రమంలో ఆటలు, మాటలు, పాటలు కి సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఉండబోతోంది. సో అవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే. నేను యూజువల్ అంట ఆటలు, మాటలు, పాటలు, వినోద విజ్ఞాన విశేషాల సమాహారం నేను చేసే సిగ్నేచర్ కార్యక్రమాన్ని. వినోదం ఉంటుంది, యా డెఫినెట్లీ. ఆటలు మాటలు ఎప్పుడైతే ఉంటాయో పాటలు వినోదం ఆటోమేటిక్ గా ఉన్నట్టే. కానీ విజ్ఞానంతో పాటు కూడా వినోదం కూడా ఉంటుంది, కానీ అది ఈ రోజు అయితే కాదు. ఓకే, ఎందుకు అంటే అదే నేను మీకు ఆ ప్రశ్న మీకే వదిలిపెడతా, సో మీరే చెప్తారు. కానీ ఎనీవే, ఈరోజు చాలా అంశాలు ఉండబోతున్నాయి మన కార్యక్రమంలో. 3 గంటల పాటు కార్యక్రమం నేను చేస్తున్నా కూడా 3 గంటల్లో ఏమాత్రం సరిపోని కార్యక్రమం కాకపోతుంది ఈరోజు. సో చక్కగా ఒక మంచి హుషారైన పాటతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. సో దానికి ఒక బేసిస్ ఉంది, దానికి క్లూ ఏంటంటే ప్రాబబ్లీ తర్వాత పాట నేను వినిపించబోతున్నాను. ఈ తర్వాత పాట విని ఆ పాటని విన్న తర్వాత మీకు ఈరోజు థీమ్ ఏమని అనిపించవచ్చు అనిపిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726361966. ఇప్పుడు వినిపించబోయే పాట ఇది విని ఈరోజు థీమ్ ఏం అవ్వబోతోంది గెస్ చేయగలిగితే గెస్ చేయండి. ఇప్పుడు విన్న ఫస్ట్ పాట ఏదైతే ఉందో అది ఆవిడ మావిడ చిత్రం నుంచి విన్న ఈ పాట.

ఇప్పుడు తర్వాత వినబోయే ఈ పాట, ఈ పాటకి కూడా ఒక లింక్ ఉంది. సో ఇప్పుడు వినబోయే ఈ పాట వింటూ ఈ రోజు మనం నడపబోయే థీమ్ అంశం ఏంటో తెలిస్తే ఊహించగలిగితే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఈ రోజు సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతని మీ రవి తుపాని.

మావిడాకులు చిత్రం నుంచి ఇప్పుడు విన్న ఈ పాట. సరే, పాట వింటూ ఈ రోజు మన అంశం ఏమి అవ్వబోతుంది అని ఊహించగలరేమో అని అడిగాను నేను. ఫస్ట్ వినిపించిన పాటకి ఇప్పుడు విన్న పాటకి విన్న తర్వాత క్లూస్ అందకపోవచ్చు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ మిస్లీడింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పాట వింటే మనకి టక్మని గుర్తొచ్చేది ఇది అమ్మ కదా. కానీ ఒక యజ్ఞంలాగా చేశారు ఈ పాటని కోటి అండ్ సిరివెన్నెల. ఒక యజ్ఞంలాగా చేసినప్పుడు ఒక అవుట్పుట్ ఎలా వస్తుంది అనే దానికి కొన్ని కొన్ని పాటలు, చాలా పాటలు ఉన్నాయనుకోండి, అందులో ఇదో పాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్కటి బాణి, దానికి తగ్గటి సాహిత్యాన్ని అద్దితే ఇంత అందమైన పాట పుడుతుంది. పాట వినగానే చక్కగా తల్లిదండ్రుల గురించి మొత్తం అసలు ఈ పాటలో వివరించారు. ఆయన పాట వినగానే మనకి ఇది అమ్మ మీద అని వెంటనే గుర్తొస్తుంది. అమ్మ అంటే మనకి పిల్లలు, శిశువు అంటే ఎంత పొరిటి నొప్పులు పెట్టి వచ్చినా తిరిగి అంతకంటే ఎక్కువగా తిరిగి ప్రేమించేది అమ్మ. పుట్టగానే అందరం అమ్మ ఒడి చేరుతాం. అవర్ ఫస్ట్ స్కూల్ ఈజ్ అమ్మ స్కూల్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. చదువు ఉన్నా లేకపోయినా అమ్మ మనకి తొలి గురువు. అందరం అమ్మ బడి నుంచే వచ్చి అక్కడి నుంచే ఎదిగి ఎన్నో పాఠాలు నేర్చుకుని ప్రపంచంలోకి అడుగు పెట్టిన వాళ్ళమే కదా. సో అటువంటి ప్రేమ స్వరూపిణి, ప్రేమకు చిరునామ అయిన అమ్మ రోజు రేపు. సో దానికి సో ఈరోజు అగైన్ నేను ఊహించమని చెప్పి మీకు చాలా చాలా ఛాలెంజెస్ విసురుతున్నాను. ఇప్పుడు కూడా మీరు అనుకుండొచ్చు ఈరోజు అమ్మ థీమేమో అని. కాదు, అది రేపు. యాక్చువల్లీ అది భాస్కర్, మా భాస్కర్ అద్భుతమైన కార్యక్రమం రేపు 3 గంటల పాటు సిగ్నేచర్ కార్యక్రమం అమ్మ మీద చేయబోతున్నాడు. సో డెఫినెట్లీ ట్యూన్ ఇన్, చాలా బాగుండబోతుంది ఖచ్చితంగా. సో ఈరోజు మన థీమ్ అయితే అమ్మ కాదు, ఈవి సత్యనారాయణ ధారావాహికం 2, 2వ ధారావాహికం సెకండ్ ఎపిసోడ్. లాస్ట్ వీక్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చేశాను. సో ఈవి సత్యనారాయణ పార్ట్ 1, ఈరోజు పార్ట్ 2. యా, కొంతమంది దర్శకులు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక ఎపిసోడ్ తో మాట్లాడడం కష్టం. చాలా మంది ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు. ఇవన్నీ జంజాల గురించి చేసినప్పుడు కూడా నేను 2 వారాలు చేశాను. సో ఇవి ఈరోజు మనకి 2వ వారం. అలా అని చెప్పి ఇదేదో మొగల్ రేకుల కార్యక్రమం లాగా ఒక 1000 ఎపిసోడ్ లాగా పోతుంది అనుకోవద్దు. నేను అంత చేయలేను, ఒకవేళ చేసే సమయం ఉన్నా ఖచ్చితంగా మీకు అంత ఓపికన్నా ఇదే ఈ రోజు తోటి ఇక్కడ ముగిద్దాం. ఎందుకంటే ఈవీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు లాస్ట్ వీక్ చేసినప్పుడు చాలా ఇంకా చెప్పాల్సింది ఉంది. ఇంకా బోల్డ్ అనే సినిమాలు అందులోని విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకే ఈరోజు పంచుకుందాం అని చెప్పేసి ధారావాహిక 2తో మళ్ళీ మేము ముందుకు వచ్చా. అందుకే మొట్టమొదటి పాట వినిపించింది కూడా ఆవిడ మావిడ చిత్రం నుంచి, ఇప్పుడు విన్నది మావిడాకులు. 2 దర్శకులు ఈవి సత్యనారాయణ. అయితే ఈవీవి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అందరికీ తెలిసిందే ఆయన జంజాల దగ్గర పనిచేసి వచ్చారు. ఆయన జంజాల శిష్యరేఖంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అటు 2 జళ్ల సీత, 4 స్తంభాల ఆట, 2 రోళ్ళు 6, సీతారామ కళ్యాణ్, అలా ఆహ్న పెళ్ళంట, వీటన్నిటిలో కూడా అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు ఆయన. ఈవెన్ ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి కూడా ఇవి అసోసియేట్ డైరెక్టర్ కింద చేశారు. చేసిన తర్వాత ఆయనంటూ సొంత ముద్ర వేసుకోవడం క్రమంలో అద్భుతమైన చిత్రాలు ఆయన తీసినవన్నీ చిన్న సినిమాలే అయినా కూడా చిన్న సినిమాలకి సత్తాని చాటింది ఇవి. దాని చుట్టూ చాలా విమర్శలు అవన్నీ ఉన్నాయి. మనం మొదటి ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం, క్రిందటి వారం మనం మాట్లాడుకున్నాం. సో క్రిందటి వారం మనం యాక్చువల్లీ ఆమె చిత్రంతో మనం ఎండ్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ అదే ఎపిసోడ్ తోటి మళ్ళీ కొనసాగిందాం. ఈరోజు కార్యక్రమాన్ని మొదలెడదాం మనం. ఆమె చిత్రం అసలు అద్భుతమైన కథాంశంతో కూడుకున్నది. అది అంటే బోల్డ్ అంత డ్రామా అండ్ కామెడీ, ఇవి ఒకటే మాట అంటారు. ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి అంటే దానికి 2 ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్, అవి ఏంటంటే కామెడీ అండ్ డ్రామా. కేవలం కామెడీ పండించడం ఒక విధం అయితే దాంట్లో స్టోరీని, మంచి కీలకమైన కథాంశాన్ని ఎంచుకుని దాన్ని రసవత్తరంగా

0: స్క్రీన్ ప్లే నడిపించగలిగితే గనక ఒక అద్భుతమైన కథ సినిమాగా దాన్ని మలచచ్చు అని బాగా నమ్మిన వాళ్లలో ఇవి ఒకరు. అందుకే హాస్యానికి తోడుగా బలమైన కథాంశంతో కథతోటి నటీనటులు కూడా వర్గాన్ని కూడా అలాగే ఉంటుందండి. ముఖ్యంగా సహాయ నటీ నటీలు వాళ్ళని తీసుకుంటే వాళ్ళ దగ్గర అక్కడ ఇవి చిన్న సినిమాలు కాబట్టి ఇది మెయిన్ క్యారెక్టర్స్ కన్నా చుట్టూతో ఉన్న సహాయ సహకారం అందించే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది బలం అంతా సినిమాకి. సో ఆమె సినిమాని మనం తీసుకుందాం, అక్కడి నుంచి మనం మొదలెడదాం. కాబట్టి ఆమె సినిమాలో ఫస్ట్ కామెడీ. కామెడీ అంటే మనకి జంజాల చిత్రాల నుంచి మనకి గుర్తొచ్చేది బాగా కోట శ్రీనివాసరావు అండ్ బ్రహ్మానందం. అండ్ కోట హీ వర్సటైల్ యాక్టర్. అసలు ఏ పాత్ర ఇచ్చినా కూడా మనం, నేను ఎప్పుడు చెప్తుంటా ఒక పాత్రలోకి ఒక కళాకారుడు పరకాయ ప్రవేశం చేయగలగాలి అంటే ఒక నీరు ఒక పాత్రలోకి ఏ పాత్రలో ఏ అంటే ఎటువంటి షేప్ ఉన్న కంటైనర్ లోకి మనం నీళ్లు పోసినా కూడా ఏ విధంగా అయితే వాటర్ ఇట్ జస్ట్ సీప్స్ త్రూ ద షేప్ ఆఫ్ దట్ కంటైనర్ రైట్. సో ఆ విధంగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తమ నటన ప్రతిభను చాటి చెప్పే కొంతమంది అగ్ర నటుల్లో కోట శ్రీనివాసరావు ముందు నిలుస్తారు. సో ఈవి కూడా కోటాకి అదే స్థాయిలో ఆయన అన్ని చిత్రాల్లో కూడా మంచి పాత్రలనిచ్చి ఈవి చేత కోటా చేత అద్భుతమైన నటన రాబట్టారు. ఆమె చిత్రంలో కూడా అలాంటిదే జరిగింది. సో సరదాగా ఫస్ట్ ఒక హాస్య సన్నివేశంతో మొదలెడదాం, దెన్ మిగతా విషయాలు మనం మాట్లాడదాం.
1: సంవత్సరం నుంచి కొడుతున్నావు, ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్, ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ మూడున్నర పెట్టి కొన్నా, మూడేళ్లు కూడా రాలేదు. పిన్నేసిందా?
2: ఏ కాల్లో ముళ్ళు దిగిందా?
1: పుచ్చు ప్రెస్ లేకో ఇప్పు. వెళ్ళి శుభ్రంగా పెడదాంకో.
2: దీంతో శుభ్రంగా పొళ్ళుతాం కావాలి.
1: ఎలా నాన్న? పేస్ట్ ని ప్రసాదంలా వాడుకోవాలి. ఇది నాలికి రాసుకుని ముక్కె నీళ్ళు పుక్కలిచ్చు, బోల్డ్ నొరగ వస్తుంది.
2: చూది మనంత పేస్ట్ బోల్డ్ నొరగ నొరగ ఉమ్మేయమంటావా? రేపటి స్టాక్ పెట్టమంటావా?
1: కామెడీయా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి.
2: ఆ పంచ పేస్ట్ ఖర్చు ఉంటుంది.
1: నిన్ననే దరిద్ర చెప్తానా?
3: ఏమిటండి, ఏమైంది?
1: నా కొంప సొంతం చేసి పారేస్తున్నాడు.
3: నేనేం చూశానండి?
1: ఏం చేసావా? ఏమిటవి ఏమిటవి?
3: వడ్ల గింజలు.
1: అవి అక్కడ ఎందుకున్నాయి?
3: బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లను.
1: అంటే వడ్లు వేరు బియ్యం వేరునా? వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం, పట్టికలు ఎసట్లో పడాయి. ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదా విషయం. ఇంకెప్పుడైనా వడ్ల కింద బయట కనపడిందో నీకు నాలుగు రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూర ఏం చేశావు?
3: వండటానికి ఏమి లేవు.
1: ఏం లేకపోవడానికి? పోయిన నెలనే కదా ఆవు కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను, అప్పుడే అయిపోయాయా?
3: రోజుకు ఒక ఐదు.
0: ఆల్రైట్, మనకి శ్రీకాంత్ భారతం గారు ఆన్ అయి ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్,
0: చెప్పండి.
4: అంటే ఈవీవి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక అంటే మీకు మీరు చెప్తా ఉంటారు, కానీ చాలా మంది డైరెక్టర్లకి ఒక జానర్ అనేది ఉంటుంది. జనరల్ గా వాళ్ళ జానర్కే ఉంటారు. వెరీ ఫ్యూ డైరెక్టర్స్ వాళ్ళకు ఒక జనర్ అంటే ఏం ఉండదు. వాళ్ళు ఈ ప్రతి జానరాలో కూడా అంటే ప్రతి యాక్షన్ కానీ లేకపోతే కామెడీ డ్రామా లేకపోతే బిగ్ కమర్షియల్ మాస్ ఫార్మేట్ ఉన్న మూవీలు అవన్నీ సీనియస్ గా చేస్తారు. అందులో కోడి రామకృష్ణ ఒకడు, ఈయన ఒకళ్ళు. అంటే ఈయన రెండు సినిమాలు కొంచెం ర్యాండమ్ గా తీసి ఇప్పుడు వారసుడు ఒకటి ఆమె ఒకటి తీసి దీనికి ఒకటి డైరెక్టర్ అంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వేరే డైరెక్టర్లకి అంత అంత రేంజ్ అనేది ఉండదు అనమాట. అంటే వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ లో ఉంటారు చాలా మటుకు. ఈయన ఒక్కళ్ళే అట్లా ఫ్రేమ్ వర్క్ అనేది లేకుండా అంటే కామెడీకి మనకు బాగా గుర్తుండిపోయినా కూడా అంటే ఒక ఫ్రేమ్ వర్క్ కి ఇట్లా బద్దుడైపోకుండా చాలా వెరైటీ సినిమాలు తీసిన
0: రైట్. అందుకే ఈ రోజు మన ఇవి లాస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ వారం నుంచి నేను చాలా అంటే వైవిధ్యమైన సినిమాలు చేశారు ఆయన. ఎన్నో రకాల షేడ్స్ ఉన్న సినిమాలు
4: ఇప్పుడు ప్రేమ ఖైదీ, అలీబాబా, అరడజన్ దొంగలు అంటే ఎవరు కనెక్ట్ చేయరు.
0: రైట్ రైట్. అదే ఐదు మనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్.
4: ఒక మంచి పాట వేయాలి సార్.
0: వస్తుంది వస్తుంది, కమింగ్ అప్.
4: ప్రేమ ఖైదీ నుంచి చేయండి.
0: ప్రేమ ఖైదీ అంటే ఇప్పుడు మనం ఒక వరుసలో వెళ్తున్నాం కదా, ప్రేమ ఖైదీ అయిపోయింది ఆల్రెడీ, మన లాస్ట్ వీక్ అంతా
4: అయిపోయింది.
0: మంచి మంచి మంచి వస్తుంది. ఆల్రైట్. సో అది హాస్య సన్నివేశం. కామెడీ అసలు వింటే మీకు ఒక సెపరేట్ ట్రాక్, అంటే సెపరేట్ ట్రాక్ అంటే మళ్ళీ నేను రెండు రకాలు మళ్ళీ కామెడీలో. కేవలం అది కామెడీ కామెడీ ఉండాలి కాబట్టి ప్రత్యేకంగా సృష్టించడం రాయడం సినిమా ఒకటైతే, కథలోని మిళితం అంటే కథకి అనుగుణంగా కథని ఫాలో అవుతూ దాంట్లో కామెడీ సృష్టించడం అనేది ఇంకొక రకం. సో ఈ కథల్లో చాలా వరకు మీకు కథతో పాటుగా వెళ్లే కామెడీలు ఉంటాయి, అలాగే కథ నుంచి కాస్త భిన్నంగా ఉండి సపరేట్ కామెడీ ట్రాక్లు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా విందాం మనం. వెల్కమ్ దేర్ సూన్. అండ్ ఒక మంచి పాట విని కమర్షియల్ బ్రేక్ లోకి నెమ్మదిగా జారుకుందాం. తర్వాత వచ్చిన తర్వాత మరిన్ని బోల్డ్ అనే విశేషాలున్నాయి. స్టే ట్యూన్డ్.

0: 104.7 తెలుగు రేడియో యునైటెడ్ స్టేట్స్ 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో సార్.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: Radio Surabhi revisits.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: Radhika, next week my office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
11: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
12: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి. ఆల్ రైట్, ఇప్పుడు ఈరోజు మనం ఈవీవి సత్యనారాయణ సినిమాల నుంచి బోల్డన్ని సన్నివేశాలు, పాటలు, విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. సో క్రిందటి వారం ఈవీవి సత్యనారాయణ Episode 1 చేసాం, ఈరోజు Episode 2 నడుస్తుంది. సో బిఫోర్ we just get into that, మా రేడియో సర్బే జాతర గురించి ఆల్రెడీ మేము చెప్తూ వస్తున్నాం. June 7th ముస్తాబవుతోంది మా రేడియో సర్బే జాతర. బోల్డ్ అని ఎక్సైటింగ్ వెంటర్ స్టాల్స్, అలాగే డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజిలింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇలాగ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. అలాగే కోలాటానికి వీటన్నిటి టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. ఈవెన్ ఓటింగ్ చేయాలన్నా నామినేషన్స్ కి, అలాగే రిజిస్ట్రేషన్ ఏమైనా చేయాలన్నా కూడా radiosurabhi.com/RSJ కి వెళ్తే అక్కడ హ్యాజల్ ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అలాగే స్పాన్సర్షిప్స్ కి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 5168516919, ఆర్ యూ కెన్ ఈమెయిల్ admin@radiosurabhi.com. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అండ్ మోర్ జాతర అప్డేట్స్. అలాగే రేడియో సురభి ఈజ్ presenting a bhakti sankirtana master class with acclaimed vocalist Prince Rama Varma, a direct disciple of legendary M Mangalampalli Balamurli Krishna. Prince Rama Varma garu will be conducting an exclusive master class on Saturday, May 16th, so from 11 a.m. to 1 p.m. CST. So please do note this, note the time. ఇవి కేవలం లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ జస్ట్ $30. ఫర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ యూ కెన్ విజిట్ radiosurabhi.com/RSJ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ శృతి చిలకమరి అట్ 9452572690. ఆల్ రైట్, మరి కొన్ని వ్యాపార ప్రకటనలోనే వాటికి వద్దాం మళ్ళీ. అయితే ఆమె చిత్రంలో హీరో హీరోయిన్ శ్రీకాంత్ అండ్ ఊహ కదా. చిన్న సినిమాల హీరో శ్రీకాంత్, ఎన్నో అంటే ఎన్నో ఇలాంటి చిన్న సినిమాలు శ్రీకాంత్ లాంటి ఒక హీరోని ఒక పెద్ద హీరోగా చేశాయి. ఎందుకంటే తర్వాత తర్వాత పెళ్లి సుందరి ఇలాంటివన్నీ చేసి ఒక బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచి హీరోకి, శ్రీకాంత్ కి ఒక పెద్ద హీరో ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రాలు. బట్ దానికి ముందు చూస్తే ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలు చేసి ఒక ఒక బలమైన హీరోగా ఎదగగలిగిన అవకాశం దొరికింది శ్రీకాంత్ కి. సరే, ఈ సినిమాలో ఊహని ఇంట్రడ్యూస్ చేశారు ఈవీవి. సో ఇక్కడ నుంచి ఆమె ఇంకా తర్వాత తర్వాత బోల్డైన అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఇంతకు మన కామెడీ సన్నివేశం ఎలా అయితే ఉన్నామో, నాటకీయత అంటే డ్రామాకి ఒక పెద్ద పెట్టేశారు.

0: ఖాన్ ఈజ్ ఆల్వేస్ బలమైన పిల్లర్ ఇది. సో ఇప్పుడు డ్రామాకి తెరతీద్దాం, తెరలేపి అసలు ఈ నాటకైతే చూద్దాం మనం. ఎందుకంటే శ్రీకాంత్ ఈ సినిమాలో శ్రీకాంత్ ఊహని పెళ్లి చేసుకున్న తర్వాత, శ్రీకాంత్ చచ్చిపోయిన తర్వాత ఊహ ఆ కోడలు, ఆ ఇంటి కోడలు కదా, సో ఆ కోడల్ని ఇంకొకళ్ళు మరీ తర్వాత ఇంకొక తీసుకొస్తారు వీళ్ళింట్లో కోట వాళ్ళింటి డ్రాప్ చేయడానికి. సో అక్కడ జరిగే సన్నివేశం తర్వాత మళ్ళీ సినిమాలో కథ ఎలా మారుతుందంటే, ఈ కోడల్ని వేరే వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి మా వాళ్ళింటి కోడలుగా చేసుకుందామని ఇంకొకళ్ళు వస్తారు. సో ఇలాగ స్టోరీలో రకరకాల ట్విస్టులతో సాగుతూ ఉంటుంది ఈ సినిమా. ఒక బలమైన నాటకీయత, ఒక డ్రామాకి సన్నివేశం ఇది, డ్రామా సన్నివేశం. లెట్స్ లిసన్ టు దిస్ వన్.
1: ఎక్కడికి?
2: అమ్మాయిని తీసుకొచ్చాం బాబు గారు, పసుపు కాలుతో తీసుకురావాల్సిందాన్ని ఇలా
1: వేధవలా తీసుకొచ్చాం. ఈ కూతురు వేధవ కాదా? ముత్తైదు ఏ ముహూర్తం దీని మెళ్ళలో తాళి కట్టాడో, బంగారం లాంటి మా బిడ్డని బట్టలు పెట్టుకుంది. అబో ఈ మొదలస్తం శని మాకొద్దు, మీరే తీసుకోండి.
2: మీరు అలా అంటే భావ్యం కదా బాబు గారు, పెళ్లైన ఆడదానికి అత్తిలే పుట్టిల్లు.
1: అంటే ఈ కూతురు ఇక్కడే ఉంచాలనా?
3: వచ్చింది అందుకే.
1: నా కొడుకు చచ్చాడు,
3: మీ కోడలు బతుకుంది, అది మీ ఇంట్లోనే ఉండాలి.
1: నా ఇంట్లో ఎవరు ఉండాలో చెప్పాల్సింది నేను. ఇక్కడ నీకు మొగుడు కూతురు వాళ్ళు తప్ప అన్నయ్య లేరు.
4: అన్నంత మాత్రానా ఇది మీ కోడలు కాకుండా పోతుందా?
2: అది మీకు ఇంత ఉడికేసి పెడుతుంది, ఇంటర్ చాకరీ చేస్తుంది, పని మనిషి పెట్టాడు పచ్చడన్న పెట్టండి చాలు.
1: పని మనిషిని పెట్టుకునే సంపద సంపద నామాకు లేవు. అయినా ఈ కూతురు మీకేమో అనిపించినప్పుడు ఏ సంబంధం లేని మాకు బరువు కదా.
2: నా బాధ ఇంత తిండి గురించి కాదండి, వయసులో ఉన్న విధమైన కూతురు పుట్టింట్లో ఉంటే వచ్చే ప్రమాదం గురించి.
1: అంటే ప్రమాదం ఎక్కడొస్తే పర్వాలేదా? పొద్దున్న ఈ దరిద్ర మొహాన్ని వీధుల వాళ్ళకి చూపించి వాళ్ళతో తిట్లు నేను తినవా? వయసులో ఉంది.
0: ఆల్రైట్, సో ఈ రకంగా సౌత్ ఉంటుంది సన్నివేశం. అండ్ కోట నేను చెప్పినట్టుగా చిన్న సినిమాల్లో ఎప్పుడైనా క్యారెక్టర్ అట్లీస్ట్ ఆర్ ది మెయిన్ పిల్లర్స్, అద్భుతమైన నటినట్లు నటినట వర్గం ఈ సినిమాలో ఉంది. కోట, చంద్రమోహన్ వీళ్ళందరూ కూడా, ఈవెన్ తనికిల భరణి వీళ్ళందరూ కూడా. ఈ రకంగా సౌత్ ఉన్న మొత్తం సినిమా చివరికి వచ్చేసరికి ఒక కోర్ట్ సీన్ దగ్గరికి వస్తుంది. కోర్ట్ సీన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అది అదొక అద్భుతమైన సన్నివేశం పెరగెక్కించారు. ఈవీ
5: రెండవ కూతురు ఊహకి పెద్దలుడు పట్టాభికి పెళ్లి జరిగిందా?
2: జరిగింది.
5: మీరు ఆ పెళ్లికి ఇష్టపడ్డారా?
2: ఇష్టపడ్డాను.
5: పట్టాభి మీ పెద్ద కూతురు భర్త అవునా?
2: అవును.
5: మరి రెండవ కూతురుని కూడా అతనికే చెందు చేశారు?
2: వయసులో విధవరాలైంది, పొరపాటున తప్పటడుగు వేస్తుందేమోనని.
1: ఆయన చెప్పే అబద్ధం, నిజం చెప్తే పెద్ద కూతురు కాపురం పాడవుతున్నా భయపడాలని చెప్తున్నాడు. కావాలంటే కావాలంటే మీరు ఊహ తల్లిని అడగండి, ఆమె నిజం చెప్తుంది.
5: ఏమ్మా, పట్టాభి ఊహల పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరిగిందా?
4: అవును.
0: సో ఇలాంటి సన్నివేశాలు అయిన తర్వాత ఎవరికైనా ఒకవేళ అసలు సినిమా చూసి చాలా రోజులు అయింది గుర్తు రావట్లేదు అనుకుంటే, యూ కెన్ జస్ట్ గో అండ్ రీవిజిట్. చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఆమె చిత్రం నుంచి ఇప్పుడు విన్న ఈ సన్నివేశాలు ఇందాక కామెడీ ట్రాక్ కానీ లేకపోతే డ్రామా ట్రాక్ కానీ అసలు అద్భుతంగా ఉంటాయి. సరే, ఈ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా విడుదలైంది తర్వాత ఇది ఒక ఒక వర్గ ప్రేక్షకుల్ని బాగా అలరించింది, అక్కడ వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. సో దీని తర్వాత ఈవీ బాగా పేరు వచ్చిన తర్వాత సరే సినిమా చిత్ర పరిశ్రమలో మరొక వైపు అటు చిరంజీవి గ్రహణ మొగుడు తర్వాత అంటే తర్వాత కొన్ని ఫ్లాప్స్ నడుస్తూ ఉన్నాయి చిరంజీవికి. అటు ఇది ఎస్పీ పరశురాం, నెక్స్ట్ ఆపద్ బంధువుడు, ఇలాంటివన్నీ కొన్ని ఫ్లాప్స్ చిరంజీవి కెరీర్ లో కూడా నడుస్తున్నాయి. సరే, ఆయనతోటి ఇంతకుముందు ఒక ప్రొడ్యూసర్, ఆయన పేరేంటి దేవి వరప్రసాద్, ఆయన ఒక సినిమా తీసిన తర్వాత మళ్లీ చిరంజీవి తోటి తీయాలి అని చెప్పి ఆయన మొండి పట్టుకుని కూర్చున్నాడు. ఆయన తీస్తే నీతో తీస్తాను లేకపోతే ఇంక తీయని చెప్పి చిరంజీవి వచ్చి ఆయనకి చెప్పారు, చూడు ఇలా రెండేళ్లు ఇప్పుడు నాకు కొన్నేళ్ల పాటు నీకు డేట్స్ దొరకపోతున్నావి కానీ అంతవరకు ఏం చేస్తావు, ఏదో తీయాలి కదా అంటే లేదు నీతో తీస్తాను నీతో తీస్తానని చెప్పి రెండున్నరేళ్ల పాటు వెయిట్ చేసిన తర్వాత ఒకనొక సందర్భంలో ఒక ప్రొడ్యూసర్ కి అది దేవి వరప్రసాద్ గారికి ఈవిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకళ్ళు చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తర్వాత చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు. అదే తర్వాత వచ్చిన అల్లుడు మజాక. సో అల్లుడు మజాక ఎందుకంటే అప్పుడు వరకు నడుస్తున్న ఫ్లాపులు నడుస్తున్నాయి చిరంజీవి కెరీర్ లో కూడా, సో దానికి కాస్త భిన్నంగా తిరిగి రాయాలని చెప్పి చిరంజీవి కూడా ఒక టోటల్ మాస్

అవుట్ అండ్ అవుట్ అవుట్ రైట్ మాస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఇవి ఈ సినిమాలో చూస్తే అల్లుడా మజాకాలు, చిరంజీవి వేషధారణ, భాష, వేషాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇంకొన్ని డైలాగులు అవన్నీ వింటే గనక ఖచ్చితంగా మనకి ఇది పక్కా మాసం తెలుస్తుంది. కానీ ఈ సినిమాతోటి చాలా చాలా విమర్శలు కూడా దుమారంలాగా రేగాయి, అవన్నీ కూడా ఏంటో చూద్దాం. కాకపోతే ఈ సినిమాలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా అని ఎందుకన్నానంటే దీని తర్వాత మీకే అర్థం అవుతుంది, ఈ మాటకి అర్థం మీకే తెలుస్తుంది. సో తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇప్పుడు నేను ఒక పాట వినిపించబోతాను. సో ఈ సినిమాలో ఈ పాట ఒకటి మాత్రం అత్యద్భుతంగా నేను చెప్పిన ఈ మాటలకి నిదర్శనంగా ఉంటుంది. వినండి, విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం.

0: ఆల్రైట్, అల్లుడా మజాక చిత్రం నుంచి విన్నయ్య పాట. ఎవరన్నా అల్లుడా మజాక అంటే అత్త అత్తమ్మ కూతురు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ నేను అదే అన్నాను ఇందాక. సారీ, ఇందాక ఏమన్నాడంటే తులసి వనంలో గంజాయి వనంలో తులసి మొక్కలాగా అని ఈ ఒక్క పాట గురించి అన్నాను. ఎందుకంటే సినిమా అంతా ఒక డిఫరెంట్ పంథాలో ఉంటే అందులో ఈ ఒక్క పాట మాత్రం ఆ తులసి మొక్కలాగా ఉంటుంది. సో అల్లుడా మజాక అంతవరకు చాలా చాలా అంటే చాలా చాలా కాదు కొంత ఫ్లాప్ ని ఎదుర్కొంటున్న నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న అవస్థలో అల్లుడా మజాక వచ్చి ఒక విజయ పరంపరని విజయ భేరిని ముగించింది. కానీ చిత్రం చుట్టూ చాలా చాలా విమర్శలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇది అశ్లీలత మోతాదు మించిందంటూ చాలా మంది దుమారం దుమ్ములైపోయారు అసలు సినిమా మీద. ఇంకా విమర్శలు కురిపిస్తూ ఇంకా చాలా మంది దీనికి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి సినిమాని నెగిటివ్ పబ్లిసిటీ వైపు తీసుకెళ్లారు. ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం. మనకి ఈ సన్నివేశంలోనే తెలుస్తుంది డైలాగ్స్ అవి ఉంటే. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మీ అందరికి ఈ సన్నివేశంలో ఆ నటీ నటులు ఎవరో చెప్పగలిగితే కాల్ ద స్టూడియో 972-636-1966.
1: గుండు మీద తుండు తొంగోడానికి దిండునా అసలు ఇది ఆరదేనా? దీన్ని కట్టుకుంటే శోభనం నాడు ముద్దిస్తుందా? పోనీ మురిపిస్తుందా? కనీసం పడుకోవడానికి మంచం మీద ఎంత చోటిస్తుందా? మొగుడని కూడా చూడకుండా ఆడి చేత కాళ్ళు పిసుకుచ్చుకునే రకమండే. దీన్ని కట్టుకుని ఆడేం సుఖపడతాడు? పోనీ పెద్ద కరవడానికి కాదని చిన్న కరవడానికి చేసుకుందామంటే ఇదేమో పెళ్లి పేర్ల మీద పంతులు కన్ను కొట్టి సన్నాయి వాయించేవాడిని సందులోకి రమ్మనే రకం. అయినా సరే సర్దుకు పోదాం, మంచి కుటుంబం అందామంటే ఈ బోగ్గాడేమో అతిచోసిన ఆంబోతులా ఊరు మీద పడి కనపడ్డ సీరాల సించేస్తాడు. ఇక మీ విషయానికి వస్తే ముగుడు నొదిలేసి మగరాయిళ్ళ ఈదిని పడ్డారు. ఈ మాటలు నా నోటి నుంచి వచ్చినాయి కాదండి బాబు. ఆ సీతారాముడు అటు బాబు కలిసి కోట పెంటే గడుతూ అంటా ఉంటే నేను ఇన్ని మీతో అంటున్నా. మరి పప్పి పెళ్లి చెడగొట్టి ఆళ్ళ పిల్ల నుంచి కట్ట పెట్టడానికి
2: చూస్తా, అది చూస్తా.
1: ఏంటంటే చూసేది ఆ పిల్ల
0: పెళ్లి. సో అల్లుడా మజాక చిత్రం నుంచి విన్న సన్నివేశం. సో ఇందులో నటినట్లు ఎవరో తెలిస్తే కాల్ చేయమని చెప్పాను. సో ప్లీజ్ డూ కాల్. ఆల్సో మనం గత కొద్ది వారాలుగా మనం మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఒకటి ఆడుతున్నాం. మీ అందరికి చాలా తెలిసే ఉంటుంది దీని గురించి. ఏం లేదు, ఈ గేమ్ వీఆర్ కండక్టింగ్ దిస్ గేమ్ టువర్డ్స్ అవర్ జాతర. సో ఇందులో వినైన ఫైనలిస్ట్ అందరూ కూడా ఇంకొక మెగా గేమ్ అండ్ అద్భుతమైన ప్రైజెస్ ఉండబోతున్నాయి. సో ఈ రోజు కూడా ఆ మెగా పవర్ లీడర్ గేమ్ ఆడిపించబోతున్నాను మీ అందరి చేత. సో గేమ్ ఇస్ వెరీ సింపుల్. ఏం లేదు, నేను ఒక 5 క్లూస్ ఇస్తా. 5 క్లూస్ ని పట్టుకుని ఏ క్లూ బట్టి మీరు ఆ సినిమా ఏంటనేది కనుక్కోగలరో చూడండి. ఓకే, సో 5 క్లూస్ లో మళ్ళీ క్లూ 1 కి ఎక్కువ మార్కులు ఉంటాయి, క్లూ 2 కి తక్కువ మార్కులు ఉంటాయి. అంటే ఫస్ట్ క్లూ ని పట్టుకునే మీరు సమాధానం చెప్పగలిగితే గనక దానికి ఎక్కువ పాయింట్లు ఉంటాయి. సో మీరు కరెక్ట్ గా చెప్తే ఏ క్లూ వాడి మీరు సమాధానం కనుక్కున్నారో చెప్పగలిగితే గనక దాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రశ్న మెగా పవర్ లీడర్ గేమ్ కి సంబంధించిన మొదటి ప్రశ్నకి సంబంధించిన

క్లూస్ ఇస్తున్నాను. సో ఈ క్లూస్ పట్టుకుని యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ దట్ మూవీ ఈస్. ఓకే, క్లూ నెంబర్ వన్, ఒక మాంత్రికుడు రాకుమారిని ఎత్తుకుపోతాడు. ఆ సినిమాలో ఒక మాంత్రికుడు రాకుమారిని ఎత్తుకుపోతాడు, అది క్లూ నెంబర్ వన్. క్లూ నెంబర్ టూ, హీరోకి ఇందులో ఒక కురూపి పాత్ర కూడా ఉంటుంది. హీరోకి ఈ సినిమాలో ఒక కురూపి పాత్ర కూడా ఉంటుంది. క్లూ నెంబర్ త్రీ, తన సంగీతంతో ఆలయ గంటల్ని, ఆ గుడిలో ఉన్న గంటల్ని మోగిస్తాడు హీరో. క్లూ నెంబర్ ఫోర్, తుంబురు నారదుడిని ప్రసన్నం చేసుకోవాలి. క్లూ నెంబర్ ఫైవ్, మాధవ్ పేది ఈ సినిమాకి సంగీతం అందించారు. అవి క్లూస్. లెట్స్ సీ, ఐ విల్ టేక్ దిస్ కాల్ ఆఫ్ ఎయిర్, మీన్ వైల్ యూ కీప్ కాలింగ్. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి ఈ లోపు.

0: రైట్, విజయ్ గారు మీరు ఆన్ అయి ఉన్నారండి.
1: హలో
0: చెప్పండి చెప్పండి, మీరు ఆన్ అయి ఉన్నారు.
1: అదే ఆయన సినిమాలో డబుల్ మీనింగ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటది. అంటే సినిమా అంటే గీనియం తీసుకుంటారా, లేకపోతే సినిమా అంటే ఇలాగే ఉండాలి, అప్పట్లో సినిమా అంటే అంటే అబౌట్ నార్మల్ థింగ్ రైట్. సో అలా తీసుకునే వాళ్ళే తెలియదు, కానీ అన్ని అలాగే ఉండేది ఆయన సినిమాల్లో. కొంచెం అంటే నేను బాగా ఎంజాయ్ చేయని సినిమా తెలుగు రాజారు, వన్ ఆఫ్ ది మోస్ట్
0: రైట్ రైట్. తెలిసిందే, అయ్యో దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఇందాక కండక్ట్ చేసిన మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ సంబంధించిన ప్రశ్నలో మనకి విన్నర్ అయితే వచ్చేసారు నన్న దాన్ శ్రీకాంత్ భరతం గారు. శ్రీకాంత్ భరతం గారు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ది ఫస్ట్ కాలర్ టు గివ్ ది రైట్ ఆన్సర్. సో ఇంకా ఉండబోతున్న ప్రశ్నలు స్టేట్ ట్యూన్డ్. ఓకే, మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ లో ఇంకా మూడు నాలుగు ప్రశ్నలు ఉండబోతున్నాయి. సో దాని వాటన్నిటికీ మీరు ఆన్సర్లు తో సిద్ధంగా ఉండండి, అండ్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళని విల్ అనౌన్స్ అస్ ది విన్నర్. సో ఈ రోజు అయితే శ్రీకాంత్, ఇందాక అడిగిన ప్రశ్నకి శ్రీకాంత్ భరతం హీస్ ద విన్నర్. శ్రీకాంత్ గారు, మీరు ఒకసారి నాకు కాల్ చేసి మీ ఫోన్ నెంబర్ కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ. ఆల్ రైట్, ఎస్, ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరూ చెప్పే మాటే అది. ఏంటంటే ఈవి సినిమాలు అంటేనే బూతులు బాగా దొల్లుతాయి, అశ్లీలత మోతాదు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎవరో చెప్పడం కాదు, ఈవెన్ ఈవీ ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, దానికి సెటైరికల్ గా ఆయన ఒకానొక సినిమాలో ఒక సెటారికల్ కామెడీ ఒక డైలాగ్ కూడా పెట్టారు. అదేంటనేది ఇప్పుడు మీకు వినిపిస్తాను, ఇది వినండి, మీకు అర్థమవుతుంది.
2: ఆవు పాలు అబ్బాయి దగ్గర పంచుకోండి, గేదె పాలు దగ్గర పంచుకోండి.
3: ఆయన పొద్దునే లేచి వచ్చింది, ఎదో తక్కువ పాలు పంచుకోవడానికి కాదు, ఆ పాటి పాలు మా పాలు ఎరిగిపోతాడు.
2: ఎండ తక్కువగా నువ్వు పెద్ద నాటు చేయమని మరి నువ్వు ఏమండే ఏమంటే ఈ సత్యనారాయణ గారి సినిమాలో బూతులు ఉన్నాయంటారు, కథలో ఎలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు బూతులు కాకపోతే నీతులు వస్తాయా?
4: ఇదిగో అందరికి నేనే పోయాలంటే లేట్ అయిపోతుంది. మరి
3: లేట్ అయినా పని లేదు, ఎడిటింగ్ చేస్తాం.
2: ఎడిటింగ్ మా అబ్బాయి గారితో మీటింగ్ కోసమే కదా, అయినా నా తెలియకడతాను. ఆ రోజున నే రోజున మిల్కే కదా, ఆ రోజున మిల్కే ఏమైనా ఇష్టపడ కలర్ లో ఉంటుందా, నాదేమైనా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందా?
3: ఇదిగో కమిడియన్ కమిడియన్ గా ఉంటూ హీరో కటింగ్ ఇవ్వక.
0: సో అది, సో ఆయన మీద ఆయనే సెటైరికల్ కామెడీలు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎస్, కానీ ఒకటి గ్రహించాలి ఏంటంటే ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో పక్కనే పాజిటివిటీ అనేది కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అదేంటన్నది మన కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత చూద్దాం. కమర్షియల్ బ్రేక్ లో 20 సెకండ్స్ మనం కమర్షియల్ బ్రేక్ లో రోల్ అవుతున్నాం. శ్రోతలందరూ కూడా రెడీ అసలు భీ సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాని. ఈ చిన్న కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అగైన్ విల్ స్టార్ట్ రోలింగ్ ఇన్ టు అవర్ టాపిక్ ఆఫ్ ది షో. ఈ సత్యనారాయణ ఎపిసోడ్ 2, స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
5: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్, స్టూడియోలో టైం 11 AM.

0: FM HD3. Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: India Property Expo is back in town. Frisco-lo jaragabothunna Griha Pravesh India Property Expo-lo, you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paiga projects ni explore chesi, mee plan ki perfect ka set aye property ni easy ka koniskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottunna 10 a.m. nundi 9, 8 p.m. varuku. Free entry, free parking. My Square Feet presents Biggest India Property Expo.
3: When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
4: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni isto, classy comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
5: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor దగ్గరికి వెళ్తాం. ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
8: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తుప్రాణి. ఆల్ రైట్, ఈ రోజు కార్యక్రమంలో మనం మన అంశం ఏం సచిందరైనా ఎపిసోడ్ 2 ధారావాహికం, రెండవ ధారావాహికం నడుస్తుంది. ఆయన సినిమాల నుంచి ఈ పాటలు, మాటలు, చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, అలాగే సన్నివేశాలు అన్ని వింటూ వస్తున్నాం. సో ఇందాక మనం మాట్లాడుకుంటుంది అల్లుడ మజాక చిత్రం నుంచి, చిత్రం గురించి. సరే, అల్లుడ మజాక విడుదల అయిన కాకముందు యాక్చువల్ గా దీని మీద చాలా నెగిటివ్ పబ్లిసిటీ, చాలా కాంట్రవర్సీస్, చాలా ఉద్యమాలు కూడా జరిగాయి, వ్యతిరేక ఉద్యమాలు. ఇలా రకరకాలుగా ఎంతమంది ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా తన కథ మీద, చిత్రీకరణ మీద, మిగతా సాంకేతిక వర్గం మీద అనుపమానమైన ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఈవి సినిమాని విడుదల చేసేసారు. చివరికి విడుదల చేసిన తర్వాత ఎన్నో సెంటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు ఒక ఫ్లాప్ లా జోర్ వర్షం కురుస్తున్న తన జీవితంలో ఒక ఆశ మళ్ళీ చిగురించడం మొదలెట్టింది ఈ సినిమాతో.
9: అద్దయా, బాగున్నా? బాబే, బాగున్నా? మా పప్పి బాగుందా? మాయా,
10: బాగున్నా? ఇక్కడికి ఎంత వచ్చా
9: నువ్వు? ఇది మరీ బాగుంది. అత్తడేంటి అల్లుడు ఎందుకు వస్తాడు?
10: పిచ్చి పిచ్చి వాకు. రేపు మాపు చావబోయేవాడివి, నీకు శోభన కావాల్సి వచ్చిందా?
9: మళ్ళా అక్కడ మండుద్ది ఇప్పట్లో మనకు సాగండి అత్త. మన కేసు జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. అది తేలేసరికి 5 ఏళ్లు పడుద్ది. ఈ లోపల పెళ్లంతో ఫ్యామిలీ చేసుకుంటూ నిర్దోషం నిరూపించుకుని అంతకులు పఠించేస్తాను. ఆ అంతకుల్లో నువ్వు ఉన్నావు అనుకో అత్తో, నీట అప్పులు వేసిపోతే. అవును, నా వైఫ్ ఎక్కడా? బోలే నా వైఫా, ఓసే నా వైఫా, బోల్ నా వైఫా, నా వైఫ్, ఓసి నా వైఫ్. అయ్య బాబో, ఇదేంటలా సిక్కిపోయావో. మన గ్రూప్ కాలేదని బెంగెట్టేసుకున్నావా? ఇక బెంగెట్టుకోకు, నేను వచ్చాను కదా.
11: మరి అక్కడ బయటకెళ్ళు.
9: మరి అక్కడ నాకు మండుద్ది. కార్యం జరగకుండా కొత్త పేడ వద్దు, నేను ఎడగెళ్తానే అత్త. నా చిక్కు అసరే గాని అత్య, ఆడెవడో దుబ్బాయి ఉండి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నావంట.
12: ఏంటి మీ రామ రామ ఉంచుకోవడం ఏమిటయ్యా? ఏదో చుట్టపు చుప్పుగా వచ్చి ఉంటాడంతే.
9: అదే ఆ దుబాయోడికి మీకు సుట్టకమే.
12: అదే అచ్చుల బొమ్మంటే.
9: సరే ఆ సంగతి అలా చూస్తాను, ముందు మీ అమ్మాయి సంగతి చూసేస్తాను. స్వప్నానికి రెడీ చేసి ఉంచండి. అత్య పాలున్నాయా? అది నువ్వు తాగేసి గలాసులో పాలు పోసించు. ఈ రోజు నేను సెంటర్కి వెళ్ళి మడత గజాలు మరిపులు అట్టు వచ్చేస్తాను. అత్తా నువ్వు అత్తా మాయా ఉంటా.
8: ఆల్రైట్, సో ఈ విధంగా ఒక మాస్ పంతాలో తీసిన చిత్రం ఈ రకంగా నడుస్తూ ఉంటుంది. ఒక యాసతో కూడా సినిమాలో చూస్తే మీకు మొత్తం ఇదే ధోరణి. ఇతర ఇంట్లో డబుల్ యాక్షన్ కింద ఒక చోట ఉన్నట్టుగా ఉంటుంది. రెండు రకాల వేషాలు క్రియేట్ చేసి సో డ్రామా కోసం మొత్తం అంతా క్రియేట్ చేస్తారు. సో ఎస్, ఎలా లేదన్నా కూడా కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో శృంగారం బూతులు ఉన్నాయని చెప్పేసి విపరీతమైన విమర్శలు దుమారం దీని మీద రేపినా కూడా వివాదం పక్కనే విజయం ఉందన్నట్టుగా ఈ చిత్రం విజయం సాధించి మరొకసారి అల్లుడ మజాక అని నిరూపించింది. అండ్ దర్శకుడి ప్రతిభని మరొకసారి చాటింది. సో దీంతో గట్టి పునాది పడిన తర్వాత ఇవి మరింత కథాబలంతో ఇంకా ముందుకెళ్లి మరెన్నో హిట్ చిత్రాల్ని అందించడంలో ఆయన విజయవంతులయ్యారు. సో తర్వాత వచ్చిన సినిమాలు గురించి మాట్లాడే ముందు ఒకసారి మళ్లీ మనం మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ వైపు ఒకసారి మళ్లీ పరిగెడదాం. సో మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్, సో ఇది వీఆర్ కండక్టింగ్ దిస్ అస్ పార్ట్ ఆఫ్ జాతర. సో దాంట్లో మీకు బోర్డ్ అనే ప్రైజులు గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరేం చేయాలంటే, ఇప్పుడు నేను ఇచ్చిన క్లూస్ ని బట్టి ఏ సినిమా అనేది కనుక్కోవాలి. సో 5 క్లూస్ ఇస్తారు. సో 5 క్లూస్ లో మీరు ఏ క్లూ బట్టి చెప్పగలిగారో ఆ క్లూ నాకు చెప్పాలి. ఓకే, ఆల్ రైట్. సో క్లూ నంబర్ 1 ఏంటంటే, సంపాదించడం కాదు తిరిగి ఇచ్చేయడంలోనే అసలైన కిక్ ఉందని నమ్మే ఒక కోటీశ్వరుడి కొడుకు కథ ఇది. ఓకే, క్లూ నంబర్ 1 ఏంటంటే, సంపాదించడం కాదు తిరిగి ఇచ్చేయడంలోనే అసలైన కిక్ ఉందని నమ్మే ఒక కోటీశ్వరుడి కొడుకు కథ. దట్ ఈస్ క్లూ నంబర్ 1. క్లూ నంబర్ 2 ఏంటంటే, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు, విలేజ్ అడాప్షన్. ఈ మెయిన్ పాయింట్ మీదే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది. సో విలేజ్ అడాప్షన్ అనే ఈ కథ, ఈ థీమ్ మీద, ఈ థీమ్ చుట్టూత సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. గుర్తొస్తుందా ఈ సినిమా అనేది? ఇది క్లూ నంబర్ 2. ఇప్పుడు క్లూ నంబర్ 3, మామిడి తోటలో హీరో సైకిల్ తొక్కుకుంటూ వచ్చే సీన్. ఆ సైకిల్ మోడల్ అప్పట్లో కుర్రాళ్ళకి ఒక క్రేజ్ కూడా. ఇది క్లూ నంబర్ 3. ఓకే, లెట్స్ సీ. కాల్ వస్తుంది, మిస్ అయ్యారు, ఐ థింక్ ఏదో డౌట్ పడినట్టున్నారు. ఓకే, మీ ఆన్సర్ కోసం లెట్స్ సీ. నమస్కారం అండి, రేడియో సర్బి, ఎవరు మాట్లాడేది?
13: సమాధానం ఐ థింక్ శ్రీమంతుడు అండి.
8: మీ పేరండి?
13: శ్రీకాంత్ అండి నా పేరు.
8: శ్రీకాంత్, మీరు నాకు ఆఫ్ ఎయిర్ కాల్ చేయగలరా? ఐ నీడ్ యువర్ నెంబర్.
13: షూర్ అండి, ఆఫ్ ఎయిర్ కాల్ చేస్తాను.
8: రేడియో సర్బి, ఎవరండి మాట్లాడేది? యా, మీ పేరు? విశ్వ గారు, చెప్పండి.
13: మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు కదండి, శ్రీమంతుడేనా అండి?
8: ఎస్. మీ
13: మీ ఫస్ట్ దాంట్లోనే
8: పట్టించారా? అంత ఈజీ నువ్వు అంత ఈజీగా ఇచ్చేసానా? ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. రేడియో సర్వీ ఎవరండి మాట్లాడేది?
11: శ్రీమంతుడు అండి.
8: మీ పేరు?
11: శ్రీమంతుడు రాజా.
8: సుమంత్ రాజా?
11: రాజా.
8: రాజానా? ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. ఇంకేం సమాధానాలు వచ్చేసాయి, ఇంక నేను క్లూజ్ ఇవ్వాల్సిన పని లేదు. ఐదు క్లూజ్ దాకా కాదు, మూడు క్లూజ్ దాకా కూడా వెళ్ళడం చాలా ఎక్కువ అంటున్నారు మా రేడియో సురభి శ్రోతలు. ఓకే, దట్ ఈస్ గుడ్, కీప్ దోస్ కాల్స్ కమింగ్. అని ఇంకా బోల్డెన్ ప్రశ్నలు ఉన్నాయి. బోల్డెన్ అంటే ఇంకొక మూడు ప్రశ్నల దాకా ఉంటాయి. ఓకే, బట్ ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన విన్నర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు వింటుంటే గనక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, నాకు మీ ఫోన్ నెంబర్ కావాలి, ప్లీజ్ కాల్ బ్యాక్. ఆల్ రైట్, సో అల్లుడా మజాకా కాదు, ఎందుకంటే అద్భుతమైన కాసుల వర్షం కురిపించింది ఆ చిత్రం. సో ఆ చిత్రం తర్వాత చిత్రానికి వెళ్ళిపోతే ఇది ఒక బీభత్సమైన హిట్. మళ్ళీ అంటే కథలో బలం ఉంటే ఎన్ని రకాల హిట్లైనా కొట్టచ్చు అనడానికి ఇవి హీజ్ అ స్టార్ డైరెక్టర్. అంటే ఈ యొక్క స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే కేవలం పెద్ద పెద్ద సినిమాలు తీసే హిట్లు కొట్టక్కర్లేదు, చిన్న చిన్న సినిమాలు తీసైనా కూడా ఒక కొన్ని వర్గాల్లోకి దాన్ని బాగా నచ్చేటట్లు తీసి ఆ కొన్ని వర్గాల్లో ఆడించగలిగితే గనక. గివ్ మీ వన్ సెకండ్, టేక్ దిస్ కాల్. హలో, ఎవరైనా
14: మాట్లాడారు?
8: శ్రీకాంత్ గారు, కానీ హోల్డ్ ఆన్ వన్ సెకండ్ ప్లీజ్. సో అలాగా ఎన్ని రకాల కథలైన కథా బలంతో హిట్లు కొట్టచ్చు అనడానికి ఈ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఇది కూడా ఒక నిదర్శనం. ఈ సన్నివేశం వినండి, ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
15: ఓ సినిమా నేపాల, ఈ ఇంటికి వచ్చి నువ్వు కూడా నున్నగా తయారయ్యావు, ఉండి చెప్తా. అది వింటుంది, నిన్నెలా వాటేసుకుని ఎంత కాలమైందే. నీకు చాలా అన్యాయం చేస్తున్నాను, కనీసం నీతో మనసారా మాట్లాడడానికి కూడా వీలు పడటం లేదు. ఏమైనా సరే త్వరలోనే మన విషయం. రాత్రంటే ఇప్పటికి 18 గంటలైంది, అందుకని ఎంతకాలం అయింది అన్నాను. ఇది వరకు అయితే రాత్రి పగలు నీ కొంగుబట్టి తిరిగేవాడిని, ఇప్పుడు కొత్తగా పర్మిషన్ వచ్చింది కదా, రాత్రి తప్ప పగలు నేను వాటేసుకోవడం కుదరటం లేదు. ఇది అన్యాయం కాదు. సీత, నీ రాముడిని, ఈ శ్రీరాముడిని.
8: ఆల్రైట్ రాజా, మిమ్మల్ని ఆనర్ తీసుకున్నాను. సో ఈ ఇందాక వినిపించిన డైలాగ్ ఏ సినిమాలో చెప్పండి?
11: ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పేరాలండి.
8: దాట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్, యు గాట్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. రెడీ సర్వీ, ఎవరండి మాట్లాడేది?
11: విశ్వ అగైన్.
8: ఎస్ విశ్వ గారు, చెప్పండి.
11: ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పేరాలు.
8: సూపర్, దాట్ ఇస్ వండర్ఫుల్ ఆన్సర్. మీరు అసలు సినిమా 100 సార్లు చూసినట్టున్నారు. చిన్న డైలాగ్ పట్టుకుని ఇందాక నుంచి అలాగే నువ్వు పట్టుకుని సమాధానం చెప్పారు, ఇప్పుడు డైలాగ్ పట్టుకుని కూడా సమాధానం కరెక్ట్ గా చెప్పేశారు. అంతేనా? సూపర్, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ విశ్వ గారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పేరాలు చూసారా? కొన్ని కొన్ని సినిమాలు అలా వింటూ ఎలా చెప్పచ్చు అన్నది.
15: నువ్వు కూడా నన్ను అనుమానించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
16: ఇట్స్
15: ఆల్ రైట్.
8: అది ఈ ఎక్కడ పెడితే అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేది ఆయనకి ఆయన చురకలు బాగానే పెట్టుకుంటూ ఉంటారు సినిమాలో.

అటువంటి పాటనే మావిడాకుల చిత్రం నుంచి మనం విన్నాం, అమ్మంటే తెలుసుకో అని. అది ఈవి కోటి కాంబినేషన్ లో వచ్చిన పాట. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఏమైనా కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇందాక వినిపించిన అల్లుడ మజాకాలు, అత్త అత్తమ్మ కూతురు అయినా, మా ఊరి దేవుడు అయినా కూడా ఇవన్నీ వీళ్ళ కాంబినేషన్ కోటి అండ్ ఈవి కాంబినేషన్ లో వచ్చినవి. సో ఎప్పుడైనా ఏదైనా సినిమా ఈవి తీస్తున్నారంటే కోటి ఏమంటారంటే మాకు ఇమ్మీడియట్ గా ఒక కాలు ఒక చెక్ ముందర వచ్చి పడిపోతే, ఎందుకంటే అది మా ఈవి సినిమా అని. ఇంకా అందులో హీరో అగ్ర హీరోలు అయితే గనక ఇంకా పాటలు ఇంకా వేరే రేంజ్ లో వేరే స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఈ పాట నిదర్శనం. ఇది కూడా మంచి హుషారైన బీట్ పాట, వినండి ఆనందించండి. ఈ పాట తర్వాత మళ్ళీ మనం లీడర్ బోర్డ్ గేమ్ సంబంధించిన మరొక ప్రశ్న ఉండబోతుంది. గెట్ రెడీ.

ఇంట్లో ఇలాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం నుంచి విన్న పాట కోటి సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో ముఖ్య కథ వైపు వెళ్తే గనక మన లోతులు వెళ్ళట్లేదు, కానీ ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు, సో ఇటువంటి ఒక నేపథ్యంతో ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉన్న ఒక బ్యాక్డ్రాప్ తో ఉన్న సినిమాలు మనకి కోకొల్లు అంటే చాలా చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ స్టోరీ అన్నమాట. మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, సినిమా గుర్తున్నా కూడా మీకు నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది.

0: అంటే వాటి సినిమా కథ లోతుల్లోకి నేను అడాల్సిన పని లేదు. సో ఇటువంటి కథల్ని అల్లడంలో ఈవీవి దిట్ట, ఎందుకంటే ఈవీవి తీసిన చాలా చాలా సినిమాల్లో మీకు చాలా వరకు ఇటువంటి కథాంశాలే చాలా వరకు నడుస్తుంటాయి. మీకు గుర్తుంటే ఏమండి ఆవిడ వచ్చింది, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, అలా చాలా బాగుంది, మా నాన్నకి పెళ్లి, అలాగే మా విడాకులు. సో ఇవన్నీ తీసుకుంటే మీకు చాలా దగ్గరగా ఉంటాయి స్టోరీలన్నీ కూడా. కానీ అంతర్లీనంగా మీకు సినిమాల్లోకి వెళ్ళి చూస్తే గనక ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ యునిక్ క్యారెక్టరైజేషన్, ఒక పంథ దేనికి దానికే అన్నట్టుగా ఉంటుంది. అన్ని గొప్ప వైవిధ్యమైన కథల్ని అలడంలో ఇవి అందవేశం చేయాలని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. చిన్న సినిమాలను మనం చాలా వరకు కొట్టుపడేస్తాం, కానీ ఒక్కొక్క సినిమాకి ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. నేను చెప్పినట్టుగా ఈవీ సినిమాల్లో డ్రామాకి ఒక పెద్ద పీట ఉంటుంది, ఎందుకంటే నాటకీయత లేకపోతే మనం ఈ సినిమాల్లో ఎన్ని హంగులు పెట్టినా కూడా, అంటే అన్ని రకాల షేడ్స్, అన్ని రకాల జోనర్స్ ఉండాలి సినిమాలో. సో ఈ సినిమాలో కూడా డ్రామాకి చాలా పెద్ద స్పేస్ ఉంది అండ్ చాలా కీలకంగా కూడా ఉంటుంది. ఒకసారి విందాం, దెన్ విల్ కమ్ బ్యాక్.
1: ఇంతవరకు నా మూడు నన్నెప్పుడు ఒక్క మాట లేదు, ఒక్క తిట్ట తిట్టదు. నువ్వు ఇంట్లో వచ్చాక ఈ మనసులో మార్పు వచ్చింది, నన్ను కొత్త పరిస్థితి వచ్చింది. వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపోతానక, నా కారణంగా మీరు గొడవలు పడకండి, ఇప్పుడే సంతోషంగా వెళ్ళిపోతాం.
2: ఆగో, నువ్వు వెళ్తానికి వీల్లేదు.
1: ఎందుకు వీల్లేదు చెప్పండి? మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే, తనతో ఏ సంబంధం ఉండకపోతే, దానికి పెళ్లి ఎందుకు అంటున్నారు? దాన్ని బయటకి ఎందుకు పంపనంటున్నారో చెప్పండి.
2: ఈ ఇంట్లో ఉండటానికి నీకేం తక్కుందో, తనకి అంత హక్కు ఉంది.
1: పని మనిషికి నాతో సమానమైన హక్క.
2: మనిషి పని మనిషి కాదు, నేను తాను కట్టిన భార్య. నీ కొడుకుగా పెరుగుతున్న బాబుకి కన్న తల్లి. నీలాగే మనీషా కూడా ఈ ఇంటి కోడలు.
3: వదినే, జరిగింది దాంట్లో భయ్య తప్పేమీ లేదు, మంచి మనసుండటం తప్ప. అసలు నేపాల్లో ఏం జరిగిందంటే, అందరికీ న్యాయం చేయాలని తను అన్యాయం అయిపోయాడు, అందరి బాధలు తనే దిగమింగాడు.
4: వాడు బాధపడుతుంటే ధృతరాష్ట్రులాగా చూస్తూ ఊరుకున్నానే తప్ప నోరు విప్పి చెప్పలేకపోయాను.
1: మీ కొడుకుని సమర్థించకండి, మీ భార్య చనిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ నా భర్త నిర్పించకుండా దాన్ని కట్టుకున్నాడు, ఎందుకు? నా దగ్గర ఏ తక్కువైందని.
3: సీత ఆవేశపడదు, నేను చెప్పేది విను.
1: మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాన్ని పిచ్చిదాన్ని చేశారు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు, మీరు మరో ఆడదానికి ఇస్తుంటారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని, ఏకపతి వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు, రాక్షసుడని ఇప్పుడు తెలిసింది.
0: సన్నివేశాల్లో ఇటువంటి ఒక భారీ డైలాగులను కూడా ఇవి ప్రతి సినిమాలో రాస్తుంటారు. సో విన్నటప్పుడు కేవలం ఆ డైలాగులు ఉండడం మాత్రమే కాదు, వాటిని అభినయించగల దిట్టమైన సమర్థవంతులైన ప్రతిభావంతులైన నటీనటులు ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇలాంటి సినిమాల్లో చుట్టూతా ఉన్న తారాగణం, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ కూడా చాలా చాలా ముఖ్యం. వాళ్లే కథకి, ఇలాంటి కథలకి వాళ్లే ఎక్కువ బలం చేకూర్చారు. అందులో ముఖ్యంగా ముందు చెప్పినట్టుగా కోటకి ఎన్నో ఎక్స్క్లూజివ్ రోల్స్, రకరకాల పాత్రలు, రకరకాల మేనరిజమ్స్ ఉన్న పాత్రలను ఇవి ఆయన కోసం ప్రత్యేకంగా రాసేవారు. ఆయన రాసిన తర్వాత కూడా కోటకి మాస్టారు ఇది క్యారెక్టర్ అని చెప్పి ఆయనకి ఇచ్చేసేవారు తప్ప దాన్ని ఎలా నటించాలి, ఏంటి దాని హావభావాలు, మేనరిజమ్స్ ఎలా ఉండాలి, ఆయనకే వదిలేసేవారు పూర్తిగా. కేవలం మీ వేషం కాకపోతే మీకు ఒక అరగుండు ఉంటుంది, లేకపోతే బట్టతుడు ఉంటుంది, లేకపోతే మీసం ఉండదు, లేకపోతే ఈ రకమైన లాల్చీ జుబ్బా ఏదో వేసుకోవాలి, లేకపోతే చిరిగిపోయిన బనీన్ ఏదో వేసుకోవాలి, ఈ రకమైన పాత్రకు సంబంధించినట్టుగా అవి కొన్ని బయటకి ఆ స్టైల్ ఎలా ఉండాలో చెప్పేవారు తప్ప ఎలా నటించాలి అనేది పూర్తిగా ఆయనకే వదిలేసేవారు. అండ్ సినిమాలు సినిమాల్లో ఎక్కడ చూసినా కూడా కోట నటన అది ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అలాంటి నటుడు నా భూతో నా భవిష్యత్ మళ్లీ పుడతల పొట్టడం అన్నట్టుగా అంత అత్యద్భుతంగా నటించే నటుడు కోట. సరే, ఈ సినిమాలో అంతే సెంటిమెంట్ సీన్స్ కి ఎంత బలం ఉందో సెంటిమెంట్ పాటలకు కూడా అంతే బలం ఉంది. అండ్ ఈ పాట అంతే అత్యద్భుతంగా ఉంటుంది. కోటి కంపోజిషన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మెలోడీస్ కంపోజ్ చేయడానికి ఓన్లీ ఇట్స్ వన్ అండ్ ఓన్లీ కోటి.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.

0: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
2: Radio Surabhi Revisit.
3: Are monna morning manu ile breakfast chesam kada, adike bajji lottale eskunte tinno, poorthi shakahara restaurant, Adyar Anand Bhavan.
4: Aha, Shiva, Irani chai ante chaurasthane, the first ever desi drive through in America. Chaurastha.
2: Thank you for being in our journey.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తీ జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆర్తి జ్యువెలర్స్, వేర్ డివినిటీ మీట్స్ యువర్ షైన్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మీ రవి తూప్రాని. 3 గంటల కార్యక్రమంలో గంటన్నర మనకి కార్యక్రమం అయిపోయింది. ఇంకొక గంటన్నరలో మనం మిగతా ఈవీవీ సినిమాల నుంచి పాటలు, సన్నివేశాలు, ఇంకా చిత్ర విశేషాలు అలా. సో బిఫోర్ వి గెట్ టు ద నెక్స్ట్ పార్ట్, క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూసేద్దాం. టీప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ సండే మే 17th అట్ ది బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ ఫ్రమ్ 4 PM ఆల్ ద వే టిల్ 10 PM. హియర్స్ వాట్ వెయిటింగ్ ఫర్ యూ: ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ దట్ యూ కుడ్ విన్, సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్, ఎ స్టన్నింగ్ 360-degree ఫోటో బూత్, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్, అండ్ ఎం లైవ్ బ్యాండ్ బ్రింగింగ్ ద స్టేజ్ లైవ్ అండర్ ది స్ప్రింగ్ నైట్ లైట్స్. So come along with your friends and family for a magical spring evening, free entry and parking. Bringing a little piece of India to you, the Little India Fair is a vibrant pop-up market celebrating India culture, food and festivities. At this time, they are back with a food festival edition, 50-plus vendor stalls, 100-plus variety food, cultural activities, pet fashion show, bhajan jamming, karaoke, live band, DJ Kids Zone with Kids Treasure Hunt, Mother's Day Fashion Walk and surprises, free entry, free parking, outdoor event, May 9th, Saturday, Mother's Event. మదర్స్ డే వీకెండ్ అది, అంటే ఈ రోజు. సో 11 AM టు 9 PM అట్ వేన్ ఫెర్గూసన్ ప్లాజా, లూయిస్విల్. ఆల్ రైట్, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కాసేపట్లో చూద్దాం మనం. ఓకే, ఇందాక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో సినిమాలో ఉన్న సన్నివేశాలు, అలాగే చిత్ర విశేషాలు, అలాగే కొన్ని పాటల గురించి మనం విన్నాం. తర్వాత వచ్చిన సినిమాలో ఆయన తీసిన వాటిలో అదిరింది అల్లుడు ఒకటి. పెద్దగా చిత్రం ఆడలేదు కానీ కామెడీ ట్రాక్ బాగుంటుంది. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ వీళ్ళిద్దరూ నటించిన చిత్రం ఇది. కామెడీ ట్రాక్ ఇస్ రియల్లీ రియల్లీ గుడ్. అంటే చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి ఇలాంటి సన్నివేశాలు ఎవరికైనా గుర్తొస్తే కనుక అవును కదా, బాగానే చాలా డీసెంట్ గా ఉంటుంది కామెడీ కూడా. సో సరదాగా ఈ సినిమా, ఈ సన్నివేశం వినిపిస్తాను. బట్ వినిపించే ముందు ఒక్కసారి మన మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ సంబంధించిన ప్రశ్న అయితే అడుగుతా. సో ప్రశ్నకి సంబంధించిన 5 క్లూస్ ఇస్తాను. 5 క్లూస్ ఆధారంగా ఆ సినిమా పేరు ఏంటి, అది ఏ సినిమాను కనుక్కోవాలి. ఓకే, సో క్లూ నెంబర్ 1: తన ప్రశాంతత కోసం కాదు, బ్రతుకు కోసం కాదు, పచ్చదనం కోసం పోరాడే ఒక అరుదైన యువకుడి కథ ఇది. ఓకే, దట్స్ క్లూ నెంబర్ 1. తన ప్రశాంతత కోసం కాదు, బ్రతుకు కోసం కానే కాదు, పచ్చదనం కోసం పోరాడే ఒక అరుదైన యువకుడి కథ ఇది.

0: నెంబర్ టూ, చెట్టు నరికేస్తే లేదా పార్కులను ఆక్రమిస్తే ఈ హీరోకి అస్సలు నచ్చదు. ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే ఈ కుర్రాడు అనుకోకుండా ఒక గ్యారేజీకి వెళ్తాడు. అది క్లూ నెంబర్ టూ. చెట్టు నరికేస్తే లేదా పార్కులను ఆక్రమిస్తే ఆ హీరోకి అస్సలు నచ్చదు. ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే ఆ ఈ కుర్రాడు అనుకోకుండా ఒకసారి ఒక గ్యారేజ్కి వెళ్తాడు. క్లూ నెంబర్ త్రీ, ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ మలయాళ సూపర్ స్టార్ ఒక కీలక పాత్ర, గరాజ్ ఓనర్ గా కూడా ఆయన పోషించారు. సో అది ఏ చిత్రం? ఇది క్లూ నెంబర్ త్రీ. ఆల్ రైట్, లెట్స్ సీ. మనకి కాలర్ ఒకళ్ళు అనేది వస్తున్నారు, లెట్స్ స్టే. నమస్కారం అండి, మీరు ఆర్ ఎవరు మాట్లాడేది?
1: శ్రీకాంత్.
0: Okay, let's see. We've already said it, but we'll have to go for the other one. Let's see. Thank you. Thanks for the call.
1: Sure. Double. Bye.
0: Bye. Namaskar, Andy. Me, Ron, here. No, you're not here.
2: Hello, Andy. My name is Rohit.
0: Rohit, yes.
2: Answer is Janata Garaj.
0: Janata Garaj. Okay, that's the right answer. And me contact number na kaali. So you can call me off air and provide me that.
2: Okay, sure, Andy.
0: All right, thank you. Okay. All right. Yeah. So, ఎక్కువ క్లూస్ అక్కర్లేదు, జనాలు టక్క టక్క టక్క టక్క పట్టుకుంటున్నారు. మరి మా శ్రోతలు అల్లుడా మజాక టైప్ లా రేడియో సర్పి శ్రోతలనా మజాక అలా ఉంటారు. మరి విని విని పొదను పొదను ఎక్కించాం మరి. ఓకే, అదిరింద అల్లుడు చిత్రం, అది చాలా కామెడీ ట్రాక్ ఇస్ రియల్ గుడ్. సరే ఆ చిత్రం నుంచి ఒక సన్నివేశం వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత విల్ టాక్.
3: పరమేశ్వర శాస్త్రి గారి పీట అక్కడ కూర్చుంటా ఏమిటి?
4: ఖాళీగా ఉంది కదా అని
3: అపరించవులే. వెళ్ళి పంచపాత్ర పట్ట కొడుకులు
4: వీడెవరయ్యా హనుమంతుడు టైపు?
3: అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె.
4: కరెక్ట్.
3: పంచపాత్ర
4: ఓరి త్రాసుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర.
3: ఓహో, పంచపాత్ర. పంచపాత్ర కాదంటేంటి? మరి ఏమంటుంది? పంచ అంటే ఐదు, పాత్ర అంటే గిన్నె. ఐదు గిన్నె ఏంటి? ఐదు గిన్నెల కూరల గుర్తు అయి ఉంటుంది. ఎవడి ఎవడి?
5: వాట్ యు వాంట్?
3: గుత్తి, కూరల గుత్తి.
5: కూరల గుత్త?
3: ఎస్, ఫైవ్ విజిల్స్, పంచపాత్ర.
5: నీకు కావాల్సింది కూరల గుత్త, పంచపాత్ర?
3: అయితే రెండు వేరా? పంచపాత్ర.
5: ఇదేంటి, చేతు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు?
3: మీరే చేతులు పెడతారో తెలియక పంచపాత్ర అంటే ఇక ఏదో అనుకున్నాను. ఇది మన పంచపాత్ర, చూశారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను?
4: ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి ఎంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పాత్ర, ధూపహారతి పాత్ర.
3: ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే.
4: ఏమిటి అనుకుంటున్నావు?
3: ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచౌడు కూడా ఉన్నట్టు. ఇదిగో, నాకు బ్రహ్మచౌడు, విష్ణు చౌడు, శివుడు చౌడు ఏమీ లేదు.
4: మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు?
3: ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవి చేస్తానుండు. ఏమడే ఏమడే రాను రాను మన బ్రాహ్మలు కల్చర్ ఆచారాలు సంప్రదాయం మంటి కల్పిస్తారని ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు ఆ పెద్దయ్య. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట.
5: ఇప్పుడు నీకు ధూపార్తి కావాలి అంతే కదా?
3: అంతే. ఇది కూడా ధూపార్తి.
4: వెళ్ళి గోమయం మాట.
3: ఏమాయం?
4: గోమయం అంటే ఏమాయం అంటారేమిటి? గోమయం, గోమయం, గోమయం.
3: అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ,
5: మళ్ళీ
3: సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా?
5: అది కూడా మీరే ఇవ్వాలా?
3: అన్ని మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతులు ఇస్తే.
5: ఇదిగో మీరు మాట్లాడుతున్నారు, లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి.
3: ఇదేంటి ఎంత కోపం వచ్చింది ఇవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి, ఇదిగో లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా?
5: దేనికి?
3: నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా?
5: గోమయం నా దగ్గర ఎందుకుంటుంది?
3: మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు.
5: లక్ష్మి అంటే ఆవు పేరు.
3: అద్య
5: అవును, అక్కడ ఉంది, ఇలా ఎత్తుకోండి.
3: ఎత్తుకోవాలా? ఆవును ఇలా ఎత్తుకోవడం?
5: ఆవు కాదు, పేడ.
3: గోమయం అంటే పేడ?
5: అవును.
3: పేడకు అంత గొప్ప పేరుందా?
5: ఏ, నీకు తెలవదా?

0: ఆల్రైట్ సో అసలు మనం మన రెగ్యులర్ జీవితంలో మనం చాలా చాలా విషయాలు ఇలాంటివి మనం మనకి అంటే విని విని చూసి చూసి మనకి పెద్దగా పట్టించుకోగానే పట్టించుకోగలిగితే గనక దాంట్లో నుంచి చాలా చాలా కామెడీని తీసుకుని రావచ్చు. సో అదే రచయితలు దర్శకులు కవి అంటే రవి గాంచిన చోట కవి గాంచిన అంటారు కదా, అలాగే రచయితలు దర్శకులు కూడా ఇలాంటి సునిశ్చితమైన అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి కూడా ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయగలరా అంటే చూడండి, అసలు మనం రోజు వినే మాటల నుంచి సందర్భాల నుంచి ఎంత కామెడీ తీసుకొచ్చారు అసలు. సో ఇవి ఇలాంటి ఉద్దండులు ఇలాంటి కామెడీ ట్రాక్స్ ని ఆయన జనరేట్ చేయడంలో రాయడంలో అలాగే రాయిపించడంలో ఆయన చిత్రాల్లో పెట్టడంలో ఆయన ఉద్దండు. సో ఈ రకంగా అదిరింది అల్లుడు నడుస్తుంటుంది, కాకపోతే సినిమా పెద్దగా ఆశించిన అంత రీతిలో ఆడలేదు అనుకోండి, బట్ దట్స్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లిటిల్ డిసప్పాయింటింగ్. తర్వాత మనకు కొన్ని కొన్ని సినిమాలు అర్థం కూడా కావు ఎందుకు అసలు కొన్ని కొన్ని సినిమాలు ఆడమని. ఈవెన్ క్రిమినల్ తీసుకుంటే క్రిమినల్ స్టోరీ అంత బాగుంటుంది, అంత పక్కటి బంది, స్క్రీన్ ప్లే అంత పాటలు అంత గొప్పగా ఉంటాయి, కానీ సినిమా సమహ ఆడలేదు. కానీ పాటలు చిరస్థాయిగా మనకి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఎప్పటికీ అయితే ఉండిపోయాయి ఆ చిత్రం నుంచి. అంటే కొన్ని కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా అందులో ఉన్న పాటలు హిట్ అయ్యి ఉండడానికి ఇలాంటి కొన్ని సినిమాలు జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో అదిరింది అల్లుడు తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వచ్చింది. అల్లుడు మజాక సెట్స్ లోనే చిరంజీవి అల్లు అరవింద్ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ ని లాంచ్ చేస్తే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుందా దర్శకులు అని అనుకుంటున్నప్పుడు ఎందుకు మరెందుకు ఈవీవే ఉన్నాడు కదా ఆయన చేస్తే లాంచ్ చేపిస్తే అయిపోతుంది కదా అనుకున్నారు. ఎందుకంటే అటు నాగబాబు కూడా ఈవీవీనే డెబ్యూ తీసింది, 420 అనే ఒక సినిమా వచ్చింది, దాంతో నాగబాబు దట్స్ నాగబాబుస్ డెబ్యూ మూవీ అది. అయితే అది ఆఫ్ కోర్స్ ఎలాడింది అందరికీ తెలిసిందే. సేమ్ అలాగే మరి అంత గొప్ప దర్శకుడు ఈవీ మన దగ్గర ఉండగా ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి ఈవెన్ ఈవీ తోటి కూడా బాగా కంఫర్టబుల్ వాళ్ళు. సో అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అలా లాంచ్ అయింది ఫ్రమ్ ది సెట్స్ ఆఫ్ అల్లుడు మజాక నుంచి, అక్కడి నుంచి ఆలోచన బయలుదేరింది. సో ఆ సినిమా కూడా ఆశించినంత రీతిలో ఆడకపోవడం తర్వాత హిస్టరీ హౌ ఇట్ వెంట్ అనేది అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ హిస్టరీ. తర్వాత వచ్చిన చిత్రం తాళి చిత్రంలో ఈవెన్ అగైన్ మళ్ళీ అది సెంటిమెంటల్ సినిమా, మంచి డ్రామాకి చోటున్న చిత్రం, అది మంచి నాటకీయత అంతా కూడా. సో ఈ టిపికల్ ఈవీవీ స్టైల్ ఆఫ్ మూవీ అది. సో అది దాని తర్వాత మానానకు పెళ్లి వచ్చింది, అది కూడా ఒక రకమైన కొత్త కథాంశంతో. మానానకు పెళ్లి అంటే టైటిల్ దగ్గరే చాలా విచిత్రంగా ఉంటుంది, మానానకు పెళ్లి ఏంటి అనేది ఎలా ఉంది అనేది కొంతమంది ప్రేక్షకుల్ని కాస్త ఇంట్రెస్ట్ కలిగించడం అలా ఆ రకమైన టైటిల్ తోటి వచ్చారు. ఇది తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో సాగే కథాంశం. అయితే తండ్రి కొడుకులు తల్లి కొడుకులు లేకపోతే ఇద్దరు పెళ్ళాలు ఒక మొగుడు లేకపోతే ఇలాగా భార్య భర్తలు వీళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ లేకపోతే ఫ్యామిలీ డ్రామా, ఈ తండ్రి కొడుకుల సెంటిమెంట్ అనేది కొంచెం కొత్త కొత్త కాకపోయినా కూడా టైటిల్ పెట్టి కొత్తగా చేయగలిగారు ఇవి మానానకు పెళ్లి అనేది. సినిమా చూస్తే సినిమా కూడా బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఈవెన్ కృష్ణరాజుకి పెళ్లి అయింది, అంటే తన భార్య చనిపోతుంది, ఒకడుగా ఉంటాడు, తర్వాత ఇక్కడ ఒక హాస్పిటల్లో ఒక నర్స్ తోటి తనకి తనతో ఒక ప్రేమ మొదలవుతుంది, అది ఏంటని అర్థం కాక ఒక సందిగ్ధ అవస్థలో చివరికి మొత్తానికి ఆ నర్స్ తోటే పెళ్లి అవడం. సో ఇది మొత్తం కథాంశం కథ. అయితే ఈ సినిమాలో బోల్డ్ అండ్ కామెడీ ట్రాక్ అండ్ డ్రామా కి బోల్డ్ అంత చోటిచ్చారు ఈవీవీ. సో ఒక సన్నివేశం విందాం, దాని తర్వాత విల్ టాక్.
1: పెగ్గు కాదు నిన్ను పికాలనుంది.
2: అయితే మీకు ఈ మాత్రం దానికి ఆగడెందుకో. హ్యాపీ సార్? ఇప్పుడు చెప్పరా తాత ఎందుకు కొట్టావు?
1: నువ్వు నా తండ్రికి తండ్రివేనా?
2: నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చిందా?
1: నువ్వు చేయాల్సిన పని చేయనందువల్ల.
2: ఏం చేయలేదు,
1: మా నాన్నకు పెళ్లి.
2: పెళ్లి చేయకపోతే నువ్వెట్ట పుట్టావరా సన్నాసి?
1: ఆ పెళ్లి కాదు, అమ్మ చనిపోయాక మళ్ళీ పెళ్లి ఎందుకు చేయలేదు?
2: చేస్తానంటే చేసుకోలేదు.
1: చేసుకోమని ఎందుకు బలం పెట్టలేదు?
2: చేస్తానని బెదిరించాడు.
1: మరెందుకు చావలేదు? నువ్వు నిజంగా తండ్రి అయితే ఆయన జీవితం గురించి ఎందుకు ఆలోచించలేదు?
2: ఒక్కసారి కాదురా, కొన్ని లక్షల సార్లు ఆలోచించాను.
1: మరి పెళ్లి ఎందుకు చేయలేదు?
2: కావున్రా, నా బిడ్డ పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే.

0: అంతకని పెట్టకూడదని, అమ్మలేని లోటు నీకు తెలియకూడదని, అమ్మలా పాలివ్వకపోవడం తప్ప అమ్మను కూడా చేయలేని జాగ్రత్త చేశాడు. నువ్వమ్మకు పుట్టావనే ఆలోచన అవసరం లేకుండా నిన్ను పెట్టాడు. నీ సుఖం కోసం తన సుఖాలకు దూరమయ్యాడు. తను పెళ్లి చేసుకుంటే వచ్చేది నిన్ను సరిగ్గా చూడదని భయపడి చేసుకోలేదురా. ఆర్థిక సంవత్సరాల నుంచి తాగుతున్నాను, నువ్వు చూస్తున్నావు. ఎప్పుడైనా రే ముసలారా ఎందుకు తాగుతున్నారా, ఏం మాయలాగా వచ్చిందిరా అని అడుగుంటే చెప్పుండేవాడిని కదరా. నా కొడుకు తన జీవితాన్ని ఎందుకంటే నా కాల్ చేసుకుంటుంటే చూసి ఏడవ లేక తాగుతున్నాను అని.
1: సమస్య నేనైనప్పుడు పరిష్కారం కూడా నేనే చెప్పాలి. నా నాన్నకు పెళ్లి ఏం చేస్తాను?
2: సో అది ఈ రకంగా సినిమాలో మా నాన్న పెళ్లి సినిమాలో డ్రామా సాగుతూ ఉంటుంది. అయితే సినిమా నిర్మాణంలో తన మనసులోని భావాలని దానికి అనుగుణంగా అటు యాక్టర్స్ చేత అంటే పాత్రధారుల చేత వాళ్ల చేత యాక్ట్ చేపిస్తూ అలాగే కెమెరా ద్వారా ఆ మొత్తం ఆ నటనా సౌరభాన్ని అంటే యాక్టింగ్ తాలూకా అందాన్ని అంతటినీ కూడా కనువిందుగా కథని నడిపించే విధంగా కనిపించే విధంగా చేయడంలో దర్శకుడు సూత్రధారి అంటే హీఈస్ ది అల్టిమేట్ కీ పర్సన్ ఫర్ ది ఎంటైర్ మూవీ ఐదర్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ అంటే విజయం పొందినా పొందకపోయినా కూడా అది దర్శకుడితో బాధ్యత అవుతుంది. సో ఇలాగా ఆద్యంతం కనబడకుండా కనిపిస్తూ ఉండడమే దర్శకుడు. ఎందుకంటే ఆయన మన డైరెక్టర్ చూడం, కాకపోతే ఆయన భావాలన్నింటినీ కూడా మనం తెర మీదకి ఇలా యాక్టింగ్ రూపంలో కథ రూపంలో సన్నివేశాల రూపంలో రకరకాల ఇంకా బోల్డ్ అన్ని ఇతరత్ర రూపాల్లో మనం చూడగలుగుతుంటాం తెర మీద. సో దట్ ఈస్ వాట్ ఈస్ దర్శకుడు. అంటే దర్శకుడు కేవలం చాలా సింపులే కదండి, అందరిచేత రాయిపిస్తారు, అందరిచేత మ్యూజిక్ చేపిస్తారు, ఇంకా ఈయనేం చేస్తారు అనుకోవడం చాలా తప్పది. ఎందుకంటే దర్శకుడు చాలా చాలా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. వీటన్నింటినీ కూడా సమగ్రంగా ఇంటిగ్రేట్ చేసి దాన్ని అసెంబుల్ చేసి ఒక బండిలాగే నట్టు బోల్ట్ ఇవన్నీ కూడా ఏ ఒక్క నట్టు బోల్ట్ సరిగా లేకపోయినా ఏ కార్ టైర్ ఊడిపోయినా కూడా అది ప్రమాదానికి దారితీస్తుంది. సో అన్ని సరిగ్గా ఉండాలి. సో ఆ విధంగా అన్ని సరిగా బిగించి రోడ్డు మీద పంపించాలి బండిని. సో ఆ రకమైన బాధ్యత దర్శకుడి మీద ఉంటుంది. సో ఇటువంటి బాధ్యతని తలకెత్తుకుని ఎన్నో సినిమాల్ని విజయ తీరాల వైపు నడిపించడంలో ఇవి బికెమ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ కోటి, చెప్పాను కదా ఇవి ఎప్పుడైనా సినిమాలు తీస్తే వెంటనే కోటికి ఒక కబురు వెళ్తుంది. సో ఈ పాటలు కూడా మంచి మెలోడీస్ గా కంపోజ్ చేశారు కోటి. ఒక పాట సరదాగా విందాం, అండ్ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ దాట్ అండ్ విల్ ప్లే ద గేమ్, మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. గెట్ రెడీ ఫర్ దాట్.

0: ఎలక్ట్రానిక్ బెల్లి చిత్రం నుంచి కోటి సంగీత సారథ్యంలో వచ్చిన పాటను విన్నారు. సో ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన డ్రామా సీన్ నడుస్తుంది, పెళ్లి సీన్. ఇలాంటి పెళ్లి సీన్స్ లోని, కోర్ట్ సీన్స్ లోని చాలా రకాల, అంటే ఒక బలమైన డైలాగులు, భారీ డైలాగులు రాసి వాటిని నటీనటుల చేత నటింపు చేయడం చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా ప్రతి సినిమాలాగే అంతే భారీ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం ఒకసారి
1: వింటాం. మా నాన్నకి పెళ్ళని కామెంట్ చేసిన గొప్ప మనుషులు వీళ్ళకేం తెలుసండి? మా నాన్న గురించి, మీ గురించి. మా నాన్న పెళ్లి చేసుకోవడం తప్ప వయసుండి, డబ్బు ఉండి, అందరూ ఉండి, ఆరోగ్యం ఉండి నా కోసం మా నాన్న అన్ని సుఖాలు వదులుకున్నాడు. చావుబుతుకుల్లో ఉన్న నా తండ్రికి అన్నదానం చేసిన ఈ తల్లిని నా తల్లిని చేసుకోవడం తప్ప. భార్య బ్రతుకుండగానే వీధికు ఆడదాలు ఉంచుకుంటున్న మొగాళ్ళంటే వీళ్ళకి ఇష్టమండి. పరాయి స్త్రీల మీద వ్యామోహంతో భార్యలకు విడాకులిచ్చి బిడ్డల్ని వీధుల పాలు చేసి పెళ్లి మీద పెళ్లి చేసుకునే మగాళ్ళంటే వీళ్ళకి ఎవరవండి? ఆ మగాళ్ళ మా నాన్న బరితగించలేకపోయాడు, పరాయి స్త్రీ కలిసి కన్నీర్చోలేకపోయాడు. అది ఆయన చేసిన పాపం. మీ తండ్రి తాగుపోతైనా, నీకు అక్రమ సంబంధాలు అంటగట్టి మీ పెళ్లి సంబంధాలు చెడగొట్టినా, నీతి తప్పకుండా కోరికలు చంపుకొని దేవతల పది మందికి సేవలు చేయటం మీరు చేసి నేరం. భార్య ప్రేమ కోసం, ఆదరణ కోసం, సహజీవనం కోసం, వృద్ధాప్యం ఆసరా కోసం నా తండ్రి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇదే నా బూతు పనా, అంకు పనా? పెళ్ళంటే మీ దృష్టిలో కేవలం కామ్మే అయితే ఇక్కడ జరుగుతుంది మీరు అనుకునే పెళ్లి కాదు. మీరు నా తల్లిదండ్రులను ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, వాళ్ళని కాకుండా పొడి చంపకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
2: తండ్రి ఎప్పుడు చస్తాడా, ఆస్తి ఎప్పుడు కొట్టేద్దామని ఎదురు చూసే బిడ్డలున్నారు. డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేసిన బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు బరువయ్యారని వాళ్ళని అనాథాశ్రమంలో చేర్చిన బిడ్డలు ఉన్నారు. తను ప్రేమించిన దానికోసం తల్లిదండ్రుల ప్రేమను కూడా కాదనుకునే బిడ్డలున్నారు. కానీ వీడు, వీడు తండ్రి సుఖమే ముఖ్యమనుకుని తన తండ్రి కోసం తన ప్రేమని, ప్రేయసిని కాదనుకుని ఈ బిడ్డ చేస్తున్నటువంటి ఈ పెళ్లిని అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న ఈ మంచి పనిని అభినందించండి, ఆశీర్వదించండి.
3: బాగాదు, ఎవరో ఒకరిద్దరు అహలు ఏదో అన్నారు, నువ్వెందుకయ్యా బాధపడతావు? నువ్వు చేస్తున్న ఈ పెళ్లి సామాన్యం ఏంది కాదు, ఎన్నో తరాలు చూసిన వాడిని, అన్ని తరాల వాళ్ళకే ఆదర్శప్రాయమైంది పెళ్లి.
4: అవును బాబు, ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు.
0: ఆల్రైట్, సో ఈ రకంగా ఈ సినిమాలో పెళ్లి సీన్ నడుస్తుంటుంది. ఇది ఒక భారీ స్థాయిలో భారీ డైలాగు తోటి చిత్రీకరించిన సన్నివేశం. సో ఇవి అంటేనే మనం డ్రామా ప్లస్ కామెడీ కదా. సో ఇంతవరకు డ్రామా చూసాం ఈ సన్నివేశం. ఈ సినిమాలో కామెడీ ట్రాక్ మహద్భుతంగా ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఐ థింక్ నాకు తెలిసి ఈ సినిమాతోటే తెరంగేట్రం చేశారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కాల్ ద స్టూడియో అండ్ కరెక్ట్ ఇట్. సో ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ మాత్రం మహద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన కామెడీ ట్రాక్. అండ్ ఎంఎస్ నారాయణ తాగుబోతుగా ఆయన మీద ఒక స్టాంప్ వేసేసి ఒక పెద్ద ఆయన పేరు తెచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఇదే అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఎంఎస్ నారాయణ అంటే తాగుబోతు, తాగుబోతు అంటే ఎంఎస్ నారాయణ అంత రీతిలో ఈ సినిమాలో ఎంఎస్ నారాయణ నటన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
5: ఆటోలో లిఫ్ట్ కూడా ఇస్తారా? పరోపకారం బుద్ధి ఉన్నవాడు విమానంలో అయినా ఇస్తాడు. నీకు ఆ బుద్ధి ఉంది, నువ్వు ఇచ్చావు. నాకు అది లేదు కానీ ఇక్కడ మీటర్ జరిగింది, తమకు డబ్బులు ఇచ్చేయాలండి.
6: మీటరా? మీటర్ గురించి మన మంచి మ్యాటర్ ఏం జరిగింది?
5: లేకపోవడం ఏంటి?
6: ఏం జరిగిందా? నేను ఇలా చేయట్లేదు, నువ్వు ఇలా వచ్చావు, నేను ఎక్కాను, నన్ను ఇక్కడ దింపా,
5: అంతే కదా? ఆటో సర్కిల్గా మరే డబ్బు ఇచ్చేలో ఎక్కడికి?
6: నాకు నీ ఆటో వద్దా, నన్ను ఎక్కడెక్కించుకుని అక్కడ దింపేసి నేను నడిచి వచ్చాను.
5: మళ్ళీ మాకు దొరికేంటి?
6: పదం రెడీ.
5: పొద్దున్నే బలే సన్నాసి బేరం దొరికిందిరా బాబు.
6: హలో సిస్టర్, మన దగ్గర సోడా ఏమన్నా ఉందా?
4: లేదండి.
6: సోడా అడిగితే ఎంత తేడా ఇచ్చిందంటే ఎక్స్ప్రెషన్. ఓ సిస్టర్ అన్నాను కదా, ఫీల్ అయ్యి ఉంటుంది. హలో బ్రదర్, మన ట్రైన్ లో డిస్టిల్ వాటర్ ఏమన్నా ఉందా?
5: లేదు.
6: మరి ఇంజక్షన్ అలా చెప్తున్నారా?
5: తెలియజుతో
6: బాటిల్ బద్దలయ్యేలా ఇచ్చాడు. సెలైన్ వాటర్
5: ఫ్లాష్,
6: సెలైన్ వాటర్ లో సెలైన్ తీసేస్తే వాటర్ మిక్స్ అయిపోద్ది.
5: ఇదే కదా సిలిండర్ పీకెత్తారు.
6: నీకు చెప్పేంటి?
5: కాలు పెరిగిందండి.
6: మరి కాలు పెరిగితే సలైన్ పెడితే నీరెట్టేదా?
5: నాకేం తెలిసింది, డాక్టర్ పెట్టారు.
6: అది చిన్న డాక్టర్, అది దానిలో నీ పెద్ద డాక్టర్ని నాకు తెలుసు. ఆ గ్లాస్ లాగా ఇంతకీ కాలు ఎందుకు పెరిగింది?
5: సైకిల్ నుంచి పడిపోయినండి. సైకిల్ నుంచి పడిపోయినండి.
6: చిటుక్కు అన్నా
5: అందండి.
6: అంటే తగ్గదు, చిటుక్కు అనకూడదు. ఇక్కడ
5: కాదండి,
6: ఇక్కడ
5: కాదండి, కాదండి, తగ్గిపోతలే. ఎలా తగ్గిపోతాండి, నొప్పి ఎక్కడ తెలియకుండానే. నేను పెద్ద డాక్టర్ని కదా, నాకు తెలుసు అనమాట. నేను బిగోటా ఇస్తాను వాడు.
7: బిగోటా ఏంటండి లంగోటలుగా?
5: బిగోటా అంటే బిళ్ళ కొట్టడం టానిక్ అనమాట. ఉమాస వాడు.
7: మళ్ళీ ఉమాస ఏంటండి సమోసాలుగా?
5: ఉమాస అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనమాట.
7: పచ్చివని చేయాలండి.
5: పచ్చిమా కాలుతో తిన్నావా? అన్ని తినచ్చు, శుభ్రంగా తిను.
7: నాన్ వెజిటేరియన్ అండి?
5: నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి?
7: మాంసం అండి.
5: నీ ఒంట్లో ఏంటి?
7: మాంసం అండి.
5: రెండు కలిపి బ్రహ్మాండంగా ఎలా మిక్స్ అయిపోతాయి, శుభ్రంగా తిను. ఇదిగో అట్నొద్దు, హార్డ్ రాడ్లాగా అయిపోద్ది కాదు. చికెన్ కూడా మానేసే, ఓవర్ హీట్ మనం మెల్ట్ అయిపోతాయి. ఇదిగో మనం అనుకుంటాం గానీ ఎగ్ ఫిష్ జిగురుగురుగా ఉంటాయి, మెత్తగా అయిపోద్ది కాదు. మానేసే, నాన్ వెజిటేరియన్ మానే. ఏ మన
7: మానేస్తారండి. కాయగూరలో ఏమైనా కలిచండి.
8: Tick Tick Radio Surabhi Time Check. Studio Lo Time 12 p.m.

0: IndiaTodayUSA.com. మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రంజ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది కామదర్ స్పేస్ ది బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ది పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ఫర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 4692696476. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ బ్యాక్ ఇన్ టౌన్. ఫ్రిస్కో లో జరగబోతున్న గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో లో యూ కెన్ మీట్ టాప్ డెవలపర్స్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై అండ్ ఢిల్లీ NCR, ఆల్ అండర్ వన్ రూఫ్. 200 కి పైగా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి మీ ప్లాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్రాపర్టీని ఈజీగా కొనేసుకోండి. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఆన్ మే 9 అండ్ మే 10 అట్ హయాత్ రీజెన్సీ ఫ్రిస్కో. పొద్దున 10 AM నుండి నైట్ 8 PM వరకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. మై స్క్వేర్ ఫీట్ ప్రెజెంట్స్ బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో.
1: Welcome back to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi, America lo the OG Telugu radio channel. And andariki ishtamaina Telugu, live Telugu channel, Radio Surabhi. And Dallas lo the number one trending Telugu radio channel, Radio Surabhi 107.9 FM HD3. Meeru mee car lo tune chesukovalsina frequency, the radio frequency is Radio Surabhi 107.9 FM HD3. ఎందుకంటే మా కార్యక్రమాలని యూ డోంట్ వాంట్ టు మిస్, బికాస్ చాలా ఎక్సైటింగ్ ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తుంటాయి. ఎందుకంటే జాతర ముందుకు వస్తుంది కాబట్టి మా ఆర్జలు ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త అంశాలతోటి, ఇన్ఫర్మేషన్ తోటి, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్, ఎన్నో రకాల అంశాలతో ముందుకు వస్తుంటారు కాబట్టి యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. జస్ట్ కార్ దిగిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, సారీ, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కార్ దిగిన తర్వాత కూడా మీరు కార్యక్రమాలని వింటూ ఉండొచ్చు. సో ప్లీజ్ టు నోట్ ఇట్ డౌన్. అండ్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ to do that, endukante meeku chaala chaala updates akkada vastu untayi. Jatra is coming really really fast and there are so many exciting prizes, offers, information anta kuda meeku it should be flying all the time. So please do have the app. Also okkasari quick ga vyapar padam chusaddam. This planning summer travel or visiting USA, make sure you are covered with SNR insurance for medical emergencies, trip cancellations and many more, so you can travel with peace of mind. You can call or text 469-464-9864 or you can visit snrinsurance.com to get started. అలాగే ఈ మే 16th ఇంకా 17వ తారీఖున హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ ఏ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు ఏ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారస్, కంచీస్, టిష్యూ శారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. సో చాలా ఉన్నాయి రకాలు. సో పండుగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ యూ కెన్ విజిట్ సెకండ్ స్కిన్ డాట్ యుఎస్ఏ ఆర్ ఇన్స్టాగ్రామ్. యూ కెన్ కాల్ 972-829-5201. సో అది ఇంకా కొన్ని కాసేపట్లో మళ్ళీ చూద్దాం. సో ఇందాక మనం చూసింది మా నాన్నకు వెళ్లి చిత్రానికి సంబంధించి

విశేషాలు. ఆయన తర్వాత తర్వాత కాలంలో ఇంకా లో బడ్జెట్, ఇంకా మిడిల్ క్లాస్, టోటల్ మిడిల్ క్లాస్ ఓరియంటెడ్ మూవీ తీశారు. అదే అమ్మో 1వ తారీఖు. సినిమా మనం వినగానే, టైటిల్ వినగానే మనకి అమ్మో 1వ తారీఖు అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది జీతం, మనకు అందబోయే జీతం. కానీ వచ్చిన జీతం ఆ మరుసటి రోజే పాలవాడికి, పేపర్ వాడికి, ఇలా అన్నిటికీ ఎక్కడికక్కడే మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ తాలూకా అవస్థలన్నింటినీ కూడా ఈ చిత్రంలోని చాలా చక్కగా చిత్రీకరించి చూపించారు. నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అంటే ఇలాంటి మూవీ, ఇలాంటి సినిమాలు మనకి వచ్చాయా వెళ్ళాయా అని కూడా తెలియనంత చిన్న సినిమాలుగా ఇవి ఉన్నాయి. కానీ కథలు చూసినా, ఇందులో కామెడీ సన్నివేశాలను చూసినా అద్భుతంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈవీవి లాంటి డైరెక్టర్ ఇలాంటి కథల్ని, ఇలాంటి సినిమాలను చేపడితే కనుక ఖచ్చితంగా వాటిల్లో చూడాలి. గాని మనకు కావాల్సిన అన్ని హంగులు, అన్ని రకాల హంగులు మనకి ఖచ్చితంగా ఉంటాయి. మొదటి తరగతి వాడికి ఒక 2వ తరగతికి, 2వ తరగతి వాడికి 3వ తరగతికి అంటూ ఎదుగుదల అంటూ ఉంటుంది కదా. సో కానీ ఎవరికి అయ్యా ఉండదు అంటే ఎదుగుదల, కేవలం అది మధ్య తరగతి వాడికి అని ఈ సినిమాలో ఇదే థీమ్. ఈ థీమ్ చుట్టూత కథని అల్లి గొప్ప కథాబలంతో చిత్రీకరించిన సినిమా ఇది. సో ఒక సన్నివేశాన్ని విందాం మనం ఈ చిత్రం నుంచి. కామెడీ ట్రాక్, కామెడీ ట్రాక్ ఈజ్ బ్యూటిఫుల్ కామెడీ ట్రాక్. మీరు కామెడీ ట్రాక్ విన్నా లేకపోతే ఈవెన్ ఎమోషనల్ సీన్స్ ఇందులోంచి విన్నా కూడా ఒకసారి సినిమా చూస్తే బాగుంటుంది అని అనిపించే రీతిలో ఉంటాయి. సరదా ఒకసారి కామెడీ ట్రాక్ విందాం. హియర్ యు గో.

0: ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. పిల్లలు లేదు, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగండి తీరా తాగేశారు?
1: ఏం పర్వాలేదు, 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో.
0: అదేంటండి నా సోడా మీ అకౌంట్? ఏంటండి
1: ఏం పర్లేదు, సోడాయి కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతాం? పైగా హైదరాబాద్ నీ కొత్త.
0: అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. ఎవరికి ఎలా తెలిసిపోయిందండి?
1: అది బొబ్బర్లంక కనుక.
0: ఏంటండి మీరు బొబ్బర్లంక అండి? బొబ్బర్లంక అండి, సపరేట్ అండి.
1: అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా?
0: అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి, మంచివారండి, బానే ఉన్నారండి. ఏమండి ఆగండి, మన ఊరి చెరువుగట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడన్నారు. కొంపదీసి తవరేంటండి?
2: కరెక్ట్ గా పట్టేసేవా?
0: పట్టేశారండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నాకు తెలియచేట గొప్ప తెలియచేట బాబు.
1: తెలుస్తుంది. ఏం పని మీరు వచ్చావు?
0: మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానేది బాబు, పనికిరానేది బాబు తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని ధాన్యం మంది డబ్బులు సావుకారు దగ్గర ఉండే కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చారండి.
2: మంచి పని చేసేవా?
0: నేను ఎప్పుడు అంతేనండి. ఈ షార్మినార్ దగ్గర సీర్లు గాజులు సీపు కమ్ముతాడు కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాపెట్టేసుకుంటారండి.
2: నేను అందుకే పనికి మాల ఎలవా అని మీ నాన్నకి.
0: అదేంటండి మీరు కూడా?
2: లేకపోతే 10,000 పడుకుని చీప్ గా చీరలు గాజులు కొనుక్కుంటావా? ఎంత ఖర్చు అన్నారు కొనుక్కోయా?
0: ఇది కొనుక్కో నన్నేం చేసుకోమంటారండి?
2: పెద్దగా దాని మీద కృషి చేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకోవడానికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు అంతేకాదు, సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఇలా ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్సి 5,000 ఎట్టు.
0: ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి?
2: సరేంటి, ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతి మాలుకుంటాను.
0: ఏంటి ఏంటి, నన్ను బతులు ఆడతారా? చిరంజీవి గారు నన్ను బతులు ఆడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లవనండి. అవును, ఎవరి దగ్గర కొన్నారండి?
2: నా దగ్గరే.
0: చార్మినార్ నీదా? నేనమ్మను.
2: అందుకే నేను మీ నాన్న పనికి మాల ఎదవాంది తెలి. ఏమస్తాను, నేనేం కొన్నానయ్యా?
3: చార్మినార్.
2: చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన.
0: అయితే కోపడతారేంటండి, ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు అంత మంచి చెడ్డ చూసుకుంటాం కదండి.
2: అవును, నాకు సందేహం అండి.
1: అడుగు
0: ఇప్పుడు ఇంత పెద్ద చార్మినారు మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు ఎక్కడారండి?
2: ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. పైగా మన గొప్పల దగ్గర రిలేషన్షిప్ మరి వీలు చాలు.
0: ఏంటి 10,000 టెక్స్ ఇప్పు? అదిగోండి ఉంచేయండి. ఏమండి అనుమీట్ అండి, అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుందండి. ఒక 500 ఇలా ఇచ్చేయండి.
2: టికెట్ పెట్టే గంటలు వస్తుందా అన్న చెప్ప మర్చిపోయింది.
0: ఏంటండి
2: చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటాను, నెలకు 10,000 రాయితీ ఇస్తారు, అది కూడా నువ్వే తీసుకో.
0: సత్యమ్మగారి మనవడు చాలా గడుచోడనుకున్నాడు తెంగరుడే, లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టామంత చీప్ గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడేమో.

0: ఎవడ్రా చార్మినార్ పోయి పక్కన తప్పకండి తప్పకండి రాదండి.
1: అద్భుతమైన కామెడీ ట్రాక్ నిజంగా. అసలు మీకు మీ కామెడీ అర్థమైతే గనక అంటే విను ఎవరైనా చూడకపోతే మీరు మహా చేయగలిగేది ఏంటి, ఇది రేడియోలో వింటూ ఊహించుకోవడం ఇది ఇలా ఉంటుందని. కానీ సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ కామెడీ గుర్తుంటే గనక లవ్లీ లవ్లీ కామెడీ ట్రాక్. ఈ సినిమాలో కేవలం డబుల్ మీనింగ్ డైలాగులు అసలేటితో మాత్రమే కాదు, ఇలాంటి క్లీన్ కామెడీ ట్రాక్ ను కూడా పండించగలడు ఈవీవి అన్నదానికి ఇలాంటి చిత్రాలు నిదర్శనం. దీస్ ఆర్ ది అవుట్ రైట్ ఎగ్జాంపుల్స్ అని. సరే కామెడీ ట్రాక్ అలా ఉంటే గనక ఈ చిత్రంలో ముఖ్యంగా చిత్రానికి బలం ఏంటంటే కథ. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు కానీ వాటి మధ్య జరిగే సంభాషణలు ఏవైనా కానీ సన్నివేశాలు చాలా చాలా చాలా బాగుంటాయి. అద్భుతంగా చిత్రీకరించారు. ఆ చిత్రానికి సంబంధించిన ఒక ఎమోషనల్ సీక్వెన్స్ విందాం. ఇది లాస్ట్ ఫైనల్ మొత్తం కోర్ట్ సీన్. ఇది చివరికి తండ్రిని మోసం చేశాడని కొడుకు మోసం చేశాడని తండ్రి ఈ రకంగా కేసులు పెట్టి మొత్తానికి కోర్టుకి ఏడుస్తారు. సో ఇక్కడ కోర్టులో జరిగే సీన్ ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. వినండి.
2: ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది. కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసిది. కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసిది. ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవడం.
3: చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు.
4: ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను.
3: తప్పని న్యాయంగా చేశానంటారేంటి?
4: అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు. పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను. అధిక సంతానానికని క్షమించరాని తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తి పడి వాడెటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురును దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కుదురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాకు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్లిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని కావాల్సి వస్తుందని చదువుకుంటాను అన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీళ్లవాడికి, రెంటుకి కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లలకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పాపాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు ఒకటో తారీఖు. అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు.

0: ఇంకొకటి ఉందా అడున్నా బట్ మంచి ఊతనిచ్చిన ఒక బలాన్ని ఇచ్చిన చిత్రం ఎల్బి శ్రీరామ్ కి. తర్వాత ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసినా కూడా ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా ఆయన కెరీర్ లో నిలిచిపోతుంది. అది సరే ఏడిపించా, కాసేపు ఒకసారి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తా ఈ సినిమాలోని ఈ హాస్య సన్నివేశంతో.
1: ఎక్కడికి వెళ్ళాలి? దోవండా. ఏంటి దోవండా? మా ఆవిడ కూడా దోవండా. అసలు ఉండాలి చుట్టూ సరిగ్గా దోవండా.
2: ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో.
1: దోవండా
2: దూవేరుగా.
1: దూవేరుగా అంటే ఎక్కడ వెళ్ళాలి?
2: నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు?
1: దోవండా
2: మళ్ళీ దోవంటావు.
1: అవునండి దోవండా.
2: ఓర్ని చెప్పా అసలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు.
1: దోవండా
2: ఓర్ని
1: తడుగు మీద ఉంటుందే దువ్వం.
2: ఓరి నీ ఊరు దువ్వీ దువ్వలకి దుబాయ్లకి వెళ్ళదు. యా ఏంటి? ఇది సిటీ బస్సు.
1: సిటీ బస్ అయితే వెళ్దాం.
2: వెళ్ళదు ఇక
1: మన ముఖం ముందే చెప్పదు కదా.
0: ఇది అప్పలపరంలో ఏ అప్పారో టైప్ కామెడీ ఇది. ఈ సినిమాలో మీరు అంటే బాగానే చూడొచ్చు. సో తర్వాత వచ్చే సినిమాల్లో కూడా ఇటువంటి కామెడీ మంచి హాస్యాన్ని పుట్టిస్తుంది. అది కూడా విందాం మనం. కేవలం సినిమాలో కామెడీ సన్నివేశాలు భావోద్వేగ పూరితమైన సన్నివేశాలు మాత్రమే కాదు పాటలు కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఒక మంచి పాట ఉంది, అది వినేసిన తర్వాత అది వినే ముందు ఒక్కసారి మీ అందరికీ కూడా మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ కి సంబంధించిన మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా. దెన్ విల్ గెట్ ఇన్ టు అవర్ సాంగ్. మెగా పవర్ లీడర్ బోర్డ్ కి సంబంధించిన గేమ్ లో మరొక ప్రశ్నకి సంబంధించిన క్లూస్, 5 క్లూస్ ఇస్తాను. ఈ 5 క్లూస్ ను పట్టుకుని మీరు ఆ సినిమా ఏంటో చెప్పాలి, అది పాయింట్. ఓకే, ఫస్ట్ క్లూ ఏంటంటే ఒక సినిమా 2 యుగాలు అంటే 2 జనరేషన్స్, 400 ఏళ్ల నాటి ఒక తీరని వాగ్దానం మరో జన్మలో కానీ నెరవేరలేదు. అది ఒక సినిమా 2 యుగాలు 2 జనరేషన్స్, 400 ఏళ్ల నాటి ఒక తీరని వాగ్దానం మరో జన్మలో కానీ నెరవేరదు. అది ఏ చిత్రం? దట్ ఈస్ క్లూ నెంబర్ 1 మీకు ఇచ్చింది. క్లూ నెంబర్ 2, హీరో ఇప్పుడు ఒక ఆధునిక రేసర్ కానీ 400 ఏళ్ల క్రితం ఒక గొప్ప సైన్యాధిపతి. హీరో ఇప్పుడు ఒక అత్యాధునిక రేసర్ కానీ 400 ఏళ్ల క్రితం ఒక గొప్ప సైన్యాధిపతి. అది క్లూ నెంబర్ 2. క్లూ నెంబర్ 3, ఈ సినిమాలో ఒక పాడుబడిన కోట అలాగే దానిలో ఉన్న ఒక రహస్యమైన డ్రమ్ కథను మలుపు తిప్పుతాయి. అది క్లూ నెంబర్ 3. ఈ సినిమాలో ఒక పాడుబడిన కోట అలాగే దానిలో ఉన్న ఒక రహస్యమైన డ్రమ్ కథని మలుపు తిప్పుతాయి. సో 3 క్లూస్ ఇచ్చినా కూడా ఇంకా నాకు కాల్స్ రాలేదంటే కొంచెం గట్టివే అనమాట, అర్థమేం. ఐ కీప్ గోయింగ్. సరే, 4వ క్లూ ఏంటంటే హీరో గుర్రం ఎక్కి శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒక భారీ వార్ సీక్వెన్స్ తెలుగు సినిమా హిస్టరీలోనే నిలిచిపోయింది. ఓకే, క్లూ నెంబర్ 4 ఏంటంటే హీరో గుర్రం ఎక్కి శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒక భారీ వార్ సీక్వెన్స్ తెలుగు సినిమా హిస్టరీలోనే అది నిలిచింది. ఇది క్లూ నెంబర్ 4. క్లూ నెంబర్ 5, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ మూవీ. అది క్లూ నెంబర్ 5. లెట్స్ సీ హౌ మెనీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దిస్ ఈస్ రిలేటెడ్ టు ద మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. కాల్ ద స్టూడియో 972-636-1966.

0: All right. సో ఈ లో బడ్జెట్ చిత్రాలంటే అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద ఆర్టిస్టులని పెట్టుకోరు, ఎందుకంటే బడ్జెట్ పరిమితులు లిమిటేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి. సో ఈ పాటలో మీకు గుర్తిస్తే గనక కోట శ్రీనివాసరావు, సురేష్, అలాగే ఎల్వి శ్రీరామ్ కి పాడింది ఎవరా అని నాకు తెలియదు. మేము ఆయన పాడారా ఇంకెవరు పాడారో తెలియదు. సో వీళ్లే పాడేశారు, వాళ్ళు వాళ్లే వాళ్లే పాడుకున్నారు. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఈవి అనగానే మనకి టైటిల్స్ కూడా చాలా వెరైటీగా, కిందటి వారం మనం చాలా మాట్లాడుకున్నాం ఈవి సినిమాల్లో టైటిల్స్ దగ్గర నుంచి కూడా మొత్తం క్రియేటివిటీ ఎలా మొదలవుతుందని. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అమ్మ 1వ తారీఖు కాబట్టి పేర్లన్నీ కూడా ఆ క్యాలెండర్ ఒక్కొక్క లైక్ మేకప్ మ్యాన్ కి, కాస్ట్యూమ్ డిజైనర్ కి, నెక్స్ట్ అలాగే పబ్లిసిటీకి, అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క తారీఖు మీద క్యాలెండర్ మీద ఒక తారీఖు ఉంటుంది కదా, ఆ తారీఖు మీద ఆ పేరు వేయడం, ఆ క్యాలెండర్ తిప్పినప్పుడు ఆ పేరు మారడం. సో ఆ విధంగా ఇది ఉంటుంది. కానీ ఇది నేను లో బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్ సినిమా లో బడ్జెట్ మూవీ అన్నాను గాని, కానీ మీరు సింగర్స్ చూస్తే యాక్చువల్ గా మిగతా పాటలకి పాడిన సింగర్లను చూస్తే కనుక ఉదిత్ నారాయణ్, సోను నిగమ్, సుఖ్వీందర్ సింగ్, సాధనా సర్గం వీళ్ళందరూ కూడా బాలీవుడ్ నుంచి కూడా రప్పించి పాడించారు. ఎందుకంటే అప్పుడు బాలీవుడ్ నుంచి పాడి రప్పించడం అనేది అదొక ప్రపంచం, అదొక కొత్త పోకడ, ఇట్స్ న్యూ ట్రెండ్, న్యూ స్టైల్ కాబట్టి అంటే చాలా మంది డైరెక్టర్లు అక్కడి నుంచి తీసుకుని పాడించడం, అక్కడి నుంచి వచ్చి పాడితేనే వాడు సింగర్ కింద పరిగణించడం, కన్సిడర్ చేయడం మనకి తెలుగు నాట ఎక్కువగా కొనసాగింది. ఎక్కడ రెహమాన్ దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి తీసుకుంటే వచ్చిన మార్పులు అవన్నీ కూడా. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం. సో వందే మాత్రం శ్రీనివాస్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఈ ఫోక్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. కానీ ఆయన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ లో మహా పాడితే మనకి చాలా వరకు తెలిసింది స్వర్ణలత, బాలు, సో చిత్ర వీళ్ళే ఎక్కువగా పాడినట్టుగా మనకి వినబడుతూ ఉంటాయి కదా గొంతులు. కానీ కాదు, వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్షన్ లో బాలీవుడ్ సింగర్స్ లైక్ ఉదిత్ నారాయణ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా సోను నిగమ్, సుఖ్వీందర్, సాధనా సర్గం వీళ్ళందరూ కూడా పాడారు. సో ఇది ఒక మూవీ అనమాట. మనం పైకి అమ్మ 1వ తారీఖు అంటే చాలా చాలా లో బడ్జెట్ సినిమా అనుకుంటాం, కానీ మన కథలు చూస్తే చాలా హై బడ్జెట్ ఉంటుంది అది. సో ఇలాగా ఏ సన్నివేశాన్నైనా, ఏ దృశ్యాన్నైనా, ఏ కీలకమైన డిపార్ట్మెంట్ నైనా కూడా ఎక్కడ ఏముండాలి, ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది దర్శకుడే. సో ఆ మొత్తం క్రెడిట్ అంతా కూడా దర్శకుడికే ఉంటుంది. ఒక కొత్త ఆలోచనలతో రావాలన్నా, లేకపోతే సన్నివేశాలని ఎటువంటి యాంగిల్స్ లో బంధించాలి, ఎందుకంటే కెమెరా యాంగిల్స్ కూడా దీని మీద కూడా ఒకసారి నేను ఒక ప్రోగ్రామ్ చేస్తాను నెక్స్ట్. ఎందుకంటే ఛాయాగ్రహణం, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సినిమాలకి అసలు ద వే దే హ్యావ్ పిక్చరైజ్ the entire the movie in a different style of lighting, everything has become a talk of the town. Like for example Mandiratnam cinema teeskunte mukhyanga Gharshana, Geetanjali ilantavanni teeskunte meeku chaala chaala sannivesalu, oka emotional drama nadustu daniki tagga lighting husky ga dull ga oka chota lighting undi lekapothe lenattuga konni konni saarlu cheekatlone janalu maatladukuntunnattuga ala therame kanapadutu untayi. So ivanni kuda aa rojullo vachina kotta kotta trends anamata. Alage meeku single entadi స్టడీ క్యామ్ వచ్చిన తొలి రోజుల్లో, అది ఎక్కువ ఫస్ట్ టైం ఎక్కడ వాడారు అంటే నిన్నే పెళ్లాడతా చిత్రంలో స్టడీ క్యామ్ వాడారు. సో దానివల్ల చాలా స్మూత్ గా కెమెరా యాంగిల్స్ ని నడిపించడంలో, అలాగే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని అంటే కథలో కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని కాన్వర్సేషన్స్ ఉంటాయి బిట్వీన్ టూ క్యారెక్టర్స్, ఐదర్ హీరో హీరోయిన్ ఆర్ తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, వాటెవర్. సో వీళ్ళ మధ్యన ఆ స్మూత్నెస్ ని, ఆ ఎమోషన్ ని పండించాలంటే కేవలం డైలాగ్ లో నటైనట్ల ప్రతిభ పాట వల్ల మాత్రమే కాదు, కెమెరా కూడా it works in a very very impactful way. So danni aa rakamga nadipinchadamlo steady cams aa rojullo vachayi. So avanni ninne pellarta nunchi modalayi, akkanchi tarvata avanni they went to a different level. All right, radio సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమాన్ని వింటున్నారు శ్రోతలందరూ కూడా. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాని. మనం కాసేపట్లో వీఆర్ రోలింగ్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏవి తాలూక ఇంకొక సినిమా, అది కూడా చాలా చాలా బాగుంటుంది. విత్ దాట్ విల్ కంక్లూడ్ అవర్ ఎపిసోడ్ టుడే. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ బ్రేక్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party ya leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.

0: ఈవీవీ సినిమాల్లో పాటలు బాగుంటాయి అనడానికి ఈ సినిమా ఒకటి. ఆవిడ మావిడ చిత్రం నుంచి రోహిత్ పోసాన కోరిక మేరకు దిస్ మూవీ, సారీ దిస్ సాంగ్. రోహిత్, హోప్ యు ఆర్ స్టిల్ లిజనింగ్ అండ్ దిస్ వాజ్ ఫర్ యూ. హోప్ యూ ఎంజాయ్డ్ లిజనింగ్. ఆల్ రైట్, సో మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్న చిత్రం అమ్మ 1వ తారీఖు. సో అమ్మ 1వ తారీఖు గురించి మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లోంచి ఒక అద్భుతమైన కామెడీ ట్రాక్ ఇందాక మనం విన్నాం, బ్రహ్మానందంకి తనకెళ్ళబరని చార్మినార్ అమ్మడం, అలాగే ఎంఎస్ నారాయణ్ కి ఏం అమ్ముతాడా అని ఈ సన్నివేశంలో చూద్దాం.
1: రేపు కొనే ప్రాపర్టీ సందులో కొందరు ఉంటే కుదరదు, మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్కి డబ్బాకి వచ్చాను.
2: ఓన్లీ ఇందాక నుంచి పెట్రోల్ వాసులు వస్తుంటే ఆటో ఏమనుకున్నాను ఇక్కడి నుంచి అనమాట.
1: మరి
2: సరేగా దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించి వచ్చావా?
1: అంత అక్కడండి.
2: ఓ 5 లక్షలు?
1: లేదు,
2: కొనో లకారం
1: 5000 తెచ్చాను.
2: ఏదో 5000 ఇంత బిల్డప్ ఈ మాత్రం నాకు దుబాయ్ దాకా చూపించుకోలేందుకు? ఏ ప్యాకి పని చేసినా ఇక్కడ వచ్చేది కదా.
1: మళ్ళీ చెప్పావా, నేను అక్కడ తీసింది ఆపనే.
2: 5000 వస్తుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్ కొంటావా?
1: ఎయిర్పోర్ట్ 5000? అంత చీప్ గా ఆడతాడండి.
2: అబ్బు తెలివై నోడివే, 5000 రాదు. ఏదైతే బెటర్ నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది?
1: అది కొనుక్కుని నేను ఏం చేస్తానండి?
2: స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో.
1: ఈత రాదే,
2: కొన్ని రొయ్యలు చేరు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో,
1: చేపల కంపు ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్.
2: ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి ఫుల్ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, 24 అవర్స్ క్లీనింగ్.
1: దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు.
2: జూ వద్దంటున్నావు, సారాజింగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్?
1: నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్.
2: ఇదిగో బాబు అడుపోని. అబ్బా ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకలే నీకు. రవీంద్రబాద్ తీసుకో.
1: ఇది గవర్నమెంట్ కాదండి.
2: పోయింది నా పర్వం అంతా పోయింది.
1: ఏందండి మీకు
2: ఇది గవర్నమెంట్ దగ్గర? రవీంద్రబాద్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఏది ఎన్టీఆర్ గారు మీకు తెలుసు?
1: వేటగాడు అడుగురావుడు
2: సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరకు వచ్చి,
3: బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్రపాతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి.
2: సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా, కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తావు.
1: ఏదో తెలియకన్నానండి. ఆ సరేగా ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద తోడున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు?
2: మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్రపాతి తోడు కట్టమన్నారు, రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో. అదిగో అర్జును చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం
1: పెట్టుకోవచ్చు. ఎవడాడు దాని నుంచి మన వెనకాల వస్తున్నాడు?
2: మరి అదే రవీంద్రభారతి డిమాండ్ అంటే, వాడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్రభారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా.
1: నేను అంత తెలుసు తక్కువ సాధమనం కాదు, చదువుకు వస్తున్నాడు గబ్బెట్టినాడు. ఇదిగో పాతగారు తీసుకోండి. ఏంటి చెప్తారు మీరు?
2: లక్కీ ఫెలు నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి అయితే
1: పడుకో. ఇదిగో
2: వారికి రవీంద్ర భట్ నువ్వు గురేసా అని చెప్పు. మీరు చెప్పి ఫీల్ అవుతాడు.
1: మీరు ఎంతవరకు ఇస్తా
2: ఆవాలి?
1: ఈ రవీంద్ర భారతి నేను కొనేసాను.
2: నువ్వు రవీంద్ర భట్ కొన్నావా? ఏ ఊర్లోనేది?
1: లోకలే. కానీ దుబాయ్ లో 2 ఏళ్ళు వచ్చాను, అడవ పెట్టుకోనా?
2: ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజ్, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్రపాటి ఎలా కొన్నావురా?
1: అంటే
2: అంటే ఏంటండి అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు
0: రా. రకమైన కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, అద్భుతమైన కామెడీ. చూడపోతే కనుక ఎప్పుడైనా జస్ట్ గో అండ్ ఎంజాయ్, రీవిజిట్ ఎంజాయ్. ఆల్ రైట్, సో అమ్మ 1వ తారీఖు తర్వాత మళ్ళీ అంతే అద్భుతమైన హిట్. అగైన్ మనం మాట్లాడుకుంటున్నీ హిట్స్. లాస్ట్ టైం నేను ఈవి సత్యనారాయణ మీద లాస్ట్ క్రిందటి వారం నేను చేసినప్పుడు కేవలం హిట్స్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రమే కాదు ఫ్లాప్ సినిమాల గురించి కూడా కొన్ని మాట్లాడుకున్నాం మనం. సో ఈ వారం మనం మాట్లాడుకున్నవన్నీ చాలా వరకు హిట్ సినిమాలు, అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్. అఫ్కోర్స్ ఒకటి రెండు మనం ప్రస్తావించుకున్నాం అనుకోండి ఫ్లాప్ మూవీస్ గురించి. సో తర్వాత వచ్చింది చాలా బాగుంది అని

0: ప్రేక్షకులు చెప్పారు. చాలా బాగుంది చిత్రం, ఏవి దర్శకత్వంలో వచ్చింది, అండ్ మంచి కామెడీ ట్రాక్ అలాగే కథ, ఈ రెండు కలగలిసిన చిత్రం అది. సరదాగా ఒక కామెడీ సన్నివేశం విందాం, విని దెన్ వెల్కమ్ బ్యాక్. మీకు ప్రశ్న ఏంటంటే, ఈ కామెడీ సన్నివేశంలో మీకు వినిపించే గొంతులు వాటిని గుర్తుపట్టి ఆ నటీ నటుల పేర్లు మీరు చెప్పగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్. ఓకే,
1: నా పేరు అమ్మాయి కాదు, సబ్లా.
2: ఏనుగు తల్లిలో ఉన్న ఎలక పిల్లేంటి? ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ సంపాద్ది అసలు దానికి నూరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల.
1: నా పేరు ఎలక పిల్ల కాదంటే చూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ ని. నా పేరు ఎల్ కపిల, ఎల్ కపిల.
2: ఓ ఎల్ కపిల, పుసుకుని ఎలక పిల్లని వేసుకున్నాను. సరే గాని కొత్త మా అల్లుడి అడ్రస్ పెడతావా, నీకు తేగ పద్దెత్తాను.
1: నీ తేగ పద్దవద్దు, నీకు ఆవిడ పద్దవద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు?
2: ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడు మరి?
1: అది కాదు, మీ అల్లుడు ఎలా ఉంటాడు?
2: ఎర్రగ బుర్రగ బాగానే ఉంటాడు.
1: అది కాదురా, మనిషి ఎలా ఉంటాడురా?
2: ఏమల్లాగే ఉంటాడు, రెండు కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దానికి కింద నోరు ఉంటది,
1: పక్కన రెండు చెవులు ఉంటాయి,
2: మరి
1: ఆ పైన రెండు చేతులు ఉంటాయి, కింద రెండు కాళ్ళు ఉంటాయి.
2: కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసేవేంటి?
1: అందరికి ఉండియా కదరా.
2: అందరికి ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మా కుర్తి ఎక్కడ ఉన్నాడు, అడుకు కాలు లేదు, మన అడుగు కూడా అన్నరం కాడ ఉన్నాడు, అడుకు చేయలేదు. అంతగా తవ్వి ముందు రాస్తున్నాను.
1: ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు?
2: వాళ్ళ ఇంట్లో.
1: వాళ్ళ ఇల్లు ఎక్కడ?
2: హైదరాబాద్ లో. పోలీసు వస్తారమ్మా, జున్నటి పోతారు ఇప్పుడు, పాడడం మంచిది.
0: సో ఈ రకమైన కామెడీ, ఆ యాస ముఖ్యంగా గోదావరి జిల్లా యాసని బాగా తీసుకొచ్చారు. ఇవి అటు హాసినట్లయితేనే ఇటు మెయిన్ స్ట్రీమ్, ఈవెన్ గెలడ మజాకాలో అటు సైడ్ చిరంజీవి మెయిన్ అంటే ఒక హీరో చేత కూడా అద్భుతమైన యాసని పలికించగలిగారు ఇవి. సో ఈ సినిమాలో ఇంకా కథ విషయానికి వస్తే, ఇద్దరు హీరోలు, అందులో ఒక హీరో వాళ్ళ హీరోయిన్ వీళ్ళ మధ్యన జరిగిన ఒక అంటే ఒక ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన కథాంశంతో ఇతరకెక్కిన చిత్రం అది. ఎమోషనల్ డ్రామా ఇస్ అల్టిమేట్ దీంట్లో కూడా, అంతే బాగుంటుంది. ఒకసారి ఒక సన్నివేశం విందా, దాని వెల్కమ్ బ్యాక్.
1: చూస్తే ఊరుకున్నారా?
3: ఊరుకున్నాను. ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేతలతో చిత్రీకులు పెట్టుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను. శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు, కాని ఆ తప్పుకు వాడు ఎంతో పశ్చాత్తాపడ్డాడో నీకు తెలీదు. అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని నిన్ను చూస్తూ ఊరుకున్నానే.
1: చేయాపండి, ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? సాయం కోరిన వారు దాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా? నన్ను ఇంత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా? మీరు అసలు నా మొగుడేనా?
3: మొగుణ్ణి కాబట్టి అలా చేశానే. ఆ దిక్కుబోలిన రాత్రి తాకిన మైకంలో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి ఉరికించి పెళ్లి చేసేవాడే. కాని కర్మ కొద్ది ఆ ముడుముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది. తప్పే, వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు, కానీ నువ్వు తెలిసి తెలిసి దారుణమైన తప్పు చేశావు. ఆ రోజు అమ్మవారి గుడిలో మనిద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు, కానీ నేనేమో రాశాను తెలుసా? శివాజీ నా భార్య క్షమించాలి, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ ఉండకూడదని రాశాను, కానీ నువ్వే రాశావు. వాడు సర్వ నాశనం అయిపోవాలని రాశావు, అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. నీ ఒంటి మీద చేయవేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడేవాడు, అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లికేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకు అన్యాయం చేస్తున్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ కబురులో దించి పెట్టావు. అందుకు వాడు కుమ్ములు పోయాడే కానీ నీ కుళ్ళని పెట్టుకట్లేదు.
0: సో ఈ రకంగా శ్రీకాంత్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవి సినిమాలు చేసుకుంటే కనుక శ్రీకాంత్ కి ఒక గొప్ప ఆధారం దొరికిందని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ తను హీరోగా ప్రయత్నిస్తున్న రోజుల్లో ఈ సినిమాలన్నీ కూడా తనకి ఎంతో బాగా గేవ్ హిమ్ ఏ గుడ్ లెవరేజ్. ఆ తర్వాత పెళ్లి సందడి అనే చిత్రంతో

0: దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందర్ తోటి హీ టుక్ ఏ డిఫరెంట్ లెవెల్ హీ వెంట్ టు డిఫరెంట్ లెవెల్. సో ఈ సినిమాలో ఎల్బి శ్రీరామ్ ముఖ్యంగా చెప్పుకోదగ్గ హాస్య పాత్రలోనే ఎల్బి శ్రీరామ్ చాలా బాగా అలరించారు అందరిని. ఒక కొత్త మ్యానరిజం, కొత్త స్టైల్ ని ఎల్బి శ్రీరామ్ కి తీసుకొచ్చారు. ఇందాక నేను అడిగాను, ఇందాక వినిపించిన ఒక కాంపిటీ సన్నివేశంలో ఎల్బి శ్రీరామ్ అండ్ కల్పన రాయ్ వాళ్ళు నటులు అందులో. సో అక్కడి నుంచి చూస్తే ఒక డిఫరెంట్ మ్యానరిజం, ఒక డిఫరెంట్ డిక్షన్ అంతా ఎల్బి శ్రీరామ్ చేత చేపించడం, అవన్నీ అదంతా హిట్ అవడం, ఆ రకమైన కొత్తగా ఒక ఎక్స్పెరిమెంటేషన్. ఈవెన్ ఎలా అంటే, అవును వాళ్ళు దృష్టిపడ్డారు చిత్రంలో కొండవలస ఎలా ఏ విధంగా అయితే ఒక ఒక రకమైన యాస ఉంటుంది కదా. సో ఆ యాసని తర్వాత చిత్రాల్లో కూడా కొండవలస అదే యాసని కంటిన్యూ చేయడం. నాకు తెలిసి కొండవలసని నేను మామూలుగా మాట్లాడడం ఏదో ఒక సినిమాలో చూసినట్టున్నాను. అదర్వైజ్ ఆయన మామూలుగా మాట్లాడడం అంతా కూడా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఆ చిత్రంలో ఏదైతే ఉంటుందో అదే స్టైల్ మిగతా అన్ని చిత్రాల్లో కూడా ఉంటుంది. ముఖ్యంగా కామెడీ అనేది పండించాలి అంటే దానికి చాలా ప్రాపర్ గా రాయాలి, సన్నివేశాలు రాయాలి, ఆ డైలాగ్స్ రాయాలి, అది సరిగ్గా సరైన నటీనటులకి ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడే ఆ సన్నివేశం పండుతుంది. అది అలాంటిదే ఇదొకటి.
1: ఇప్పుడు
2: వచ్చి పొమ్మన్న ఒక తప్ప అతన్న
1: సరే పోయిరా.
2: అన్నావేంటి?
1: ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఇవ్వాలకు వెళ్ళిరా.
2: ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పిక్ కట్టుకున్నాను తప్ప.
1: సర్లే, శుభలేఖలు అందరికీ పంచారా, ఎవరన్నా దిగడరా?
2: మరి దిగడరా? పనికి మళ్ళీ అదొలందరికీ శుభలేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని
1: మరిసిపోయావు. ఎవరు నువ్వు నీ ఆవిడనా?
2: మాకు నీ శుభలేఖలు ఏమో అక్కర్లేదు, నొప్పి అలాగపోయినా వచ్చి తొప్పించుకుంటాం అని నాలుగు మెతుకులు తినేవచ్చు.
1: నీ దగ్గర వచ్చే ఎంతో మొహమాటం వాళ్ళకి కాబట్టి ఐదు మెతుకులు తిను.
2: ఇంతకీ ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి ఇచ్చావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావా?
1: వాళ్ళకెందుకురా?
2: నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వాళ్ళని తింటున్నావా? కడుపుకి జన్మభూమని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని, బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుకు చెప్పావా? తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరిని పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు
1: ఏతే మాత్రం వాళ్ళు వస్తారంటావా?
2: రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలెయ్యం. వాళ్ళ లెవెల్ అలకుంటే మన లెవెల్ మనకుంటది. వచ్చేమో నాలుగు పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా ఏడేడు వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టే.
1: నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ
3: అమ్మా అమరమ్మది నేను.
2: ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ.
3: మావయ్య మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు.
1: మర్చిపోయానమ్మా, వెళ్ళాలి.
2: ఇంట్లో పెళ్లి ఎట్టుకుని పోలీస్ స్టేషన్ కి ఎందుకు? ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు.
1: ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదు రా, రైల్వే స్టేషన్.
2: అక్కడికి మాత్రం ఎందుకు? పెళ్లి పనులు ఆపుకు తప్పి.
1: ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి అన్నట్టు. వాడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడు, వాడికి ఏ లోటు లేకుండా నాకు మాట రాకుండా చూసుకోవాలి.
2: అలాగే
0: రైట్. సో అది చాలా బాగుంది చిత్రం నుంచి ఇందాక మీరు విన్న కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్. సో సన్నివేశాలన్నీ కూడా చిన్న సినిమాలు కాబట్టి సన్నివేశాలన్నీ కూడా చూసినప్పుడు చిత్రాలు అంటే సినిమాలంతా చూసినప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు మన ఇంట్లో జరుగుతున్న పెళ్లిలాగా సన్నివేశాలలాగా అనిపిస్తుంటాయి. సో దట్ ఈస్ వాట్ ఈవీస్ మెయిన్ ముఖ్యమైన ప్రాథమికమైన ఆలోచన కూడా అదే. ఏంటంటే అంత మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కథాంశాలు కనుక చాలా వరకు ఆ విధంగానే చిత్రీకరణలో కూడా ఉంటే రాసిన అంటే అనుకున్న కథకి రాసిన డైలాగులకి చిత్రీకరించిన విధానానికి సింక్ సరిపోతుంది. సో అప్పుడే అది ప్రేక్షకుడు మదిలోకి ఎక్కుతుంది అనేది ఆయన ఆలోచన. అండ్ దానికి తగ్గట్టుగానే చిత్రాలన్నీ కూడా ఉంటాయి. అందులో ఎన్నో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం, ఫర్ ఎగ్జాంపుల్ హలో బ్రదర్ తీసుకుంటే అది బ్లాక్ బస్టర్. సో అదే పంథాలని ఆవిడ మావిడ వచ్చింది, అది కూడా మళ్ళీ హిటే. సో కొన్ని కొన్నిసార్లు సేమ్ ఫార్ములాతో తీసినా కూడా ఆ చిత్రాలు హిట్ కాకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో బట్ ఈవి తీసిన చిత్రాల్లో చాలా ఫ్లాప్లు ఉన్నా కూడా ఇలాంటి కొన్ని బ్రహ్మాండమైన హిట్స్ కూడా ఉన్నాయని కథలు.

ఆల్ రైట్, ఇంకా ఇక్కడతో నేను కార్యక్రమానికి ముగింపు గీతం పడాల్సిన సమయం వచ్చేసింది. అండ్ ఈరోజు ట్యూనింగ్ అయిన శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హూర్ హ్యాస్ కాల్డ్ ఇన్ టు ద స్టూడియో అండ్ ఆన్సర్డ్ ది గేమ్, మెగా పవర్ లీటర్ బోర్డ్ గేమ్. సో దానికి సంబంధించిన విన్నర్స్ ని మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తున్నా. శ్రీకాంత్ భరతం గారు హీస్ ద విన్నర్ అండ్ శ్రీకాంత్ యార్లగడ్డ హీస్ అనదర్ విన్నర్. రోహిత్ పోసిన హీస్ అనదర్ విన్నర్. సాహితి వంగారా దేర్ ఆల్ ద విన్నర్స్. సో మీరందరికీ కూడా వన్స్ యూ ఆర్ దేర్ ఇన్ ది జాతర అక్కడ మళ్ళీ వివరాలు అందుతాయి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ఎప్పుడు నేను చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెంటల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ లెట్ దట్ గెట్ స్పాయిల్డ్ ఇన్ ఎనీవే. ఎందుకంటే మెంటల్ హెల్త్ ఈజ్ ద ఈజియస్ట్ థింగ్ పాడైపోవడానికి. సో మెంటల్ హెల్త్ ఉంటేనే మానసికమైన ఆరోగ్యం ఉంటేనే ఫిజికల్ స్ట్రెంగ్త్ మనది అవుతుంది. సో మేక్ ష్యూర్ యూ ప్రిజర్వ్ దట్ అండ్ సేవ్ యువర్ స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఓకే, మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కలిసినంత వరకు మళ్ళీ ఇంకా వేరే అంశంతో, మరికొసారి కొత్త అంశంతో, ఆటలతోటి, మాటలతోటి, పాటలతోటి అంతవరకు సెలవు. ఈ పాటతోటి మీ రవి తూప్రాణి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
4: ee weekend groceries no teeskostava?
5: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
4: Relax, swadeshi undi.

0: fresh veggies and spices e kaadu mana all in one stop shop for groceries meat perugu pindi cakes just smooth shopping because grocery lo kuda tension kaadu trust kavali
1: daily needs festival shopping unexpected guests handle it swadeshi way
0: swadeshi groceries irving castle hills frisco flower mount south lake and many more
2: om lakshmi devi aaya namaha om wealth goddess aaya namaha
3: ho nari yemi nee korika
2: amma lakshmi devi holidays kada intiki friends andaru vastunnaru home improvement projects ki naaku dabbulu kavali
3: intena nee bhakti ki mechchan neeku adbhutamaina varam istunnanu urgent ga meru lending ki call chey vaalla kotta helo project nunchi neeku dabbule dabbulu call meru lending at 972-312-8959 or visit merulending.com they will initiate helo process home equity line of credit and deposit funds in your account in just about 3 weeks call meru lending for home equity loans or cash out refinance some restrictions apply nmls id number 119017 Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipisthe head to Desi Bites.
6: I asked you to come to our place.
5: Our place Indian cuisine.
7: Thank you for being in our journey.
8: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే

శ్రోతలకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మదర్స్ డే వీకెండ్ వచ్చింది కాబట్టి మన మదర్స్ అందరికి సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు. అందరూ మదర్ కి సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ఒక రోజు కాదండి, దానికి రోజువారీ చేసినా కూడా అది అండర్వెల్మింగ్ అని చెప్పొచ్చు. సో అలాంటి అమ్మలందరినీ తలుచుకుంటూ అమ్మలందరికీ అడ్వాన్స్డ్ మదర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమంలోకి దిగిపోదాం. ఇవాళ నేను ఓ పాట వినిపిస్తాను, ఫర్ మై ఓన్ మదర్స్ డే విష్ టు ఎవ్రీబడి. ఆబ్వియస్లీ రేపు భాస్కర్, రేపు మదర్స్ డే కాబట్టి భాస్కర్ గారు రేపు 10 నుంచి 1 గంట వరకు సిగ్నేచర్ షోలో ఆయన కార్యక్రమంలో ఆయన మంచి మంచి సర్ప్రైజెస్ తీసుకొస్తున్నారు. సో వాటి కోసం కూడా వెయిట్ చేయండి. కానీ నేను రెండు రీజన్స్ కోసం ఈ పాట మీకు వినిపిద్దాం అనుకున్నాను. ఒకటి రేపు మదర్స్ డే సందర్భంగా, ఒకటి తర్వాత ఆచార్య ఆత్రేయ గారు, మనసు కవి ఆత్రేయ గారి జయంతి మొన్న జరిగింది. సో ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వినిపిస్తాను. సో రెండిటికి కలిసి వచ్చినట్టుగా అనిపించింది నాకు ఈ పాట. సో అందుకని ఆ పాటతో మొదలెడతాను. ఈ పాట ఈ సినిమాలో తెలిసే స్టూడియో కాల్ చేయండి 9726361966. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. ఎస్, మీ వ్యాఖ్యాత ఎస్ ఎస్ ఎస్ శివ శివ శివతో అది అలవాటైపోయింది నాకు. మీ ఆర్జే శివతో అనుకుండా 2-3 సార్లు చెప్పడం అలవాటైపోయింది కాబట్టి. అలాగే అదే సినిమాలు అంటారు కదా, శివాలు అంటారు కదా, ఎవరు 6 లారీలు టంగ్ ట్విస్టర్ లా ఉంది, 6 లారీల జనాభా తీసుకొచ్చి కొట్టినా కూడా వాడికి సరిపోలేదు. ఎవడా శివ శివ శివ అంటారు కదా. సో అక్కడి నుంచి వచ్చింది అనుకోండి థింకింగ్. సరే సరదాగా పాట విందాం. ఈ పాట విని మనం ఆచార్య ఆత్రేయ గారు, మనసు కవి, మన ఆత్రేయ గారి గురించి ఒకసారి ఆయన తలుచుకుంటూ, ఆయన జయంతి మొన్న జరిగింది ఆ సందర్భంగా, తర్వాత మదర్స్ డే అడ్వాన్స్డ్ విషెస్ తెలుపుతూ ఈ పాట. సరదాగా ఉంటుంది పాట వినండి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి, మరి అందరికీ తెలిసే ఉంటుంది, కాల్ చేయండి.

అదండి పాట స్వాతి ముత్యం మాసేమాల పాట విన్నారు. నాకు కాల్స్ అయితే రాలేదు కానీ అందరికీ తెలిసే ఉంటుంది సమాధానం నాకు తెలుసు. ఈ పాట వింటుంటే గూస్ పంప్స్ నాకైతే వచ్చాయి. అంటే ఈ పాటలో మనం నాకు అనుకోకుండా తగిలింది పాట. అంటే అనుకోకుండా అంటే నేను మన ఆచార్య ఆత్రేయ గారి గురించి వెతుకుతూ ఆయన జయంతి సందర్భంగా ప్రోగ్రామ్ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ మొన్న మే 7 ఆయన జయంతి ఆ సందర్భంగా వెతుకుతూ ఉండగా సరే వాళ్ళ పాటలు వెతుకుతూ మరి మదర్స్ డే వీకెండ్ కూడా వచ్చింది,

ఇలాంటి సంగతి అని ఆలోచించగా ఈ పాట నాకు పట్టింది. ఈ పాటలో అన్ని అన్ని చూస్తే అనిపించింది. ఈ ఆయన కలం అయితే ఏంటి, కలం కంటే ఎక్కువ మనసుతో రాస్తారు, మనసుకు అందుకే మనసు కవి కదా. ఆయన కలం అయితే ఏంటి, లేదా ఆయన ఆలోచన భావము, ఆ భావాన్ని వ్యక్తం చేసే రూపం, అలాగే మన జానకమ్మ సరదాగా చిన్నపిల్లలాగా పాడడము, మన బాలు గారు ఆయన వేరియేషన్స్ ఆ గొంతులో, ఈ పాటకున్న అర్థం ఇవాళకి చాలండి ఈ పాట నాకైతే అనిపించింది. సో అది సంగతి. సరే ఆత్రేయ గారి గురించి ఆయన ఒకసారి తలుచుకున్నాం కాబట్టి, ఆయన పాటలు వినిపించాలంటే ఆయన దాదాపు 1400 పాటలు రాశారు. 400 సినిమాల్లో ఆయన రచన, తర్వాత దర్శకత్వం, నిర్మాతగా కలగ చేశారు. సో దానికి ఒక ఒక రోజు కాదు, ఒక పార్ట్ వన్ పార్ట్ రూపంలో ఎపిసోడ్లు చేయాలి. సో ఇవాళ అలా చేయడం కాదు, కానీ ఇవాళ ఆటగాళ పాడుకోవాల కార్యక్రమంలో నేను లైట్ హార్టెడ్ గా ఏం చేశానంటే, ఇవాళ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన విజయ్ దేవరకొండ, అలాగే ఎవరు గెస్ట్ చేయండి చేశారా, సాయి పల్లవి. ఎస్, సాయి పల్లవి పుట్టినరోజు కూడా ఇవాళ. సో వీళ్ళిద్దరి పుట్టినరోజు సందర్భంగా కొన్ని పాటలు వాళ్ళిద్దరూ నటించిన, ఇద్దరు కలిపి నటించలేదు అనుకుంటా ఈ సినిమాలో, నటించారా నటించలేదు అనుకుంటా. సరే అలాంటి పాటలు తీసుకొచ్చాను, పాటలు వినిపిస్తూ ఉంటాను, వినిపిస్తాను. అలాగే ఆట ఇంకా మొదలట్లేదు, ఆట కూడా ఆడేద్దాము. వీటితో పాటు ఏంటి ఇన్ని స్పెషల్ స్పెషల్ స్పెషల్స్ అంటారా, నా కార్యక్రమంలో ఇవాళ మరో చీఫ్ గెస్ట్ రాబోతున్నాడు డూ చెప్పాను. సో ఆ చీఫ్ గెస్ట్ ఎవరో ఆ వివరాలు ఏంటో కూడా నేను మీకు తెలుపుతాను, నలుపుతాను. అది సంగతి. సరే ఇంకో పాట విందాము. ఈ పాట విజయ్ దేవరకొండ నటించిన, ఇతను నటించిన మొదటి సినిమా, లీడ్ రోల్లో నటించిన మొదటి సినిమా అని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు వేరే సినిమాల్లో నటించాడు, కానీ ఇది లీడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇదేనండి, ఇది విని సినిమా చెప్పండి. ఆట ఇంకా ఆటలో ఫుల్ ఫ్లెజ్డ్ గా దిగలేదు మనం, ఆట కూడా దిగుదాము. ఆట ఏంటి సంగతి అన్ని చెప్తాను కొంచెం అలా, కృపయా ప్రతీక్ష కీజే ఆప్ కతార్ మే అంటాం కదా, అలాగే వేచి ఉండండి. మీరు క్యూలో ఉన్నారు, క్యూని తెలుగులో ఏమంటారు, మీరు లైన్లో నిలబడ్డారంటారా, లైన్లో ఉన్నారా ఏమంటారు చూద్దాం. సరే కాల్ చేసి చెప్పండి. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టుంది కదా మీకు నా అనౌన్స్మెంట్స్ కాదు. మీరు వినేది రేడియో సూర్భియే, మీరు వినేది ఆట కావాలా పాట కావాలని మీ వ్యాఖ్యాత శివతో.

మదన్ సంగతి పెళ్లి చూపులు సినిమాలో పాట. ఇవాళ విజయ్ దేవరకొండ సాయి పల్లవి వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా కొన్ని పాటలు వినిపిద్దామని ఈ పాటతో మొదలెట్టాను. కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని మిక్స్ చేసి మరి వినిపిస్తాను మీకు. అలాగే ఇవాళ ఆట ఇంకా మొదలట్లేదు. ఆట కవల పాట కవలలో మరి ఆట ఉండాలి కదా. పాట నడుస్తుంది, మాటలు నడుస్తున్నాయి, కానీ ఆట కూడా ఉండాలి. కాబట్టి ఆటలోకి దిగిపోదాం. ఆటలోకి దిగిపోతే ఇంకా కాల్సే కాల్స్ వచ్చేస్తుంటాయని చెప్పేసి నా కంగారు నాది, ఎవడి ప్రాబ్లం వాడిది అంటారు కదా, అలాగా ఆట కూడా మొదలెడదాము. ఇవాళ సరదాగా మీ తిక్కమక్క పెట్టకుండా మీ మదర్స్ డే వీకెండ్ మీరు కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుందనే ఉద్దేశంతో చాలా సులువైన అడుగుతుంది. నేను అనుకుంటున్నా సులువేనని, మీకు సులువు ఉండకపోవచ్చు. అమ్మో అలా అంటే ఏంటి శివ మాట్లాడుతున్నాం అంటారా. సరే ఆడదాం, ఆట కూడా ఆడదాం. మిమ్మల్ని జస్ట్ సరదాగా ఊరిస్తున్నాను, ఆట ఆడదాం. అలాగే ఇందాక మన ఆచార్య ఆత్రేయ గారిది ఒక పాట వినిపించాను, చిన్నారి పొన్నారికట్టే స్వాతమిత్యం. అందులో ఒక పాటతో సరిపెట్టేస్తే అలాగా ఇంకా బోల్డ్ పాటలు వినిపించాలని నాకు రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి. కాబట్టి ఆయన అన్ని 1400 పాటలు రాశారు. ఇప్పుడు అందులో ఏది మంచి మంచి అంటే అన్ని మంచియే, కానీ నేను చాలా విప్లవమైన పాటలు రాశారు, చాలా విషాదకరమైన పాటలు. లేకపోతే అంత ఆయన ఏ పాటలో కూడా మనసు లోకి వెళ్ళిపోయి రాస్తారంటే మనసుతో రాస్తారు ఆయన, కలంతో కాకుండా. చాలా మంది రకరకాల బిరుదులు ఇచ్చారు ఆయనకి, కానీ ఆయన ఆయన ఆయన పేరులో మనసు కవి అనేది నాకు బాగా నచ్చుతుంది. సరే అలాంటి పాట వెతుకుతాను, ఎందుకంటే మిమ్మల్ని అలా ఒక డీప్ గా ఇప్పుడు అభినందన పాటలు తీసుకున్నాం అనుకోండి, ప్రేమ లేదని ప్రేమించరాదని ఇలాంటి పాటల్లో మనం ఒక రకమైన ప్యాథస్ లో వెళ్ళిపోతాం కదా. మేబీ ఆ సినిమాలో రంగులలో అగ్గ నచ్చాము, చూద్దాం ఆలోచిద్దాం. సరే వెతుకుతాను. ఇంతలోగా మీకు సాయి పల్లవి పుట్టినరోజు కూడా అని చెప్పాను కాబట్టి మరి సాయి పల్లవిని కూడా ఒకసారి తలచేసుకుందాం, ఏమంటారు? సరే తలుచుకుందాం. ఇంతలోగా మన ఆచార్య ఆత్రేయ గారి పాటలు కూడా వెతుకుతాను. మొన్న ఆయన జయంతి జరుపుకున్న జయంతి సందర్భంగా ఆయన పాటలు ఎందుకు వినిపించాలనిపించి మొదలెట్టాను ఆ ప్రయాణం. సరేనా? సరే ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. వస్తుంది అన్నట్టు ఇందాక కృపయ ప్రతీక్ష కీజీ అన్న కదా లక్ష్మి గారు కాల్ చేసి క్యూ లైన్ కాదండి వరుస అంటారు, వరుసలో నుంచారా వెళ్ళి అంటారు కదా, సో క్యూలో నుంచారా అన్నట్టు. కానీ చాలా తక్కువ వాడతాం మనం కదా మామూలుగా క్యూ అనే

0: ఆల్ రైట్, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో పాడుతున్నారు మీరు, నాని సాయి పిల్ల వినిపించిన ఆ పాట. సరే, ఇంతకీ నేను మన ఆచార్య ఆత్రేయ గారి గురించి వెతుకుతూ ఉంటే నాకు ఆయన రాసిన పాటలు చెప్పాను కదా, చాలా రకరకాల వెరైటీ శైలిలో రాశారని, అలాంటిది నాకు ఈ పాట వినిపించి ఇందులో ప్రత్యేకత ఏంటి మిమ్మల్ని అడగాలనిపిస్తుంది నాకు. సో ఆయన్ని ఇంకా గుర్తు చేసుకుందాము, మొన్న 7వ తారీఖు ఆయన జయంతి జరిగింది. సో ఆ సందర్భంగా నేను మీకు ఆ పాటలు వినిపిస్తాను. మనకి అలాగే మదర్స్ డే వీకెండ్ అందరూ చక్కగా ఇటువంటి తిరుగుతుంటారు కాబట్టి చక్కగా సరదా పాటలు వింటూ ఈ వీకెండ్ 1 గంట నుంచి 4 గంటల వరకు మీ సేవ మీతో ఉంటాడు కాబట్టి మీకు కావాల్సిన పాటలు, మీకేమైనా పాటలు గుర్తుకొచ్చినా కూడా నాకు తప్పకుండా కాల్ చేయండి, ఆ పాట కూడా వినిపిస్తాను. మన ఆచార్య ఆత్రేయ గారి పాట అయినా సరే, తర్వాత సాయి పల్లవి విజయదేవకొండ, ఇవన్నీ కాదు శివ నాకు ఈ పాట వినాలని అనుందన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటి, 972-636-1966 కి కాల్ చేసేయడమే. సరే, ఓ పాట వినిపిస్తాను. ఇది మన ఆచార్య ఆత్రేయ గారి రచనలో వచ్చిన పాట. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటి కాల్ చేసి చెప్పండి, 972-636-1966. అయ్యో, సమయం వెళ్ళిపోతుంది, బ్రేక్ లోకి వినండి. కానీ
1: కలరు సుఖము
0: ప్రత్యేకత ఏంటి,
1: వచ్చిన అదృష్టము.

కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన

మనసులు మంచి మనసులు కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిత్రీలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిల్హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. రేడియో
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ టాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్.

0: money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన
2: రైట్. బ్రేక్ వచ్చి ఆ పాటకి బ్రేక్ పడింది కాబట్టి ఆ బ్రేక్ తొలగించి ఆ పాటతో మళ్ళీ మీతో మిమ్మల్ని కలుసుకున్నాను. సరే, ఈ పాట ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు అని నాకు తెలుసు, అందులో మీకు తెలుసు నాకు తెలుసు పాటలా ఉంది. సరే, మరో చరిత్ర సినిమా పాట ఇది. ఈ పాట అంతా మన అత్రేయ గారు రాసిన పాట, కానీ ఈ పాటలో అన్ని సినిమా పేర్లే. కలిసి ఉంటే కలసుఖము, కన్నె మనసులు, మూగ మనసులు, తర్వాత మా ఇంటి అల్లుడు, రకరకాలు వస్తాయి కదా, అన్ని సినిమా పేర్లే. సినిమా పేర్లతోటి పాతి సినిమా పేర్లు పాతకొస్తాయి, పాతక ఇంకా ఎక్కువ వస్తాయి అనుకోండి. పాతి సినిమా పేర్లతోటి ఒక పాటలాగా మార్చేశారు మన ఆత్రేయ గారు, మనసు కవి ఆత్రేయ గారు. సరే, ఇప్పుడే టుడిన ఈ సరదాగా కార్ ఎక్కి ఏం కొందాము, వీకెండ్ వారంతా ఏం చేద్దాము, అసలు ఎక్కడ తిరుగుదాము, ఏ కొట్టుకి, కొట్టు అనే పదం మానేసి చాలా ఏళ్ళు అయిపోయింది కానీ, ఏ షాప్కి వెళ్దాము, ఏం కొందాము, ఇవన్నీ ఆలోచిస్తున్న వాళ్ళందరికీ మీ ఆట కావాలా పాట కావాలా శివ స్వాగతం చెప్తున్నాడు. ఇప్పుడే ఇంకా ఎక్కి కారెక్కి ఆన్ చేస్తారు కాబట్టి ఇంకా ఆఫ్ చేయకుండా కట్టేయకుండా అలాగే వింటూ ఉండండి. ఇంకొక 2.5 గంటల సేపు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే మా రేడియో సురభి 24 గంటలు ఉంటుంది కాబట్టి ఇది అయిపోతే మళ్ళీ ఇంకోటి, ఇది అయిపోతే ఇంకోటి, అలా వస్తూనే ఉంటాయి. మీ అందరి కోసం ఇలా మేము ఇలా తెలుగు కార్యక్రమాలు మీకు అందజేస్తుంటాం. చూసారా, అలా మాట్లాడుతుంటే కూడా మధ్యలో పాజులు వస్తుంటాయి. నన్ను నాకెవరో ఫోన్ చేసి చెప్తున్నారు, మామూలుగా ఏదో సినిమాలో గుమ్మడి అంటాడు కదా నేను అంటాడు కదా, సో నాకు అలా మ్యాండిజం వచ్చేసినట్టుంది నాకు. సరే, పగన్ మేడం ఆత్రేయ గారి గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే విజయ్ దేవరకొండ, సాయి పల్లవి వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పాటలు కూడా వినిపిస్తూ వచ్చాను. అలా వినిపిస్తూ ఉండగా నాకు రాఘవ్ గారు కాల్ చేసి ఒక సంఘటన, ఒక విషయం చెప్పారన్నమాట. మన ఆత్రేయ గారి గురించి ఎన్ని విషయాలని చెప్పుకోవచ్చు, అలాంటిది ఈయన ఏం చెప్పారంటే, వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ మిత్రుడు ఒక అతను జర్నలిస్ట్, ఆయన ఇటీవలే ఒక ఆర్టికల్ రాసి ఆ ఆర్టికల్లో ఈ విషయం చెప్పారు మన ఆత్రేయ గారి గురించి. ఈ విషయం ఏంటంటే, ఆయన ఇదివరకు పాటలు రాసే, అంటే మొదట్లో అప్పుడే ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ లో ఆయన నాటకాలు వేసేవారు, తర్వాత మన స్వతంత్రం కోసం క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పోరాడి జైలుకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి, అవన్నీ ఆ లైఫ్ పక్కన పెడితే సినిమాల్లోకి వచ్చాక సినిమాల్లో పాటలు అది రాయడం అది మొదలెట్టినప్పుడు ఏఎన్ఆర్ మన నాగేశ్వరరావు గారికి, శ్రీదేవికి, వీళ్ళిద్దరికి ఏదో పాట రాయమని అడిగారు. మన కోదండ రామిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారట, పాట రాయమని అడిగితే ఆయన మామూలుగా వస్తున్నారు, అందరు కూర్చుంటున్నారు, ఆయన కళ్ళ నుంచి ఆయన మనసు నుంచి పాట రావట్లేదు, వెళ్ళిపోతున్నారట, వస్తున్నారట, వెళ్ళిపోతున్నారట, 4 రోజులు అయిపోయింది, ఎంతకీ పాట రాదే ఆయన నుంచి, ఆలోచిస్తున్నారో లేకపోతే ఆయన వేరే పనిలో ఉన్నారో వేరే ఇదిలో ఉన్నారో మనకు తెలియదు, ఎందుకంటే ఆయన పాట రాయడం అంటే ఒకసారి తలుచుకుంటే వచ్చేస్తుంది కదా, ఎందుకో రావట్లేదు పాట. సరే, ఇంకా కోదండరెడ్డి గారు అన్నారు, ఏంటండి 4 రోజులు అయిపోయింది ఇంకా పాట రాలేదు, హీరో గారికి మన నాగేశ్వరరావు గారికి కోపం వస్తుంది ఇంకా పాట రాలేదు ఏంటని, ఆయన డాన్స్ చేద్దామైపోయి మంచి ఉర్రూతలు ఊగుతూ ఉన్నారు ఆయన, మీరు ఇంకా పాట రావట్లేదు ఏంటి సంగతి అంటే, సరే అలా కాదు రాస్తానులే అని చెప్పి రాశారట. సో అయితే ఆయన అన్నారట ఏంటంటే, ఈయన మన ఆత్రేయ గారు పాటలు వెంటనే రాయకుండా ప్రొడ్యూసర్లు నేర్పిస్తారు, పాట ఒకసారి రాగానే మన శ్రోతలు నేర్పిస్తారు, మన కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి, అలాంటి కవి ఆయన అని చెప్పేసి, అలాంటి రచయిత అని చెప్పేసి ఆయన ఆ విషయం పంచుకున్నారు. రాఘవ గారు ధన్యవాదాలండి ఇలాంటి టిడ్బిట్స్ నాతో పంచుకున్నందుకు, నాతో పంచుకుని నేను మీ అందరికి శ్రోత అందరికి పంచుకుంటే కూడా నాకు హ్యాపీగా ఉంటుంది, పంచుకోవడమే పెంచుకోవడం కదా. మనకి ఇలాంటి వార్తలు అన్ని చోట్ల అన్ని మనం చదివేలేము, ఎంత చదివినా కూడా కొన్ని కొన్ని దొరకవు. సరే, మీలో ఎవరికైనా ఇలాంటివి చదివాము, ఈ విషయం నాకు తెలుసు, ఇంతకీ బయటకు వచ్చిన పాట ఏది అన్న విషయం తెలిస్తే నాకు చెప్పండి. సరదాగా మన అక్కినే నాగేశ్వరరావు, శ్రీదేవి నటించిన, ఆ ఆత్రేయ గారు రచించిన ఆ పాట కూడా వినేద్దాం, ఎవరికైనా తెలిసేమో చెప్పండి. ఇంతలోగా ఇంకొక ఆత్రేయ గారు పాట వినిపించుకొని రాఘవ్ గారు కోరారు. ఆయన ఏమన్నారంటే, మంచి ఇమోషన్, మంచి సెంటిమెంట్, మంచి అన్ని ఉన్న పాట ఏమన్నారు, అన్ని ఉన్న పాట నాకు ఇది అనిపించింది, ఈ పాటకి ఇంకా తిరిగేలేదు, విన్నాం.

పక్కన ఉంది కర్చీఫు తీసుకోండి, కళ్ళు తుడి చేసుకుని మళ్లీ దారిలోకి వచ్చేయండి. ఎస్, ఇలాంటి పాటలు మనకి ఆ భావోద్వేగాన్ని మనలో మళ్లీ తీసుకొస్తాయి. అలాంటి మనసు కవి రాసిన ఆత్రేయ గారి పాట మనందరికీ నిజంగానే కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. అంటే ఈ పాటలో చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం. సాగర మథనం అంటే మనకి మామూలుగా సముద్రం మంత్ర చేశారు కదా అసురులు దేవతలు కలిసి చేసి, అక్కడ కూడా హాలాహలమే వచ్చింది. మన శివుడు వచ్చి ఐ గాట్ ఇట్ అన్నట్టు ఆయన హాలాహలాన్ని తీసేసుకుని ఆ గొంతులోనే ఆపేసి, గొంతులో పార్వతి అలా ఆపేసి గొంతు దిక్కుండా ఆవిడ పవర్ తోటి అలా సర్లేండి వేరే కథలోకి వెళ్ళిపోతున్నాయి. చూసారు అన్ని కథలు అన్ని మనకి వేదాంతం అయితే గాని ఇలాంటివన్నీ కలిపి మనందరికీ గుర్తు చేసి దీన్ని ఇలా ప్రేమ క్షీరసాగర మదనంగా చేసి ఇలా తీసుకొచ్చింది మన ఆత్రేయ గారు. ఆయన జయంతి మన మే 7వ తారీఖు జరిగింది. ఆ సందర్భంగా

నేను అలాంటి పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటల్లో ఈ పాట నాకు చాలా ఇమోషనల్ పాట వినిపించుకున్నారు, అందుకని ఈ ఇమోషన్తో వచ్చానమాట. ఆయనకు కూడా ఏదో కథ ఉందని చదివాను. మన ఆత్రేయ గారికి కూడా ప్రేమ కథ ఉంది. ఆయన ఎవరినో ఇష్టపడ్డారు, పెళ్లి తనతో జరగలేదు కానీ ఇలా ఇష్టపడ్డారు, ఇలా కొన్ని కష్టాల్లో పడ్డారని విన్నాను. మరి ఆ భావనలు కూడా మరి న్యాచురల్ గా వచ్చేస్తాయి ఇలాంటివన్నీ ఉంటే. సో అందుకని ఇలాంటి ప్రేమ పాటలు, ఇలా కొంచెం వైరాగ్యం ఇలాంటి పాటలు కూడా ఇంకా చెప్పకలేదు ఆయన గురించి, నేను తక్కువ చెప్తాను అంత మంచిది. సరే, ఇలాంటి మధురమైన ప్రేమ కఠినం కూడా అన్నారు. ఈ సినిమాలో రెండు కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా మళ్ళీ విజయ్ దేవరకొండ వైపు వెళ్ళిపోదాము. అతను పుట్టినరోజు సందర్భంగా ఆ పాటలు కూడా వినిపిస్తున్నాను కాబట్టి, ప్రేమ ఎంత మధురం అని ఈ విధంగా అంటే ఈ సినిమాలో ఇంకో విధంగా మనకి తెలుపుతున్నారు. ఏంటో విన్నాం, మీకు అర్థమైందా ఏం పాట, ఏ సినిమాను? సరే, మీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ నాకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? 972-636-1966 కి కాల్ చేయాలి. అలాగే కొన్ని ప్రకటనలు విందాము. ప్రకటన, ముఖ్యమైన ప్రకటన ఏంటంటే మా జాతర వచ్చేస్తోంది. 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతోంది. మా ఈ జాతరలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వి విల్ స్టార్ట్ విత్ డివైన్ అండ్ డివినిటీ అండ్ బ్లెస్సింగ్స్. ఏంట్రా శివ అంటే శ్రీ సీతారామ కళ్యాణంతో మొదలెడతాము. మాటవారి కొలాబరేషన్ తో అసోసియేషన్ తో జరుగుతోంది ఈ సీతారామ కళ్యాణం. సో అది దాంతో మొదలయ్యి మెగా కోలాటంలోకి వెళ్ళి, కోలాటం అంటే గుర్తొచ్చింది, కోలాటం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్, ఎందుకంటే మా డాన్స్ ప్రాక్టీసులు మొదలైపోయాయి. సో అక్కడ మాతో సింక్ లో మీరు మాతో తరిగిడదం ఆడాలి అంటే, కోలాటం ఆడాలంటే కనుక మీరు తప్పకుండా రిజిస్టర్ అయిపోతే మీకు ఆ డాన్స్ ప్రాక్టీసులు, ఆ వీడియోస్ అన్ని కూడా మీకు మేము షేర్ చేస్తాం. అలాగే ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఫుడ్ బూత్స్ ఉన్నాయి, వెండర్ స్టాల్స్, ముఖ్యంగా ఆర్జే అవార్డ్స్ అండి. మా ఆర్జేలందరికీ అవార్డులు ఇస్తున్నారు. ఒక్కొక్క ఆర్జేని ఒక్కొక్క బకెట్ లో, ఒక బాల్చీలో పెట్టి, ఒక కేటగిరీలో పెట్టి మమ్మల్ని బెస్ట్ ఎంటర్టైనర్ గా, బెస్ట్ ఇన్ఫోటైనర్ గా, బెస్ట్ న్యూ ఆర్జేస్ గా, ఇంకా నేను అన్ని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు వెళ్లి చూస్తారని. radiosurabhi.com/RSJ అనే వెబ్సైట్ కి వెళ్తే అక్కడ అన్ని వివరాలు మీకు కనిపిస్తాయి. సరే, ఇలాంటి కేటగిరీలో నన్ను బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో నన్ను నిలబెట్టారు. ఆ నిలబెట్టి నన్ను నిలదొక్కునేట్టు చేయండి. చేయాల్సిన ఏంటి, మీరు ఓటేయాలి నాకు, అంతే కదా? సరే, ఓటేయండి నాకు. ఓటేసి నన్ను చిచ్చి, ఇది ఆ సినిమాలు అంటాడు కదా బ్రహ్మానందం, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 1 నొక్కి 2 నొక్కి అంటారు కదా, అలా ఏం నొక్కక్కర్లేదు. మా వెబ్సైట్కి వెళ్ళి మీ నచ్చిన ఆర్జేకి ఓటేయండి. అలాగే గోల్డెన్ మైక్ అవార్డు కూడా మాకు ఇస్తున్నారు కాబట్టి, గోల్డెన్ మైక్ లో కూడా మీకు నచ్చిన ఆర్జేకి ఆ వార్డు ఇచ్చేయచ్చు. ఆ వార్డు, ఈ వార్డు అన్ని ఇచ్చేయచ్చు. ఇంకో ప్రకటన ఏంటంటే, మన ప్రిన్స్ రామవర్మ, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే యూట్యూబ్ లో ఆయన గురించి వెతికేయండి. నాకు ఆయన నచ్చిన త్యాగరాయ కీర్తనం వరలీల గానలోల అనే కీర్తనం ఉంటుంది, దాంతో పాడుతూ దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు చాలా సరదాగా. సో అది వినండి. సరే, ఆయన గురించి మీకు చెప్పానంటే, మా రేడియో సురభి భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. ఉంది, ఆ క్లాస్ ఉంది, విత్ అక్లెయిమ్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రామవర్మ, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ ద లెజెండరీ బాలమురళీకృష్ణ గారు. అండ్ హీల్ బి కండక్టింగ్ అన్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఆన్ సాటర్డే శనివారం May 16 11 AM to 1 PM. సో తప్పకుండా, ఇఫ్ యూఆర్ మ్యూజిక్ ఎంతూసియాస్ట్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ డివోషనల్ మ్యూజిక్, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ 2 బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మేస్ట్రో అండ్ పర్ఫార్మ్ ఎట్ ద గ్రాండ్ రేడియో సర్వీ జాతర ఆన్ June 7th. స్లాట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ ఓన్లీ $30. దీనికి కూడా radiosurabhi.com/RSJ వెళ్ళండి, లేదా మా ఆర్జే శృతికి కాల్ చేసేయండి. 9452572690 నంబర్ వచ్చేసి 9452572690. సరే, ప్రకటనలు ఎక్కువైపోయి మనము పాటలకు వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము ప్రేమ ఎంత మధురం అని అభినందనలో కార్తీక్ అలా అంటే, విజయ్ దేవరకొండ శాలిని ఇలా అంటున్నారు. అర్థమైపోయిందా ఏ పాట చెప్పండి అంటున్నాను.

సరే, ఇందులో కూడా ఇలా ప్రేమతో మొదలై కఠినాల్లోకి వెళ్ళిపోయి ఇలాంటి కథ ఉంటుంది అభినందన పఠనం కదా, దానికి దాంతో పోలుస్తున్నాను నేను, దానికి ఎందుకు పొంతం లేదు కానీ కొంచెం కథ అలా ఉంటుంది కాబట్టి అలా చెప్పారు. సందీప్ రెడ్డి వంగ తీసిన ఈ సినిమా అర్జున్ రెడ్డి, ఎస్ అర్జున్ రెడ్డి తోటి పెళ్లి చూపులతో బాగా వచ్చింది పేరు మన దేవరకొండకి, విజయ దేవరకొండకి. ఈ దీంతో ఇంకా ఎక్కడికో దూసుకెళ్ళిపోయాడు అనిపించింది నాకైతే. సారీ సంగతి సరే, ఇంకా దీంతో పాటు ఇంకొక సాయి పల్లవి పాట కూడా విందాము. వీళ్ళిద్దరు పుట్టిన సందర్భంగా నేను ఈ ఇలాంటి పాటలు వినిపిస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో మన అత్రేయ గారి గురించి ఆయనే తలుచుకుంటూ, ఆయన జయంతి మొన్న జరిగింది దాంతో అలాంటి పాటలు కూడా మీకు వినిపిస్తూ వచ్చారు. అలా కూడా నేను మన అత్రేయ గారి గురించి ఆయనే తలుచుకుంటూ, ఆయన జయంతి మొన్న జరిగింది దాంతో అలాంటి పాటలు కూడా మీకు వినిపిస్తూ వచ్చారు. అలా కూడా నేను ఇవాళ కార్యక్రమం నడుస్తుంది ఆటకాల పాటకాల కార్యక్రమం మీ శివ శివ శివతో. సరే, ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట వింటూ మీరు దాదాపు బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. ఈ బ్రేక్ నుంచి వచ్చాక మెల్లిగా ఆటలోకి వామప్ అయిపోదాం, ఏమంటారు సరేనా? అలాగే మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా, మాత్రే గారి పాటలు అంటే బోల్డ్ ఉంటాయి కాబట్టి అవి వినాలన్నా కూడా, ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి. ఎవరికైనా విని ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా కూడా ఈ పాటలు మీరు వింటూ ఇంకోటి డెడికేట్ చేసేయాలి. మదర్స్ డే సందర్భంగా మా మదర్ కి ఈ పాట చాలా ఇష్టం అని చూసారా, మీకు క్లూ కూడా ఇచ్చారు. ఇలాంటి పాటలు నన్ను అడిగినా కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. సరే, ఈ పాట విందాం. ఈ పాట వినేసి వచ్చాక ఆటలోకి దిగిపోదాం. అలాగే కిడ్స్ వర్సెస్ శివ అంటూ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్ సిద్దమైపోయాడు రావడానికి. ఆ చీఫ్ గెస్ట్ ఎవరో, వివరాలు ఏంటో, ఎలా ఆట పట్టిస్తాడో, నేను ఎలా ఆట పట్టిస్తానో అది కూడా చూద్దాము. ఈ పాట ప్రస్తుతానికి వినండి. ఇదే సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966. మీరు కాల్ చేయడమే ముఖ్యం.

0: బాధ. మన నర్సింగ్ ఉన్నాడు కదే, ఆయన కొడుకు ఫోటోని పెళ్లిళ్ళని చూసి ముచ్చటపడ్డాడంట.
1: వాళ్ళ అమ్మ అడగమందే, అక్కని పంపి 2 రోజులు కాలే, అప్పుడే నా మీకు పడ్డవా? తొలే వే తొలే, నన్ను తొలే,

0: ఏం చేస్తాం అందులో?
1: కేక్ బుజ్జి అడిగిండు. కాఫీ తాగుతావా? నేను పెడతా.
0: నేను పెడతాను. నీకు?
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.us on Instagram or call 972-829-520.
2: అన్ని పెట్టుకున్నా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: Manashanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
5: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskruti andamaina touch ni istu classic comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.

వెల్కమ్ బ్యాక్, శ్రోతలందరికీ పునః స్వాగతం. ఆటకాల పాఠకాల రెండు కంట్లో అడుగు పెట్టేశాము మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. సరే, ఆట ఇంకా మొదలెట్లేదండి శివ అంటారా, అందుకే ఆలస్యం చేయకుండా ఆట కూడా మొదలెట్టదాము, ఆటలోకి దిగిపోదాము. వాళ్ళు కొంచెం ఆలస్యమైంది కానీ ఆట మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆట ఏంటి శివ అంటే, ఇవాళ నేను మీకు ఆట పేరేం పెడదాము, చరణం పలవి చరణం అనుకోండి. సరేండి, ఆట పేరు తర్వాత ఆలోచిద్దాము. నేను ప్రత్యేకంగా అనుకోలేదు. ఏంటంటే ఒక సినిమా పాట తీసుకుని ఆ సినిమా పాటలో మీకు చరణం చెప్తాను, ఆ చరణం విని మీరు పల్లం ఏంటి, అసలు ఆ పాట ఏంటి, ఆ సంగతి ఏంటి నాకు చెప్పాలి. అదే కదా, చాలా సులువు. నేను చరణం మీకు మొదటి చరణం అవచ్చు, రెండో చరణం అవచ్చు, ఏదైనా అవచ్చు, నేను మామూలుగా చరణం చదివి వినిపిస్తాను. పాడు వినిపిస్తే మీరు కట్టేస్తారు మళ్ళీ రేడియో. సో అందుకని చదివి వినిపిస్తాను. చదివి అది వినిపిస్తే దాన్ని పాటలారు మీరు ఆలోచించి అది ఏ పాట అని కనిపెట్టి నాకు కాల్ చేసి సమాధానం చెప్పాలి, అంతే. అదే కదా. సరే, నేను మీకు ఇచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే ఇది చరణం. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస, నీకు ముడిపడినది తెలుసా, మనసున ప్రతి కొస. మళ్ళీ సార్ చెప్తాను. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస, నీకు ముడిపడినది తెలుసా, మనసున ప్రతి కొస. అది ఏ పాట కాల్ చేసి చెప్పండి. 972-636-1966. ఇంతలోగా ఆత్రేయ గారి జన్మదిన సందర్భంగా మొన్న జరిగింది, మే 7 ఆయన రాసిన ఇంకో పాట నాకు గుర్తుకొచ్చింది. ఆయన చెప్పాను కదా 1400 పాటలు రాశారు. నాకు గుర్తుకొచ్చిన పాటలు సరదాగా కొన్ని హిట్ అయిన పాటలు, అన్ని హిట్ అయ్యాయి అనుకోండి, అలాంటి పాటలు మీకు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. విజయ్ దేవరకొండ, సాయి పల్లవి వీళ్ల పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళు నటించిన సినిమాల పాటలు కూడా వింటున్నాము. ఇవన్నీ కాకుండా మీకేమైనా పాటలు వినాలనిపిస్తే నాకు కాల్ చేయండి. అదే నెంబర్ 972-636-1966. ప్రశ్న గుర్తుంది కదా, చరణం ఏంటంటే ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గురుస, నీకు ముడిపడినది తెలుసా, మనసున ప్రతి కొస. పబ్బా, మన మనసు కవి గురించి మాట్లాడుకుంటూ ఇలాగా ముడిపడింది ప్రతి కొస మనసున అంటే బాగుంది, సరిపోయింది. సరే, ఈ పాట వినండి.

ఆత్రేయ గారి కాలం నుంచి వచ్చిన మరో పాట మూగ మనసులు సినిమాలో అది మీ అందరికి తెలిసినదే. సరదాగా ఈ పాట నాకు గుర్తుకొచ్చింది, అందుకని మీకు వినిపించాను. సరే ఇవాళ ఆట కావాలా పాడుకోవాలా కార్యక్రమంలో ఆట మనం ఆడుతున్నాం అంటే మీకు చరణం నేను చెప్తున్నాను, పల్లవి మీరు కనిపెట్టి పాట ఏంటి పాట ఏంటి చెప్తే చాలండి, సినిమా కూడా చెప్పక్కర్లేదు. అలా ఆడుతున్న ఆటలో నేను అడిగిన ప్రశ్నకు నాకు ఇంకా సమాధానం రాలేదు.

ఈ పాట వినిపిస్తాను, ఇంకా ఆలస్యం చేయకుండా. సరే, ఈ పాట వినిపించే లోపు చెప్పండి మీరు సమాధానం ఏంటంటే. ప్రశ్న చరణం ఏంటంటే, ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస, నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కోస. చాలా సులువండి, చించండి, ఆలోచించండి. సరే, మీకు ఒక క్లూ ఇస్తాను. ఇవాళ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అతను నటించిన సినిమాలో పాటే. ఎంతకంటే ఎక్కువ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస, నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కోస. ఇది దీనికి సమాధానం ఆలోచిస్తూ ఉండండి. ఇంతలాగా మన గిరి కాల్ చేసి అత్రేయ గారి రచనలో ఈ పాట వినిపించమన్నారు. ఇది ఆయన రాసిన ఆఖరి పాటల్లో ఒకటి అనుకుంటా. ఆయన 1989లో మన అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అప్పుడు రాసిన ఈ విషాదమైన పాట, ఈ గాఢమైన పాట వినండి. గిరి గారు, థ్యాంక్ యూ ఫర్ గుర్తు చేసింగ్ దిస్ సాంగ్. ఏంటా భాష, ఇంగ్లీషా తెలుగా, సరే ఏదో ఒకటి భాష ఏదైనా కానీ భావం ఒకటే, వినండి.

ఆల్రైట్, మా చీఫ్ గెస్ట్ వచ్చేసాడు. ఇక్కడ నాకైతే కిడ్స్ వర్సెస్ శివ కార్యక్రమంలో, ఆ కార్యక్రమం మొదలయ్యేలోపు నాకు చాలా కంగారుగా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు నన్ను ఆడపట్టిస్తారు ఆటకాల పాఠకాల కార్యక్రమంలో. సో అది సంగతి. సరే, ఆ కార్యక్రమం మెల్లిగా వీ విల్ ఈజ్ ఇన్ టు ఇట్ బికాస్ మా చీఫ్ గెస్ట్ మా ముఖ్య అతిథి సిద్ధమవుతున్నారు, నేను సిద్ధమవుతున్నాను చెప్పవాలండి పిల్లలతో మాట్లాడాలంటే కదా. సో అందుకని అది మొదలెడదాము కొద్దిసేపట్లో. ఇంతలోగా నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు. అలా ఊహలకు దొరకని సొగసా తెలుసా పులుసా నలుసా అంటే దొరకట్లేదు మాకు పాట అంటారా దాని, ఊహలకు దొరకని సొగసా అలా అంటే మీకు ఇంకేం కావాలి ఆకులు తప్ప అని అర్థమైపోతుంది మీకు. ఎస్, ఆ పాట ఇంకేం కావాలి పాట అది. ఆలస్యం చేయకుండా ఆ పాట తినేద్దాం. ఇది ఇవాళ మనం ఆడే ఆట, చరణం నాది పల్లవి మీది. పాటకి ఆటకి టైటిల్ కూడా పెట్టానండి మీతో మాట్లాడుతూ. అది చరణం నాది పల్లవి మీది. ఇంకేం అక్కర్ లేకుండా ఈ పాట వినండి. వినొచ్చాక మళ్ళీ మనం ఆట పాట చిన్నారితో మాట కొనసాగిద్దాం.

వావ్, ఆ వీణ వింటుంటే నాకెందుకో ఇన్స్పిరేషన్ వస్తుందండి నేర్చుకోవాలని. మీ అందరికీ పరిస్పిరేషన్ వచ్చిందేమో గానీ కొన్ని ప్రకటనలు విందాము. కొన్ని ప్రకటనలు విని ఒక పాట వినేసి వచ్చి మనం కిడ్స్ వర్సెస్ శివ కార్యక్రమంలోకి దిగిపోదాము. ఈ కార్యక్రమంలో నాకు ఇప్పటిదాకా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కొద్ది కొద్దిగా నేను మాట్లాడుతుంటే నాకు నన్ను ఆట పట్టిస్తాడని నాకైతే అర్థమైపోయింది. ఎవరో ఏంటో అన్ని విషయాలు చెప్తాను. కొన్ని ప్రకటనలు విందాము. మీరు కనుక ఆస్టిన్ చుట్టుపక్కల ఉంటే ఇండియా బజార్ అక్కడ వచ్చింది అనే సంగతి మీకు తెలిసినదే. లియాండర్ లో వచ్చింది. అలాగే సీడర్ పార్క్ ఆల్సో గెట్ రెడీ విత్ ఇండియా బజార్. 3 days of non-stop fun, food and full-on celebration. May 15, 16, 17. Freebies, raffle prizes and exclusive deals. Kids fun, photo booth and live treats. Sugar cane juice, ammo, ganna ganna, chaat and all favorite bites at Rajula's Kitchen. Don't miss it. This is not just shopping. It's a full celebration. Alage Teapad Vari Spring Fest ostundi. It's happening on 17th May. May 17th tariku at the beautiful Grandscape from 4 p.m. all the way till 10 p.m. 4 gintu nunchi 10 gintu varaku. Here's what is waiting for you. Exciting raffle prizes that you could win, super fun kid activities, a stunning 360 degrees photo booth, delicious food stalls and shopping booths, and M Live band bringing the stage alive under the spring night lights. So come along with your friends and me and family for a magical spring evening. Free entry and parking. Alage Little India Fest, bring a little piece of India to you. The Little India Fair is a vibrant pop-up market celebrating Indian culture, food and festivities. This time they are back with a food festival edition. 50 plus vendor stalls, 100 plus variety food, cultural activities, pet fashion show, bhajan jamming, karaoke, live band, DJ, kids zone with treasure hunt. Ammo, inka yenano, Mother's Day weekend ante ippudu ivalu jarugutondi ee fest. Free entry and free parking, tappakunda velipondi. Ivala 11 nunchi modalai ratri 9 varaku untundi. Alasyam cheyakandi. Wayne Ferguson Plaza, Louisville. ఈ సాయి పల్లవి నటించిన ఒక పాట వినేసి వచ్చాక మనం విడిపోదాం, ఎక్కడికో విడిపోదాం.

0: masala of third.
1: What the hell is this man? Are the lever good on your grudge?
0: అమ్మాయిలు అడక్కపోనేస్తావు.
1: ఏం మాట్లాడుతున్నావు బాసు?
2: నిన్న వైశాలి మేడం అడగకుండా లిఫ్ట్ ఇచ్చావు కదా, దాని సార్ కొంచెం ఫీల్ అయ్యారు.
1: వైశాలి నా నైబరు, చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం.
2: ఇంకొకసారి కలిసి కనపడితే ఒంటరిగా కప్పెట్టేస్తా అని సార్ తాత్పర్యం.
1: అర్థమైంది. పొగ తాగడం, మద్యం సేవించడం, పక్కింటి అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం అని అర్థమైంది.
0: చక్కగా ఉండు.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ఇఫ్ యూ వాంట్ టు సెల్ యువర్ హోమ్, ఇట్స్ ఇంపార్టెంట్ టు మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ ట్రస్టెడ్ నేమ్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
5: Radio Surabhi Revisit.
2: Building is cool anukoni em labham
3: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
5: Thank you for being in our journey.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్,
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
11: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

0: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. ఎస్, మీరు వింటున్న కార్యక్రమం మాట కవల పాట కవల. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. సరే, ఇవాళ కార్యక్రమంలో మా చీఫ్ గెస్ట్ సిద్దమైపోయారు. నేను కూడా వామప్ అయిపోయాను, మీరు వామప్ అయిపోయారు అనుకుంటున్నాను. సరే, ఇంతకీ ఆ చీఫ్ గెస్ట్ ఎవరు, ఏంటి సంగతి మనం తెలుసుకుందాము. హలో హలో, ఎవరు మీరు, మీ పేరేంటి? రిహాన్. హౌ ఓల్డ్ ఆర్ యూ?
1: 5.
0: నీకు నువ్వే వచ్చావా, ఎవరైనా ఫోర్స్ చేశారు ఇక్కడ రావడానికి? డిడ్ యు కమ్ బై యువర్సెల్ఫ్?
1: Some forced me to come.
0: Oh, who forced you to come?
1: My mom.
0: Your mom forced you to come?
1: Mm-hmm.
0: Oh, then it's going to be a lot of fun.
1: Mm-hmm.
0: What did she force you with? Did she say she'll get you candy or something if you come? Talk into the mic. Come closer.
1: Well, he said actually if I come, she'll actually get me a chocolate cake.
0: Chocolate cake తోటి మన మదర్స్ డే మామ్ రప్పించారు వాడు మన రిహాన్ ని.
1: Tomorrow
0: is Mother's Day. Do you have any specials? What do you want to do?
1: Give her flowers.
0: Oh, that's so nice. How old are you, by the way?
1: Chaplain.
0: 5. Okay. 5 years old రిహాన్ కి వాళ్ళ మదర్స్ డే కి ఫ్లవర్స్ ఇవ్వాలనుందట. ఓకే. Sorry, can you tell me more about a few things I'll ask?
1: Okay.
0: What grade are you in for 5?
1: Pre-K.
0: Do you like going to school?
1: Yeah.
0: Okay. If you don't want to go to school, em chestavu intlo if you have a choice of not going to school, what do you want to do at home?
1: I'll just do nothing. I'll just tell my mom can go to school.
0: Oh, you won't do anything?
1: I will just tell my mom I can't go to school.
0: Oh, do you listen to songs? Maybe songs on radio or maybe songs somewhere else that everybody goes to for songs?
1: Well, I actually listen to my playlist.
0: Baba, inta clarity unda chusara Rihan ki? Well, I actually listen to it on my playlist. Playlist kuda ready siddham chesi pettukunnadu anamata. Do you have any songs that you can share with us? Any favorite songs?
1: Yeah,
0: okay. What are those?
1: Chikri.
0: Idi?
1: Chikri.
0: Chikri? Jiggly? Or Chikri?
1: Chikri.
0: Chikri. Oh, do you know how that song sounds?
1: Kind of.
0: You want to listen to it or you want to sing a little bit maybe?
1: I just
0: want to listen to it. You want to listen to it? అసలు మనకు ఆర్జే వచ్చి ఇక్కడ మీరు చూడట్లేదు కానీ మన రిహాన్, 5 year old రిహాన్ మనతో కిడ్స్ వర్సెస్ శివ అంటూ పోటా పోటీకి వచ్చాడు. ఎంత స్టైల్ గా కూర్చున్నాడు అంటే అసలు నాకు, మీరు అక్కడ ఎవరైనా వీడియో చూస్తే కనుక నేను టెన్షన్ లో ఉన్నాను. మన రిహాన్ ఎలా కాల్ మీద కాల్ వేసుకుని ఎలా వెనక్కి రిలాక్స్ అయిపోదు, మళ్ళీ కూర్చుని చక్కగా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు మన రిహాన్. సరే, రిహాన్ కోసం మంచి పాట వినిపిద్దాము. ఇంకా చెప్పాడు కదా చిక్రీ చిక్రీ అని. మరి చిక్రీ చిక్రీ ఏ సినిమా తెలుసా రిహాన్? నీకు డూ యూ నో విచ్ మూవీ ఇట్ ఇస్? ఓకే, డూ యూ థింక్ యూ కెన్ డాన్స్ టు ఇట్? I'm sure he can. Rihan seems very active and very enthusiastic and he has a very cute smile too. Okay, smile vinpistava andarki?
1: Yeah.
0: Ela vintarra? Yeah ante laga?
1: If they listen to the radio app, they'll
0: be
1: here for
0: the
1: whole day.
0: Oh, point. Listen to the radio app, I'll be here all day antunadu. చూసారా? సో మీ అందరు కూడా రేడియో యాప్, మా రేడియో సర్వీ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిహాన్ కబుర్లు ఇంకా విందాము. ఇంతలోగా ఆలస్యం చేయకుండా రిహాన్ కి నచ్చిన పాట విందాము. ఎస్, రిహాన్ తో పాటు నాకు తెలిసి పిల్లలందరికీ నచ్చిన పాట ఇది. ఈ పాట వినొచ్చాక ఇంకా మనం రిహాన్ తోటి ఆటలు పాటలు కొనసాగిద్దాం, కబుర్లు చెప్పిద్దాం రిహాన్ తోటి. చూడనా, ఓకే, నువ్వు అడిగిన పాట చిక్రీ చిక్రీ కదా. నేను నీకోసం పాట తీసుకొచ్చాను రోజు. ఐఎమ్ గోనా డెడికేట్ దట్ సాంగ్ టు యూ ఆల్సో, బట్ let's listen to Chikri first. All right, coming up, Chikri Chikri, peddi cinema lodi.

0: రైట్, చిక్రి చిక్రి పాట మన రిహాన్ కోసం వినేసాం మనం. రిహాన్ అయితే మీరు ఇక్కడ పాట వింటుండగా నాకు రిహాన్ బోల్డ్ కబుర్లు చెప్పాడు, బోల్డ్ అంటే బోల్డ్ కబుర్లు చెప్పాడు. నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చాడు ఏం క్వశ్చన్లు అడగాలి ఏంటి అని చెప్పేసి. సో రిహాన్ తో ఇంకా మాట్లాడదాము. రిహాన్, ఇందాక నాకు చెప్తున్నావు కదా నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ పేర్లు, ఫస్ట్ టీచర్ చెప్తున్నావు కదా, సరే టీచర్ ఎవరు చెప్పు, చూసారా ఎంత బుద్ధిమంతుడు. మిస్ లీసా, ఇంకా
1: Miss Hambone,
0: Inka?
1: And then, it's a good smile for it, so I told. So, one more friends are Isla, Wonky.
0: Talking to the, yeah.
1: Wonky.
0: Isla, Wonky, huh?
1: And then, Colin. I can't forget one of my friends. I can't forget one of my friends.

0: ఫ్రెండ్స్.
1: అది కూడా గుర్తున్నాయి, ఫర్గాట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని. అసలు ఇంకా అయితే ఆలోచించి చెప్దు కానీ. సరే, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పావు, నీ ఫేవరెట్ టీచర్ చెప్పావు. హౌ అబౌట్ యువర్ ఫేవరెట్ హీరో ఆర్ ఫేవరెట్ కార్టూన్? అదేంట్రా? ఓకే, ఓకే, వాట్ ఆర్ ద టూ స్టఫ్? ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నాడు.
0: స్పైడర్ మ్యాన్,
1: బ్రాండ్ న్యూ డే. ఓ వావ్. ఓకే, లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఓకే, ఆహా. So Spider-Man, what if you had the same powers as Spider-Man? You know what, do you know what Spider-Man has, what power Spider-Man has?
0: Webbing and sense of strongness.
1: Webbing and strongness. Sense of strongness. Pa pa pa. Itta clarity aide illa Rihan ki.
0: I told my mom, like, I hear everything that passes through me like Spider-Man.
1: Spider-Man, okay, what will you do if you were Spider-Man?
0: I'll just swing and save everyone.
1: Bah, save everyone. Anta, anta mature thinking kada. Okay, will you save me too?
0: Only I can save my family. I can only save the radio or the family. So I'm just
1: gonna
0: go with
1: this
0: family.
1: Wow, first family save chestata, tarvata radio save chestata. Na vishayam ento tarvata alochistata. If I'm part of the radio, ilage studio lo kuchunte, maybe nannu kuda save chestata. Super anubhavam. Do you watch YouTube?
0: Sometimes I watch YouTube. Sometimes I watch Netflix.
1: Who's your favorite YouTuber? Me?
0: Your radio.
1: I am radio. Okay, who's your favorite YouTuber?
0: Fulton.
1: Oh, what does Fulton do? Tell stories?
0: He plays Roblox and gives rapper songs.
1: Roblox and gives... You need to talk into the mic, okay?
0: Rapper songs.
1: Okay. ఫుల్టిన్, ఓకే, ఫుల్టిన్ ఫేవరెట్ మన రిహాన్ కి. సో ఫుల్టిన్ ఎవరు ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇంతలోగా సరదాగా ఇంకొక పాట విందామా? ఓకే, నీకు ఎలాంటి పాటలు ఇష్టం? ఇందాక ఏదో చెప్తున్నావు కదా, వాట్ సాంగ్స్ డు యూ లైక్?
0: సన్ఫ్లవర్.
1: ఓ, యూ లైక్ స్పైడర్ మ్యాన్ సాంగ్? హౌ డస్ ద సాంగ్ ప్లే? కెన్ యూ సింగ్ ఇట్ ఫర్ అస్?
0: యూఆర్
1: రియలీ షాయ్?
0: యు
1: డోంట్ లుక్ షాయ్. Okay, what are the songs? Any song? Do you want to sing any song?
0: No, I just want to hear it.
1: Oh, I want to hear you sing the song.
0: No.
1: Bah, I am not. Ippudu inka strong ga gunthu lechi mari uttaradu, I am not ani. Sare, how about we play a song?
0: Always, when you play it, I will sing it.
1: Oh, when I play it, you will sing it. But our listeners won't be able to hear you sing when I play it. So maybe you start singing a little bit and then we can play the song.
0: No, okay, I will sing in the... And
1: the... Mike?
0: Yeah.
1: Okay, sing it then. What song?
0: No, with the song.
1: Oh, with the song. Assalu, ekkadaina trick cheddam try chestunte assalu dorakatledu mana Rihan. Meela varaina sadaga Rihan kavulu cheppalante call cheyandi 972-636-1966. Sari, indaka break lo inko paata request chesadu Rihan. So ee paata nachindi anukuntunanu, but chuddam. Nenu kuda Rihan ku paata dedicate chesanu. Meela varaina Rihan ki sadaga paata మీకెవరైనా రిహాన్ తెలిసి వాడికి ఈ పాటలు ఇష్టం అంటే నాకు కాల్ చేయండి, ఆ పాటలు వినిపిస్తాను. నాకైతే వచ్చిన రిక్వెస్ట్ లో ఈ పాట రారా అంటున్నాడు కాబట్టి నన్నే సవాల్ విసిరి కిడ్స్ వర్సెస్ శివ కార్యక్రమం వింటున్నారు మీరు. ఆట కావాలా పాట కావాలా ఆ సెగ్మెంట్ వింటున్నారు.

0: flower.
1: Hey, part part sir, do we
0: know something? Who's a flower?
1: Okay, can you sing, Ray Ray?
0: Maybe not.
1: Oh, it's playing now, Ray Ray. Okay, I'll sing with you. Ready, 1, 2, 3, go.
0: Nope.
1: Oh no. మీ అందరికి ముద్దుగా వినిపిద్దామని తెలియకుండా సౌండ్ తగ్గించాను, కానీ నాకు తెలియకుండా అనుకున్నాను, కానీ నాకే తెలియలేదని అర్థమైంది. వాడికి తెలివి నాకు ఎక్కువ ఉంది కాబట్టి వాడు పట్టేసాడు పాజ్ చేసినట్టు. సరే, లెట్స్ గో బ్యాక్ టు ద సాంగ్.

0: ఆల్ రైట్, ఇవాళ నా షోకి కాలర్స్ తక్కువైనా కూడా మాకు ఆర్జే కి కాలర్స్ వచ్చారు. దేర్ ఇస్ అ కాలర్, దేర్ ఆర్ యాక్చువల్లీ మల్టిపుల్ కాలర్స్ ఆన్ ఎయిర్. లెట్స్ సీ, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో, ఆర్ యు స్టిల్ దేర్?
1: యా.
0: హూ డు యు వాంట్ టాక్ టు?
1: రీహాన్.
0: రీహాన్, సే హై. సే హై. హూస్ దిస్? ఆస్క్ హూ ఇట్ ఇస్.
2: హై. హై అక్క.
1: హై రీహాన.
0: Who is it? Who?
1: You're doing a good job.
2: But who is it?
1: You're doing a good job.
0: That's, who is it? That's Nidhi and Anika, right?
2: Yeah. Yes, maybe.
0: They are complimenting you. They said something to you. You're doing a good job.
2: Are you both friends?
1: Actually, yeah.
0: Okay. Do you want to?
1: You're doing a good job, Rihan. Keep on going.
2: What?
0: Keep on going.
2: Okay. I'm just going to think about it. I kind of forgot what I was going to say in the. I love it.
0: Wow.
1: Okay.
0: Thank you for calling, Nidhi and Anika.
2: Bye, Nidhi.
1: Bye.
0: Bye bye. That was so nice. రిహాన్ ఫ్యాన్స్, రిహాన్ ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఫ్యాన్స్ కూడా అనుకోవచ్చు, నాకు ఎలాగ తక్కువ కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. సో ఆల్ రైట్ రిహాన్, లెట్స్ గెట్ బ్యాక్ ఆన్ టు ద మైక్, లెట్స్ గో అని చెప్పింది కదా నిధి, నిధి అక్క, రైట్? ఆల్ రైట్, లెట్స్ గో ఆన్ ద మైక్.

0: వెరీ వెరీ ఇంప్రెసివ్. అందరూ చప్పట్లు కొట్టండి ఫర్ రిహాన్, దట్ వాస్ ఆసమ్. హీ సాంగ్ ద ఫుల్ సాంగ్ పుల్లు పోకుండా, సూపర్ ఆసమ్. ఆల్రైట్, బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ మాట్లాడతాం. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళకండి, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cashback while buying your dream home.
2: India Property Expo is back in town. Frisco-lo jaragabothunna Griha Pravesh India Property Expo-lo, you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paiga projects ni explore chesi, mee plan ki perfect ga set aye property ni easy ga koneskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pothunna 10 a.m. nundi night 8 p.m. varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్
4: 919-491-4514. అభియోగం మోపబడింది. ఒక వారంలో బావచీకి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆటకవల పాటకవల అనే కార్యక్రమం. ఈ వ్యాఖ్యాత శివతో ఈ కార్యక్రమంలో ఇవాళ వింటున్న సెగ్మెంట్, ఇప్పటిదాకా మీరు విన్న సెగ్మెంట్ ఇంకొంచెప్పు మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ సెగ్మెంట్ కిడ్స్ వర్సెస్ శివ అనే సెగ్మెంట్ వింటున్నారు. ఆ కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో మనతో రిహాన్ ఉన్నాడు. రిహాన్ వచ్చి మనకి బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు, బోల్డ్ పాటలు. ఇప్పుడే మంచి చాలా అద్భుతమైన పాట పాడాడు, సన్ఫ్లవర్ పాట. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ సన్ఫ్లవర్ పాట పాడి అసలు పొల్లు పోకుండా, ఒక అక్షరం కూడా తప్పు, ఒక్క పదం కూడా తప్పు పోకుండా మనందరికి పాడి వినిపించాడు. థ్యాంక్ యూ రిహాన్ ఫర్ డూయింగ్ దాట్. లెట్స్ టాక్ మోర్. ఓకే సరే. ఇందాక యూ టోల్డ్ మీ దాట్ యువర్ మామ్ అండ్ డాడ్ పిక్ యూ లేట్ ఫ్రమ్ స్కూల్, రైట్?
1: యా,
0: ఐ హర్డ్ దాట్. So what do you think they are late? What do you think they are doing? Why are they late?
1: No, because they always forget to pick me up.
0: Why do they forget to pick you up? Are they busy?
1: Yeah, always busy. And they're
0: talking
1: always,
0: to this, talking to this. Yeah.
1: And they're always behind the cars.
0: They're always behind the cars?
1: Yeah.
0: Doing what?
1: Just doing nothing. They're just chilling there.
0: Hmm.
1: చూసారు
0: మీ వివరాలని చెప్పేస్తున్నాడు మీ అబ్బాయి. వాట్ ఆర్ దే డూయింగ్?
1: They're always chilling in there.
0: Oh, they're chilling in there. They're running behind the cars. They're chilling చేస్తు పాపం వాడిని పిక్ చేసుకోవడం మర్చిపోయి స్కూల్లో ఉండిపోతున్నారని వాడి ఫిర్యాదు వాడి కంప్లైంట్ వాడిది. చక్కగా అసలు ఎక్కడ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, ఎక్కడ తప్పు కాకుండా. ఓకే సరే. యూ టోల్డ్ మీ వాట్ యూ వుడ్ డూ ఇఫ్ యూ వర్ ద టీచర్. యూ టోల్డ్ మీ సమ్ కంప్లైంట్స్. వాట్ ఈస్ ఇట్ దట్ యూ నాట్ లైక్ టు డూ ఎవ్రీ డే? లెట్స్ సే ఎవ్రీ డే యూ వేక్ అప్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. వాట్ ఈస్ ఇట్ దట్ యూ నాట్ లైక్ టు డూ?
1: ఐ డోంట్ వాంట్ టు పోర్ పీపీ. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ బ్రష్ మై టీత్.
0: Oh, that's so cute. ఎక్కడ క్యూట్ కాదు, డెంటిస్ట్ ఉంటే కొడతాడు నన్ను వచ్చి మరి. హి డజన్ వాంట్ టు బ్రష్ హిస్ టీత్.
1: ఓకే
0: సో హీ గోస్ టు ద డాక్టర్ ఎట్ టైమ్స్ అండ్ ద డాక్టర్ సేస్, డెంటిస్ట్ సేస్ యూ నీడ్ టు బ్రష్ యువర్ టీత్.
1: నాట్ డెంటిస్ట్, డాక్టర్.
0: ఓకే ఐ కీప్ సేయింగ్ ఐమ్ సారీ. ఓకే సరే. సో హీ డజన్ లైక్ టు బ్రష్ హిస్ టీత్. ఐమ్ షూర్ అ లాట్ ఆఫ్ కిడ్స్ అవుట్ దేర్ ఆర్ థింకింగ్ same here, right?
1: Mm-hmm. Yeah.
0: Okay, let's listen to another song and let's continue for some more talking. Okay.
1: Okay.
0: All right.
1: They want own song.
0: You want to play your own song?
1: Yeah.
0: Which one do you want? You tell me, I will play it for you.
1: Okay.
0: And so, you need to sing it though again for me.
1: So then my friend wants a Spider-Man. It's a mix of
0: Spider-Man mix all, you said?
1: Yeah. So I'm gonna mix off some flour and Miles Alone.
0: Okay. Let me see if I can find it for you. Can you show me?
1: Yeah.
0: Show me which one. So Rehan wants to listen to a Spider-Man mix all song.
1: One of my favorite songs are these ones.
0: Okay. Which one do you want to listen to? You have so many songs.
1: Yeah. So I actually want to mix up
0: Sunflower and... Oh, mix up song. Okay, mix up song. All right, let's see if I can find it and let's listen to that, okay?
1: Hey, that's not a mix up song. Why is Sunflower come in the middle?
0: Yeah, I know, right? Okay.
1: Yeah.
0: Okay, let's see if I can find this mashup mix. Okay, let me see if I can find it and then until then, I'm going to play my favorite song, okay?
1: Okay.
0: Okay, this is for Rehan.

0: ఆల్ రైట్. అలాంటి ముత్తు గారే యశ్వత ముంగిట ముత్యం మనతో కూర్చున్నాడు, నన్ను ఆట పట్టిస్తున్నాడు. రిహాన్, లెట్స్ షేర్ అ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ యూ. ఓకే ఓకే. So he shared his playlist with me and I lined up a song for him. Ippudu vinipistanu dankante mundu nee kem ishtam, what's your favorite food?
1: Fish.
0: Inka
1: chicken.
0: Abba, inka
1: that's it.
0: Karam karam ga unda tintavanu. Do you like spicy food or do you like sweet? Oh, you need to talk into the mic.
1: I love sweet.
0: You like sweet?
1: Yeah.
0: Okay, what sweets do you like?
1: Like chocolates or whatever.
0: Chocolates or whatever, Mali. Spicy food, what spicy food do you like?
1: Chilies or hot dogs.
0: Chilies or hot dogs?
1: Yeah.
0: Wow. Okay.
1: A mix of them, chilies and hot dogs.
0: Okay, who cooks at home? Your mom or your dad or you?
1: Both of them.
0: Whose food do you like more?
1: My mom's.
0: Oh, why? Your dad doesn't like make good food?
1: Yeah. He makes bad food.
0: He's on air and telling everybody. Ammo. Okay, can you ask him to make good food?
1: I'm not okay.
0: Sorry, do you want to go back to your song?
1: Yeah, go back to my song.
0: Ammo, order istunnadu ikkada. Kids versus Shiva anna andam kaakunda Rehan versus Shiva ante baagunnatundi. Sorry, Rehan versus Shiva lo ee idi inko paata nachina paata adigadu, aa paata vindamu. ఇందాక పాడు కూడా వినిపించాడు మనకి కదా. సరే మైక్ లో, ఇఫ్ యూ హ్యాడ్ ద మైక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ టోల్డ్ యూ కెన్ డూ ఎనీథింగ్, వాట్ వుడ్ యూ డూ? ప్లే మై ఓన్ సాంగ్స్. సరే, కన్సోల్ వదిలేస్తే హీ సెడ్ హీ విల్ ప్లే హిస్ ఓన్ సాంగ్స్. సో లెట్స్ మేక్ హిస్ విష్ కమ్ ట్రూ. ఐఎమ్ ప్లేయింగ్ రిహాన్స్ అనదర్ ఫేవరెట్ సాంగ్. స్పైడర్ మ్యాన్ అని చెప్పాడు కాబట్టి అదే థీమ్ లో ఉన్నాయని పాటలు వినండి.

0: All right, it's time for it's for Rehan to talk again. ఇప్పుడు పాట వచ్చినప్పుడల్లా పాట వింటూ పాటతో పాటు డాన్స్ చేస్తూ ఉన్నాడు. డూ యూ లైక్ డాన్సింగ్?
1: యా.
0: ఓకే, డూ యూ డాన్స్ ఫర్ వాట్ సాంగ్స్ డూ యూ డాన్స్ ఫర్ ఫ్రమ్ యువర్ ప్లే లిస్ట్?
1: యా.
0: ఓకే,
1: యూ
0: డాన్స్ క్రేజీ. వావ్. ఓకే, ఇఫ్ యూర్ నాట్ డాన్సింగ్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు డూ?
1: హౌ డు యు సింగ్ ఇట్?
0: యూ జస్ట్ సింగ్ ఇట్. ఓకే, హౌ అబౌట్ వాట్ డు యూ డూ ఇన్ ద ఈవినింగ్?
1: I'll just play with my toys and watch TV and then sleep and do everything.
0: Do everything. Do you go to the playground or do you play any games?
1: I go to next to the green playground next to my school. I love it with my team.

0: All right, so tomorrow is a special day. Do you know what day is it tomorrow?
1: Mother's Day.
0: Wow. What do you plan to do for your mom? Mom ikkada unnaru kabatti mom chevulu musesukovali.
1: So
0: she's not listening. Tell me.
1: So actually I would just plant a garden for her and then get flower.
0: Wow. సరే ఇప్పుడు మామ్ చెవులు లేచు. సరే మామ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నట్ట. సో చూద్దాం మామ్ కి ఏం సర్ప్రైజ్ ఇస్తాడు. మదర్స్ డే, దట్ సో క్యూట్. 5-year-old రిహాన్ షేర్డ్ సో మెనీ థింగ్స్ విత్ us. రిహాన్, బిఫోర్ యూ గో, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి లిసనింగ్ టు యూ? ఎనీథింగ్ ఫనీ, ఎనీథింగ్ సిలీ, ఎనీథింగ్ నైస్, ఎనీథింగ్ ఎల్స్? యూ నీడ్ టు టాక్ ఇన్ టు ద మైక్ తో. సింపుల్ గా చెప్పాడు బాయ్ ఎవ్రీవన్. దట్స్ ఆల్ యూ వాంట్ టు సే? ఓకే సరే, అందరూ బాయ్ చెప్పే బాయ్ చెప్పండి, వర్చువల్ గా బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ రిహాన్ ఫర్ కమింగ్ అండ్ లెట్స్ డూ మోర్ ఆఫ్ దిస్. ఎస్, మీరు వింటున్నారు కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ ఆటకవల పాటకవలలో. ఇంకొక పాట వినిపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ రిహాన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్తాడు. దట్ వాస్ సో నైస్. ఆల్ రైట్, లెట్స్ గో బ్యాక్ టు అవర్ థీమ్ అండ్ విజయ్ దేవరకొండ పాటలు వినిపిస్తూ వచ్చాను కదా సార్, ఆ పాట నేను లైన్ అప్ చేసి పెట్టాను, విందాం.

సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాలో ఈ మన ఇండియాలో ట్యూన్స్ రకరకాల పాటలు పెట్టేసుకుంటుంటారు కదా, ఇలా కాల్ చేస్తే మా ఫ్రెండ్ కి ఈ పాట ట్యూన్ వచ్చింది అప్పుడు అర్థమైంది ఇలాంటి పాట ఉంటుందని చెప్పి కొంచెం అలా అంటే సడన్ గా గుర్తుకొచ్చింది ఈ పాట. సరే ఇవాళ విజయ్ దేవరకొండ పుట్టిన సందర్భంగా మన విజయ్ దేవరకొండ నటించిన పాటలు వింటూ వచ్చాము, అలాగే వాళ్ళ సాయి పల్లవి పుట్టిన రోజు కూడా, సో అవి కూడా వినిపిస్తూ వచ్చాను. ఇప్పటిదాకా మీరు మన కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో రిహాన్ తో కూడా బోల్డ్ కబుర్లు విన్నారు. బోల్డ్ కబుర్లు చెప్పాడు, బోల్డ్ చెప్పకూడని విషయాలు కూడా మనకి చెప్పాడు. సో ఇంటికి వెళ్ళాక రిహాన్ కి పాపం చక్కగా కూర్చోపెట్టి ఒరే ఇలా కదరా అలా కదరా అని చెప్తారేమో చూసుకోండి మరి. బట్ దట్ వాస్ సో క్యూట్, రిహాన్ వాజ్ సో క్యూట్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా మంది పిల్లలు వచ్చి నాతో కబుర్లు చెప్పి నన్ను ఆట పట్టించి ఇలా సరదాగా ఈ కార్యక్రమంలో ఈ సెగ్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాము. సరే ఈ సెగ్మెంట్ లో ఆట కూడా ఉంటుంది కాబట్టి ఆటలో నేను మరో ప్రశ్న సిద్ధం చేశాను, దీనికి సమాధానం తెలిస్తే నాకు కాల్ చేయండి. ఇవాళ ఏం ఆట ఆడుతున్నాం శివ అంటే చరణం నాది పల్లవి మీది అనే అనే ఆట ఆడుతున్నాం. ఏంటంటే నేను ఒక పాట తీసుకుని ఆ పాటలో చరణం చెప్తాను, పాడను చెప్తాను, మీరు పల్లవి ఏంటో కనుక్కుని అది ఏ పాట చెప్పాలి నాకు కాల్ చేసి. అది కాల్ చేసిన నంబర్ గుర్తుంది కదా, 972-636-1966. ప్రశ్న చరణం ఇది ఏంటంటే ఇది చెప్పాలండి, మీరు చెప్పకపోతే అన్యాయం అక్రమం అధర్మం అంటారు. దాన్ని ఏంటంటే ఇది మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నా గాని అమ్మో లోన దండనక జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగింది అదే మైండ్ సిమ్ము. అర్థం కదా చరణం అది. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నాను గాని అమ్ము లోన దండనక జరిగింది నమ్ము, దిమ్మ తిరిగిందే మైండ్ సిమ్ము. ఏ పాట? 972-636-1966. ఇంతలోగా సాయి పల్లవి నటించిన సినిమాలో పాట వినండి. పాట వినేసి వచ్చి మనకి ఇంకొక అరగంట సమయం ఉంది. ఎస్, మీరు వినే కార్యక్రమం మాట కవల పాట కవల మీ శివతో. ప్రశ్న గుర్తుంది కదా,

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste. Yes. ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babakchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babakchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babakchicaters.com.

పాట్టకవాలాలో ఆఖరి అరగంటలోకి అందరికి స్వాగతం. సరే, ఇవాళ ఆటకవల పాటకవల కార్యక్రమంలో చరణం మీది పల్లవి, చరణం నాది పల్లవి నీది అని అనే పాట ఆడుతున్నాము. అందులో నేను అడిగిన ప్రశ్నకి నాకు భానుగారు కాల్ చేసి సమాధానం చెప్పేశారు. పాట ఏంటంటే నేను చరణం చెప్తున్నాను, పల్లవి ఏంటి, పాట ఏంటి కనుక్కోమని చెప్తున్నాను. అందులో నేను ఇచ్చిన, నేను ఇందాక చెప్పిన ప్రశ్న ఏంటంటే మీకు మల్టీప్లెక్స్ లోని

ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నా గాని అమ్ము, లోన దండనక జరిగింది నమ్ము, దిమ్మ తిరిగిందే మైండ్ సిమ్ము. నాకు అది మాటల్లో మామూలుగా మాట్లాడుతూ చెప్పడం కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే పాట తెలుసు కాబట్టి. అది ఏ పాట అంటే, మల్టీప్లెక్స్ లోన ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నా గాని అమ్ము, లోన దండనక జరిగిందే నమ్ము అనిస్తుంది కదా, అది బుట్ట బొమ్మ పాట అండి. బుట్ట బొమ్మ పాట భాను గారు ధన్యవాదాలు కాల్ చేసి సమాధానం చెప్పినందుకు. ఇంకో ప్రశ్న వెళ్ళిపోదామా? సరే, మనకు సమయం ఇంకా అరగంటే ఉంది కాబట్టి టగటగా ఇంకో ప్రశ్న చెప్పేస్తాను, అదేంటో కనుక్కోండి. అలాగే పాట విషయానికి వస్తే, మన ఆత్రేయ గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా, జన్మదిన కంటే జయంతి అనుకోవడం తెలుగులో సరిగ్గా ఉంటుంది. సరే, జయంతి సందర్భంగా నేను కొన్ని పాటలు వినిపించాను. అలాగే విజయ దేవరకొండ సాయి పల్లవి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నేను ఆ పాట కూడా వినిపిస్తూ వచ్చాను. సరే, ప్రశ్న ఇంకా మాట్లాడేసి ప్రశ్న ఏంటంటే, మల్లెల మాసమా మంజుల ఆసమా, ప్రతి మలుపులోనూ ఎదురుపడిన వెన్నెల వనమా, విరిసిన పింఛమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నగ వసమా వసమా. అది మళ్ళీ ఒకసారి చెప్తాను, మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోనూ ఎదురుపడిన వెన్నెల వనమా, విరిసిన పింఛమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నలంటే వన్న చిన్నలంటే అనుకోండి, అది తప్పు రాసినట్టున్నాను. సరే, అది ఏ పాట తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఇంకొన్ని దేవరకొండ పాటలు సాయిపల్లి పాటలు వినేసి ఇంకా ఆఖరిలో మీకు నచ్చిన పాటలు ఏమో వినాలంటే నాకు కాల్ చేయండి, లేకపోతే నాకు నచ్చిన వేరే పాటలు వినిపిస్తాను. ఇదే సినిమా తీసుకొని కాల్ చేయండి. ఇది కూడా గిరగిరగిర కానీ

0: రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక ఈ మధ్యన ఫిబ్రవరిలో జరిగిన అటువంటి పెళ్లి, వాళ్ళిద్దరు నటించిన డియర్ కామ్రేడ్ సినిమాల పాట విన్నారు మీరు. ఇంకొక పాట వినిపించే లోపు నాకు ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. నేనేమడిగానంటే ఇప్పుడే ట్యూనింగ్ అవుతుంటే కనుక చరణం మీది పాట పల్లవి, చరణం నాది పల్లవి మీది అనే పాట ఆడుతాము. అందులో నేను అడిగిన ప్రశ్నకి భానుగారే కాల్ చేసి సమాధానం చెప్పారు. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోనూ ఎదురుపడిన వెన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా అన్నాను. చాలా యాజరీస్ గా చెప్పిస్తారండి మీరు పాట అని చెప్పారు. ఎస్ సామాజ వరగమన ఆ పాటది మల్లెల మాసమా అని వస్తుంది కదా. సరేలేండి, నేను పాడడం కంటే మీకు సమాధానం తెలిసిపోయింది కాబట్టి మీరే పాట వినండి. అది ఇంకొక రెండు ప్రశ్నలు వినే సమయం ఉంది, అడిగే సమయం ఉంది కాబట్టి సరే ఇది చెప్పలేరండి మీరు. నాకు తెలిసి చెప్పలేరు, సస్యమరా చెప్పలేరు. ఏంటంటే ఆల్ రైట్, బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోట్లోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా. ఏ పాట? బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోట్లోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా. 9726361966 కి కాల్ చేసేయండి, ఇంకో పాట వినిపిస్తాను. ఇంత
1: మాట్లాడుతున్నాం

0: ఇక్కడ ఉన్న మూడు నెలలు ఆ 9 నెలలతో సమానం. అంటే రోజుకు 3 రోజులు ఎక్కరా? అమ్మో అసలు గ్యాప్ ఇవ్వకూడదు, ఉండ కొట్టియాల.
1: ఎటు చూస్తున్నావు? స్నానం చేయించు, మళ్ళీ నేను చేయించానంతే ఏడుతావు. దానికి ఇంకా టైం ఉందిలే.
2: అబ్బా ఏడా,

0: తండెల్ ఆ సినిమాలో పాట విన్నారు మీరు. ఈ పాటతోటి సరే ఇంకొక పాట ఈ పాట వినిపించాలనిపిస్తుంది నాకు. ఇది కూడా విజయ్ దేవరకొండ నడిచిన సినిమాలో పాట. ఇది పాట వినిపిస్తాను. ఈ పాట వినిపించాక ఇంకో రెండు పాటలు విందాము. ఇంకా అవి వినేసాక ఇందరికి టాటా బై బై చెప్పే సమయం కూడా దగ్గర అయిపోతుంది. కాబట్టి ప్రశ్న ఇంకోటి అడిగేస్తాను. నాకు నేను అడిగిన ప్రశ్నకి నాకు భానుగారు శ్రీకాంత్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఈ పాట చెప్పలేరు అనుకున్నాను, నేను చెప్పలేరు అన్నాను. కాబట్టి టపి టపి మీద కాల్స్ వచ్చి అందరూ చెప్పారు. ఇది పాట ఏంటంటే, నేను అడిగింది చరణం ఏంటంటే, బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత, తర్వాత ఇంత చోట్లోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా. కనిపెట్టేశారు కదా, బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై. సర్లేండి, నేను పాడడం కంటే పాట చెప్పడం బెటరేమో. మన ముద్దబంతి నవ్వులు మూగపాటలు మూగభాషలు, అది పాట. మన మోహన్ బాబు నటించిన పాట అది, సినిమాది. ఆల్ రైట్, ఇంకో పాట వినిపిస్తాను కాబట్టి పాట నేను సిద్ధం చేస్తాను, ఆట ఆడిస్తానన్నాను కాబట్టి ప్రశ్న కూడా సిద్ధం చేశాను. ఈ పాట ఏంటో కనుక్కోండి, చరణం చెప్తున్నాను, పల్లవి ఏంటో కనుక్కోమంటున్నాను. సరే, ఇది చెప్పలేరు అని మాత్రం మొదలెట్టట్లేదు నేను. ఎందుకు మీతో నాకు సవాలు అవసరమా? సరే, ఏంటంటే ఇది, చిన్నారి ఈ చిట్టు చిట్టెలుక ఇలా భరించరా లంబోదరా, పాపం కొండంత నీ పెనుభారం. మన వినాయకుడి గురించి పాట ఇది అర్థమైపోయి ఉంటుంది. కానీ చిన్నారి ఈ చిట్టెలక ఎలా భరించింది లంబోదరా, పాపం కొండంత నీ పెనుభారం, ముచ్చముటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓహో జన్మధాన్యం. అర్థమైంది కదా, ఇంకొకసారి చెప్తాను. చిన్నారి ఈ చిట్టెలకెలా భరించరా లంబోదరా, పాపం కొండంత నీ పెనుభారం, ముచ్చముడలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓహో జన్మధన్యం. ఈ పాట 9726361966 కి కాల్ చేయండి. చేసేలోపు కొన్ని ప్రకటనలు విందాము. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్ఏ, మేక్ షూర్ యూఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. Call or text 469-464-9864 or visit snrinsurance.com to get started. మనకు శ్రోత కాల్ చేస్తున్నారు. హలో అండి, వెల్కమ్ టు రేడియో సర్వీ. మీ మాటలు శ్రోతలు అనుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడేది?
1: హలో శివ గారు, దిస్ ఇస్ గణేష్ అండి.
0: గణేష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
1: యా, ఇది సాంగ్ కూలి నంబర్ వన్ అండి. తండాలయ్యా ఉండాలయ్యా దయించయ్య దేవ.
0: ఎస్ ఎస్, సరైన సమాధానం. ఇంకా కొంచెం పాడింపించచ్చు కదా సరదాగా?
1: లేదండి, మీరు అలా పాడలేదు, నేను అలా
0: పాడలేదు. అంటే దాన్ని తిట్టారా లేకపోతే మిమ్మల్ని పొగుడుకున్నారా అర్థం లేదు నాకు. అది ఇద్దరు ఇద్దరు
1: తిట్టారు, సేమ్ కేటగిరీ అని చెప్పి
0: అలా అంటారా? సర్లేండి, మీరు పాడేస్తే, మీరు బాగా పాడేస్తే అప్పుడు మన ఇద్దరు నా లెవెల్ పెరుగుతుంది. సూపర్, థ్యాంక్స్ అండి. ఎస్, బాయ్ అండి. నైస్, అది దట్ వాజ్ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా.

దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే ప్రకటన వినిపిస్తాను. ఇంకోటి ఏంటంటే, సెకండ్ స్కిన్ వాళ్ళు ఈ మే 16వ తారీఖు 17వ తారీఖు హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వచ్చేస్తున్నారు. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు. ఆ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలు, పెళ్లిళ్లు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th and 17th, 12 PM to 7 PM at 608 సౌత్ వ్యాలీ రేంజ్ పార్క్వే, యూనిట్ 108 ఇన్ ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .usa ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 9728295201. అలాగే ప్రాస్పర్ వాళ్ళకి big news. Prosper and North Texas Hareli Fresh Market is opening its fourth store with a special soft launch happening on May 15th. Visit, get ready for fresh vegetables, authentic flavors, quality groceries and exciting launch offers waiting just for you. Visit the brand new Hareli Fresh Market at 5530 West University Drive in Prosper, Texas. Mark your calendars, bring your family and don't miss the exclusive launch offers during the soft opening celebration on May 15th. May 15th tariku ఇంకో పాట వినిపిస్తాను కాబట్టి ఈ పాట ఒక్కటి వినిపిస్తాను. దీని తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాను. పాట పాట కలిసి కొనసాగుతారు ఈ కార్యక్రమంలో. ఎస్, మీరు వినే కార్యక్రమం పాట కావాలా పాట కావాలా సేవ, మీ వ్యాఖ్యాత సేవతో.

వెళ్ళండి. వెళ్ళింది తను అనుకోండి, నేను అమ్మకి చెప్పి ఫోటో కూడా ఇక్కడ పంపించేస్తా. వెళ్ళండి రా, తను మన ఫ్యామిలీ మెంబర్ లాంటిదే.

ఎస్ ద ఫ్యామిలీ స్టార్ నటించిన ఆ పాట విన్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా అండ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా. సరే, ఈ ఈ పాటతోటి ఇంకొక ఆఖరి పాట వినిపించే సమయం ఉంది. ప్రశ్నలు కూడా అడిగినా కూడా ఓ పని చేద్దాం, ఈ ఆట ఇంకా మనం ఆడదాము ఎక్కువ అన్నట్టు అనిపించలేదు నాకు. చాలా ప్రశ్నలు అయితే నా దగ్గర ఉన్నాయి. ఈ ఆట ఇంకా ఆడదాము, ఇంకా రాను వేరే షోస్ ఇంకా షోస్ లో. సరే, ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించింది మీ శివ. ఆడకావలా పాటకావలా కార్యక్రమం విన్నారు. ఇప్పటిదాకా ఇవాళ కార్యక్రమంలో మేము ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త సెగ్మెంట్ కూడా మీరు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. కిట్ కిట్స్ వర్సెస్ శివ అని చెప్పేసి పిల్లలు నాతో కో ఆర్జయం చేసి నన్ను ఆట పట్టించి నేను వాళ్ళని ఆట పట్టించేసారు. అలాగా ఇంటరాక్ట్ అయ్యే సెగ్మెంట్ అది ఈ షో నా ఆటకాల పాటకాల కార్యక్రమంలో ఈ కొత్త ఆలోచన మాట మాకు వచ్చింది. సరే, దీంతో అందరు మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే టుమారో. ఎవ్రీ డే లైక్ ఐ సెడ్, ఒక ప్రత్యేకంగా ఒక రోజు కాదండి, అమ్మలు మన అమ్మలు చేసే పడే కష్టాలు, మన కోసం చేసే త్యాగాలు, దేర్ హ్యాస్ టు బి ఎ డే ఎవ్రీ డే దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్. సో అందరికీ మరి ఒకసారి మళ్ళొకసారి మదర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఇవాళకి ఆటకాల పాటకాల కార్యక్రమానికి సైడ్ డే ఎవ్రీ డే దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్. సో అందరికీ మరి ఒకసారి మళ్ళొకసారి మదర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఇవాళకి ఆటకాల పాటకాల కార్యక్రమానికి సైనింగ్ ఆఫ్ మీ శివ. మా ఓట్లు వేయడం మర్చిపోకండి, మీకు నచ్చిన అర్జలకి. అలాగే మా జాతర గురించి మర్చిపోకండి, radiosurabhi.com/rsj వెళ్తే మీకు మూడు డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మా వెబ్సైట్ కూడా చాలా అద్భుతంగా తయారు చేశాము. మీకు అంటే మీకు అలా చూడంగానే టకటక మీకు వివరాలు కనిపించిపోతాయి అనమాట. ఎక్కువ నావిగేట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేసి ఏం లేకుండా మా ఆర్జే అవార్డ్స్ కూడా అక్కడ మీకు ప్రతి కేటగిరీలో ఒక ఆర్జే పలానా ఆర్జే మీకు నచ్చారంటే అక్కడ వెళ్లి ఓట్లు కూడా వేసేయండి. అలాగే నాకు కూడా నేను నచ్చాననిపిస్తే, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే radiosurabhi.com/rsj కి వెళ్లి నాకు కూడా ఓట్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ అటకాల పడకాల శివ. స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ టేక్ కేర్.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.
6: హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ అనూహ్య దేవల్ల టుడే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సో యా, ఇవాళ అయితే సోలో గా హంగామా చేద్దామని అయితే నేను రెడీ అయిపోయి వచ్చేసాను. మీరందరూ కూడా అదే ఎప్పటిలాగానే ఎలాగైతే ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారో అలానే ఇస్తారు అని చెప్పేసి నమ్ముతూ నేనైతే ఇవాళ 3 అవర్స్ నాన్ స్టాప్ ముచ్చట్లు అండ్ మంచి మంచి పాటలు అయితే రెడీ చేసేసుకుంటాను. మీరు మాత్రం మీ ఫోన్లన్నీ కూడా దగ్గర పెట్టుకోండి, బికాజ్ ఇవాళ మనమే మాట్లాడుకోవాలండి. మీరు నాతో, నేను మీతో ఇలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత చక్కగా మన సాటర్డే ఈవినింగ్ ని అలా అలా అలా హ్యాపీగా తీసుకెళ్లిపోదాము. అండ్ నాకైతే ఈ వీక్ లో ఒక మేజర్ మేజర్ టాపిక్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఐ వాజ్ వాచింగ్ ఇట్ అండ్ ఈ పాట వేస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అనుకుంటాను. సో హియర్ వి గో.

0: అది సో ఈ పాటలో మధ్యలో ఒక డైలాగ్ అయితే వస్తుంది కదా, ఏమావా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది అని చెప్పేసి. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది అయితే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. ఇది పాట వచ్చేసి మన తలపచి విజయ్ అండ్ రష్మిక కలిసి చేసినటువంటి మూవీ లోంచ్ అయితే వేసేసాను పాట. అండ్ ఎస్, ఐ వాజ్ రెఫరింగ్ టు ది హల్చల్, ది మెగా డ్రామా దాట్ హెస్ అన్ఫోల్డెడ్ బేస్డ్ ఆన్ వాట్ తలపతి విజయ్ has been able to do this week in Tamil Nadu politics. So aina obviously manaku telisinattuga super star akkada unna stars andarlo kuda he has been able to sustain his stardom for chaala years nunchi, easy ga 25-30 years nunchi. And alantidi ippudu rajakeeyamlo kuda aina adugu pettesi last 2 years ayindanta, 2024 lo official ga party pettaru, but ground work aithe inka chaala ela nunchi mundu nunche prepare ayyo vastunnaru ani chepesi chaala interesting ga undi. Obviously case study laga chadiveseyochu anamata, నెక్స్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లీడర్లా అవ్వాలి అన్న వాళ్ళందరికీ. సో ఎస్, అదైతే హాట్ టాపిక్ అండ్ మై ఎంటైర్ ఇంట్రెస్ట్ హెస్ బిన్ ఓవర్ దేర్. మీకేం జరిగింది ఈ వీక్ లో, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్, కాల్ మీ అట్ 972-66-1966. సో ఎస్, ఈ తలపతి విజయ్ గారికి ఏదైతే జరిగిందో, విచ్ ఇస్ హైయెస్ట్ మెజారిటీ ఉన్న పార్టీ అయితే ఈయన పార్టీ అనండి, టీవీకే పార్టీ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇట్ బ్రోక్ ఆల్ ద రికార్డ్స్ దట్ డిఎంకే అన్నా డిఎంకే హ్యాడ్ బిన్ హ్యావింగ్ ఫర్ ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ అంట. సో ఆ ఇద్దరు రూటెడ్ ఉన్నటువంటి పార్టీస్ ని ఈయన చీల్ చేసి మరీ తీసుకొచ్చిన పార్టీ వచ్చేసి టీవీకే. బట్ దెన్ 10 సీట్స్ తో గవర్నర్ అయితే ఆయనకి ఒక చెక్ పెట్టేసి, సో హీ వాజ్ లైక్ యూ డోంట్ have even the half of the assembly seats that are needed and cheppesi. సో అక్కడ మొదలైందండి డ్రామా, విచ్ పార్టీ వాజ్ గోయింగ్ టు గివ్ హిమ్ సపోర్ట్ అండ్ విచ్ వన్స్ ఆర్ గోయింగ్ టు స్టే అగేన్స్ట్ అనుకుంటూ. సో ఇలా ఇలా చాలా అన్ఫోల్డ్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుందాము. బట్ దాట్ బ్రింగ్స్ అస్ టు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, అది మీకు నేను త్రో చేస్తున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఫర్ దిస్ ఫ్యూ మినిట్స్ దట్ వీ హ్యావ్, విచ్ ఇస్ మీకు కనుక చాయిస్ ఇస్తే, జస్ట్ ఇమాజిన్ విజయ్ గారి ప్లేస్ లో మీరున్నారు ఓకేనా, విచ్ ఇస్ తలపతి విజయ్స్ ప్లేస్ లో, అన్లిమిటెడ్ వెల్త్ ఉంది, పొలిటికల్ పవర్ వస్తోంది, ఆర్ సూపర్ స్టార్డమ్ కూడా ఆల్రెడీ ఉంది మీ దగ్గర, మీ దగ్గర ఈ మూడిట్లో చాయిస్ తీసుకోవాలి అని అంటే ఏది తీసుకుంటారు? What would you be leaning towards? Meeraithe. So call chayas number 972-636-1966.
1: Ikkada nene king, nene pettinave rules. Aa rules nenu appudappudu ishtaniki maarustuntanu. Adi vini gapchukka follow avali. Adi modulesi edaina pichchi pundo cheyalani chusavu. Nindu kanda kandalaga nariki sisiri paarestanu.
2: Okko, tiger ka okko.

అదండి. సో ఈ పాటలో అయితే ఆబ్వియస్లీ దిస్ ఇస్ రజనీకాంత్ గారి సాంగ్ విత్ అనిరుద్ధ్స్ మ్యూజికల్. మై పాయింట్ విత్ దిస్ ఇస్ రజనీకాంత్ గారికి ఆబ్వియస్లీ రియల్ లైఫ్ లో అయితే సెట్ అయిపోయే పాట, బట్ యాజ్ ఆఫ్ నౌ తలపతి విజయ్ ఐ థింక్ ఆయనకి ఇంకా బాగా సెట్ అయిపోతుంది ఈ పాట. ఫర్ హిస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా వాడుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. యాజ్ హీస్ టేకింగ్ ద ప్రమాణ స్వీకారం, విచ్ ఇస్ విజయ్ అనే నేను అని చెప్పబోతున్నారు కాబట్టి, సో యా ఆయనకి 10 సీట్స్ గ్యాప్ లో అలా ఆగిపోయారండి. ఆల్మోస్ట్ ఇంకా ఖచ్చితంగా ఈయనకే ఇచ్చేసేయాలి అన్నట్టుగా రేంజ్ లో ఉన్నా గానీ 10 సీట్స్ తో చెక్ పెట్టేశారు మన గవర్నర్ గారు. అక్కడికి తీసుకొచ్చేసరికే సో హీస్ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ కపుల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. ఫైనలీ వాళ్ళందరూ వచ్చేసి దే గేవ్ హిమ్ ద సపోర్ట్. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆయన ఎలక్షన్స్ కి ముందర కూడా యూనియన్ గా ఫామ్ అయ్యి ముందుకెళ్దాం అని చెప్పి ప్రపోజల్స్ వచ్చినా గానీ బీజేపీ పార్టీ ఆర్ కాంగ్రెస్ నుంచి ఏది తీసుకోకుండా ఇండిపెండెంట్ గానే నేను పోటీ చేస్తాను అని చెప్పి దిగిన ఆయన అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సీఎం కుర్చీ ఎక్కడానికి హీ హ్యాడ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ ది కపుల్ అదర్ పార్టీస్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో పెట్టి మన గవర్నర్ గారు కూడా లాస్ట్ మినిట్ ఒక డ్రామాటిక్ క్లైమాక్స్ వైపు గా తీసుకెళ్లి నిల్చోపెట్టారు. బట్ నెవర్త్ లెస్ ఇప్పుడైతే లైన్ క్లియర్ అయిపోయింది. మన సూపర్ స్టార్ హూ హ్యాజ్ risen to a power player in politics of Tamil Nadu anamata. So the Tamil Nadu state varike gaani, but entire nation eyeballs anni kuda draw chesina 20 situation akkada, because Tamil Nadu has always been a very స్టాంచ్ స్టేట్ కదా. వాళ్ళకి చాలా మటుకు దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ థింకింగ్ అండ్ లివింగ్. అలాంటి రిజిడ్ గా అన్నా గానీ, బట్ ఎస్ వాళ్ళ ఓన్ వేస్ లోకి ఏదైతే పెట్టుకున్నారో దాంట్లోకి ఈయన చొచ్చుకెళ్లారు అని చెప్పేసి ఇట్స్ అ కమెండబుల్ కేస్ స్టడీ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు సీ హౌ హీస్ మేడ్ దట్ మార్క్. బికాస్ రజనీకాంత్ గారు చేయలేకపోయారు, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు చేయలేకపోయారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ డే ఇవాళ తీసుకుంటే విజయ్ని ఎంజీఆర్ గారితో పోలుస్తున్నారు. సిమిలర్ పొలిటికల్ ఎంట్రీ లాగా తీసుకుని వస్తున్నారు. ఈవెన్ దో ఎంజీఆర్ గారికి ఒక 20 ఇయర్స్ పట్టింది అంటారు రావడానికి టు సక్సెస్, బట్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ మచ్ మచ్ ఎర్లియర్ అని చెప్పేసి. బట్ ఎస్, అలాంటి ఒక సిచ్యువేషన్ లో మిమ్మల్ని పెడితే వెల్త్ కి వెల్త్ ఉంది, పవర్ కి పవర్ ఉంది, అండ్ సినిమాల్లో

0: వాహనాలు కొనుక్కుంటారు, కార్స్ తీసుకుంటారు. బట్ దెన్ పాలిటిక్స్ తో ఏమొస్తుంది, కొంచెం పవర్ వస్తుంది, ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, వేర్ యూ కెన్ మేక్ ద రూల్స్ అండ్ గెట్ దెమ్ ఎగ్జిక్యూటెడ్. సో అప్పుడు మీరు కొన్ని రోడ్స్ ని షట్ డౌన్ చేసేయచ్చు, యునో యూ కెన్ జస్ట్ మేక్ ఎనీ రూల్ దాట్ ఎవ్రీ వన్ విల్ బి ఏబుల్ టు ఫాలో, నాట్ జస్ట్ యూ. సో కంట్రోల్ వచ్చేస్తుంది కదా. అండ్ దెన్ ఆబ్వియస్లీ హీరో అంటే ఏంటి, ఎంటైర్ జనరేషన్ అసలు మీరు ఏ హెయిర్ స్టైల్ ఇస్తే అదే హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు, మీరు ఏ స్లాంగ్ వాడితే అదే స్లాంగ్ వాడతారు, మిమ్మల్ని ఒక ఆరాధ్య దేవతగా దేవుళ్లాగా కూడా చూస్తారు. సో యా, అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని గనక పెడితే వాట్ విల్ యూ చూజ్? ఆలోచించారు ఎప్పుడన్నా? అదర్వైజ్ రైట్ నౌ ఆలోచించండి. గివ్ మీ అ కాల్, 9726361966.
1: ఏంటా వాయించడం, డబ్బులు తీసుకుంటున్నారు కదా, గట్టిగా కొట్టండి.

ఎస్, సో మాస్టర్ అయితే వచ్చేసాడు, హల్చల్ చేసేస్తున్నాడు అని అయితే నేను చెప్పేశాను. మీకు గనక అదే పొజిషన్ ఇస్తే మీరు రజనీకాంత్ గారు లాగా పాత్ చూస్ చేసుకుంటారా, కమల్ హాసన్ గారు లాగా యునో యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ బట్ దెన్ ఫ్రంట్ ఫుడ్ పెట్టి మరి యూనో ఒక పార్టీని లీడ్ చేసి అలా అలా సక్సెస్ లోకి తీసుకెళ్లే అంత ఎఫర్ట్ పెడతారా, అంత లీనింగ్ ఉంటుందా మీకు, లేదనంటే లేదు బై మనం మస్తు సంపాదిద్దాం, మనీనే కెన్ బై యూ ఫేమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒక ఫిలాసాఫికల్ గా అనుకుంటారా? సో వాట్ విల్ యూ ప్రిఫర్? నన్ను గనక అడిగితే గనక ఐ థింక్ ఈచ్ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆబ్వియస్లీ బెనిఫిట్స్. ఎందుకంటే మనీ అయితే వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఫేమ్ వచ్చింది అని అంటే ఐడెంటిటీ మారిపోతుంది, హౌ పీపుల్ లుక్ ఎట్ యూ ఇస్ గోయింగ్ టు చేంజ్, పొలిటికల్ పవర్ అంటారా ఆబ్వియస్లీ కంట్రోల్ వచ్చేస్తుంది. బట్ దెన్ ఇప్పుడు గనక మనకి హీరో గారు లాగా ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా గానీ మీకు ఒక స్క్రీన్ ఉంటుంది, జనాలందరూ మిమ్మల్ని చూడడానికి వస్తారు, ఒక ఫ్లాప్ అయితే కూడా అంతే అంతే ఒక పెద్ద డిస్కషన్ అయిపోతుంది. సో ఎటు వెళ్ళినా యూ గోయింగ్ టు బి ద హాట్ టాపిక్ ఆఫ్ ద క్రౌడ్, అదైతే మనం మేనేజ్ చేయవచ్చు అనమాట విత్ ఐదర్ ఆఫ్ దీస్ త్రీ pillars of how we lead our lifestyle. So double ki limit undochu, power ki term untundi, kani cult fan base ganaka manam teeskogaligite adoka emotion abba, adoka emotion. So I think just like Vijay, obviously we have other mega superstars where cult ఇమేజ్ ని తీసుకొని వచ్చి ఫ్యాన్ బేస్ లాగా పెట్టుకుని ఉన్న వాళ్ళు, వాళ్ళు ఊ అంటే అందరూ ఊ అంటారు, లేదు అని అంటే లేదు అనేస్తారు. బట్ రైట్ నౌ ఆల్ ద ఐ బాల్స్ ఆర్ ఆన్ హౌ ఇఫెక్టివ్లీ విజయ్ తలపతి ఈస్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ రోల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఆబ్వియస్లీ ఆయనకున్నటువంటి పొలిటికల్ ఆపోజిషన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి స్మాల్, చాలా చాలా ముళ్ళ కిరీటం మీద కూర్చుంటున్నట్టు ఉన్నట్టుంది నాకైతే, ముళ్ళ సింహాసనం మీద కూర్చుంటున్నట్టు అయితే ఉంది. బట్ వీల్ సీ. బట్ వాట్ ఈస్ యువర్ టేక్? అలాంటి ఒక మంచి ఓవర్లాపింగ్ కాంబినేషన్ లో అయితే ఆయన ఉన్నారు, వెల్త్ కి, పొలిటికల్ పవర్ కి అండ్ స్టార్డమ్ కి. మీరైతే ఏది చూస్ చేసుకుంటారో, నాదైతే నేను చెప్పేశాను, ఐ థింక్ కల్ట్ ఫ్యాన్ బేస్ ని అందరూ రాపట్టుకోలేరు. సో ఇఫ్ యూ ఆర్ ఇఫ్ వీ కెన్ గెట్ దాట్, ఐ థింక్ అదొక ఇమోషనల్ లెవెల్లో టచ్ అయిపోతుందబ్బా.

0: Eleonora.
1: Yes, మనమందరం బాగున్నాము. షార్ట్ రైట్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Radio Surabhi Revisit.
6: Pallu chuppu antunna.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: Chala pagadbandi apply chesarandi ivanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
8: Paya, Khali, Rumali Roti, Natukodi Curries and much more. Feel our Indian cafe.
5: Thank you for being in our journey.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఏం సపోర్ట్?
11: What a day. I'm completely exhausted. Dinner plans ఏంటి?
12: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
1: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఇవాళకి మీ తెలుగు నేస్తాన్ని అనూహ్య దేవల్ల ఇస్ ఇన్ ది హౌస్. నేనైతే ఇంకొక 2.5 hours ఉండబోతున్నాను, సో సాలిడ్ గా 7 o'clock వరకు మనం మంచి మంచి మంచి టైం పాస్ చేసేసేయచ్చు. ఆబ్వియస్లీ మీరు డ్రైవ్స్ లో వెళ్తున్నా, ఏదన్నా చోర్స్ చేసుకుంటున్నా, కానీ ఇంట్లోనే ఉంటూ మస్తి మంచిగా రిలాక్స్ అవుతున్నారు అని అంటే కూడా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్ ఎంటర్టైనింగ్ యూ గైస్. సో మీరు గనక నాతో మాట్లాడాలని అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఎస్, సో మనమైతే ఆ వీక్ లో జరిగినటువంటి హడావిడిలో కొంచెం కొంచెంగా పై పైన గా ఆ టాపిక్ అయితే కవర్ చేసేసాము. తమిళనాడు పాలిటిక్స్ లో వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి, ఆబ్వియస్లీ ఇంకొక హల్చల్ న్యూస్ ఏదైతే జరిగిందో, విచ్ ఇస్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్ వైపుగా తీసుకుని వెళ్తే బీజేపీ పార్టీ హిస్టారిక్ విన్ తీసుకుని వచ్చేసింది. కాబట్టి రైట్ నౌ ఇట్స్ ఆరెంజ్ పార్టీ అనమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆల్రెడీ వచ్చేసి సీఎం ఓత్ సెరమనీకి అటెండ్ అయిపోయారు. అండ్ సువేందు అధికారి ఇస్ ద న్యూ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్, నాట్ మమతా బెనర్జీ అనమాట. సో అక్కడ కూడా చాలా చాలా హంగామా జరిగింది. ఇట్స్ అ హిస్టారిక్ విన్ బికాస్ ఎస్పెషలీ 15-20 ఇయర్స్ గా ఆవిడ

ఏదైతే పాలిటిక్స్ లో తీసుకొని వచ్చినారో ఆ రెవల్యూషన్ గానీ ఆ రెబెలియన్ గానీ, షీ వాజ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ లీడ్ ద హోల్ పార్టీ ఇన్ టు సక్సెస్ ఫార్ మల్టిపుల్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ డెకెడ్స్ అని అనుకుంటా. సో అలాంటి ఒక గ్రిప్ పవర్ ఉన్నటువంటి పార్టీలో నుంచి హీ యూస్ టు బి రైట్ మ్యాన్ పర్సన్ లాగా అనమాట సువేందు అధికారి, బట్ హీ వాజ్ ఏబుల్ టు బ్రేక్ అవే అండ్ స్టిల్ గెట్ సక్సెస్ అనమాట అది బీజేపీ పార్టీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ హౌ వెస్ట్ బెంగాల్ ఇస్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఓన్ టర్న్ చూద్దాము. అండ్ ఎస్, సో అలానే నేను విజయ్ గారి తలపతి పాటలు అయితే లైన్అప్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ వేస్తూ వస్తున్నాను. సో హియర్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పాట కమింగ్ అవే.

ఆసమ్. సో ఎస్, నేను రెడీ అని చెప్పేసి లేటెస్ట్ ఎలక్షన్స్, ఇండియాలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ద విన్నర్స్ ఆర్ డెఫినెట్లీ సేయింగ్ ద సేమ్ సెంటెన్స్ అనమాట. వాళ్లే కాదు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఓట్స్ వేసిన వాళ్ళు అందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ బోత్ ఇన్ వెస్ట్ బెంగాల్

land in Tamil Nadu. Of course, they have strong opposition, so we'll all have to keep an eye out and see asala vilandarni 6 months 1 year varakanna ala stable ga run chepistara or muppu tippulu pettedaniki aa strong opposition parties andru kuda ready aipotara because vallandru rooted ga unnaru ground lo. So it's going to be interesting and yes mana muchatlaite inka nenu teeskon vachestunanu. So what else is happening in around the world or ee week lo asalu em jarigindi ani cheppesi chustunte obviously elections ki hot ga topic untundi kabatti enta petrol diesel prices penchakunda control lo pettunnaru india lo anedaithe manaku telustune undi obviously because of the war in the global situation adi hike ayipoyindi mana daggara aithe india lo kuda adi inka hit ayipothundi before 15th of may ani cheppesi chaala aithe halchal chestunnaru especially because elections aithe ayipoyayi so now the government can make its actual reality loki teeskonu chestaru manandarni because ippudu monnati varaku aithe they were just probably controlling anede I think that is what's going on because eppudu kuda politics is not going to be straight game kadandi politics lo edaithe vallu డిసిషన్స్ తీసుకుంటారో అవన్నీ మన కామన్ మ్యాన్ కి హిట్ అయ్యేది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారమే హిట్ అవుతుంది. సో ఎస్, అది మనకి వస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎల్పీజీ దట్ ఇస్ టు డొమెస్టిక్ ఎల్పీజీ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా చాలా మటుకు హైక్ అయిపోబోతున్నాయి అని చెప్పేసి. సో దానికన్నా ముందు హైక్ అయ్యేది మాత్రం మన ఎక్సైట్మెంట్ అరౌండ్ మదర్స్ డే. దాట్ ఈస్ బికాస్ టుమారో ఇస్ మే 10th అండ్ ఫర్ ఆల్ దోస్ లవ్లీ మామ్స్ అవుట్ దేర్ మీకైతే పాట డెడికేట్ చేసేస్తున్నాను ఆర్ క్లాసిక్ మదర్స్ డే సాంగ్.

Yes, so nenaithe basis anu paata, and yes, mother's love is going to be unconditional, and happy advance Mother's Day to everybody out there, whoever is celebrating this particular day. Obviously prati roju it is going to be that, and heart lo unte saripothundi ani anukune vallaki kuda ilanti oka roju probably dedicate cheskunte maybe that will be the day that you can communicate. So alane inkokaru communicate cheyalanukuntunnallu manaki ఇవాళ ఓన్లీ అవైలబుల్ ఈవెంట్ ఏదైతే ఉందో యూ షుడ్ డెఫినెట్లీ నో, బికాస్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద డే అయిపోయింది కాబట్టి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ నథింగ్ బట్ లిటిల్ ఇండియా ఫెస్ట్. ఇట్స్ బ్రింగింగ్ అ లిటిల్ పీస్ ఆఫ్ ఇండియా టు ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. ద లిటిల్ ఇండియా ఫెయిర్ ఇస్ అ వైబ్రెంట్ పాప్అప్ మార్కెట్ సెలబ్రేటింగ్ ఇండియన్ కల్చర్, ఫుడ్ అండ్ ఫెస్టివిటీస్. దిస్ టైమ్ దే ఆర్ బ్యాక్ విత్ అ ఫుడ్ ఫెస్టివల్ ఎడిషన్. సో ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ అయితే ఇవాళ డెఫినెట్లీ అక్కడికే మీరు నెక్స్ట్ స్టాప్ ఇవాళ ఏ ప్లాన్స్ లేదనుకున్న వాళ్ళకి దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ప్లేస్ టు బీ, బికాస్ అదైతే 9 PM వరకు రన్ అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ 11 AM అండ్ యూ స్టిల్ హ్యావ్ లైక్ 4-5 సాలిడ్ అవర్స్ టు గో అండ్ ఎంజాయ్. కాబట్టి గో హెడ్ బట్ నేనైతే చెప్పేస్తాను అక్కడ ఏమేమి ఉంటాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ 50+ వెండర్ స్టాల్స్ ఉంటున్నాయి, 100+ వెరైటీ ఫుడ్, కల్చరల్ యాక్టివిటీస్, పెట్ ఫ్యాషన్ షో, భజన్ జామింగ్, క్యారియోకే, లైవ్ బ్యాండ్, డీజే కూడా ఉంటున్నారు, అండ్ కిడ్స్ జోన్. కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా ప్రశాంతంగా అక్కడ ఒక ఎంగేజింగ్ యాక్టివిటీ ఉండబోతుంది కాబట్టి ఒక ట్రెజర్ హంట్ జస్ట్ ఫర్ కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ మదర్స్ డే ఫ్యాషన్ వీక్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ అవుట్ దేర్ అట్ వెయిన్ ఫర్గుసన్ ప్లాజా ఇన్ లూయిస్విల్, అండ్ ఫ్రీ ఎంట్రీ ఉండబోతుంది, ఫ్రీ పార్కింగ్ ఉండబోతుంది కాబట్టి, అండ్ జస్ట్ ప్లాన్ యువర్ డే అ లిటిల్ బిట్ మోర్ బికాస్ బయట ఎండ్ అఫ్ వాయిన్ చేస్తుంది అండ్ ఇట్స్ అన్ అవుట్డోర్ ఈవెంట్. సో జస్ట్ ట్రై ప్లానింగ్ అరౌండ్ ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి కొంచెం హీట్ తగ్గిపోతుంది, బట్ ప్లీజ్ ట్రై అండ్ గెట్ దేర్ బికాస్ ఇట్ సౌండ్స్ వెరీ ఫన్. ఐ విష్ ఐ కెన్ హ్యావ్ లైక్ అ కపుల్ ఆఫ్ అవర్స్ అవుట్ దేర్. నా షో అయిపోయిన తర్వాత అయితే డెఫినెట్లీ ఐ ట్రై టు హెడ్ ఓవర్ దేర్, బట్ ఫర్ నౌ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ పాట.

అమేజింగ్. సో పాటలు మాటలు అన్ని కానిస్తూ మనం ఎంచక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ డెడికేట్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్, మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఐ హోప్ మీరు అందరూ వింటూ ఎంచక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటున్నారు అనేసే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, విచ్ ఇస్ వాట్ ఐ ఎండ్ అప్ డూయింగ్. బికాస్ రేడియో సురభి యాప్ వేసేసుకుంటే పాకెట్ నేస్తం లాగా మేమైతే మీతో పాటు అన్ని చోట్లకి వచ్చేస్తాము. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా అంతే. సో ఐ కీప్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ అవర్ షోస్ అండ్ ఆన్ అవర్ రేడియో సురభి. నేను ఇది పర్సనల్ గా చెప్తున్నాను, బట్ నాట్ టు ప్రమోట్ ఆర్జే అవార్డ్స్, బట్ ఎస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్జే అవార్డ్స్ కూడా రాబోతుంది. అసలు ఏంటి కాంటెక్స్ట్ అనుయా అంటారా? నథింగ్ బట్ రేడియో సురభి జాతర ఇస్ కమింగ్ అప్. సో క్యాలెండర్స్ మీరైతే మార్క్ చేసుకోవాల్సిన డేట్ ఇస్ జూన్ 7th. ఆబ్వియస్లీ ఇది ఈసారి మనం నాట్ లైక్ యూజువల్, యాక్చువల్లీ ఈసారి ఇండోర్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్స్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. బట్ హంగామా అయితే ఏమాత్రం తగ్గదు. ఇట్స్ గోయింగ్ టు బి యాజ్ ఎక్సైటింగ్ యాజ్ ఆల్ ఆఫ్ అవర్ ప్రీవియస్ ఇయర్స్, ఇఫ్ నాట్ ఎనీథింగ్ బెటర్. సో ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్ అయితే ఉండబోతుంది, ఎస్పెషలీ విత్ డివైన్ రీవ్యాంప్ తో మనం అలా అలా సెట్ చేయబోతున్నాం అనమాట. బికాస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా. ఇట్స్ అ సెలబ్రేషన్ దట్ యూ డెఫినెట్లీ డూ నాట్ వాంట్ to miss. And that's not all. So mana famous mega kolatam is back again, and this time it's absolutely free. So inka em em jarugobothunnay anante food booths, vendor stalls undabothundi, community recognition awards, a dazzling fashion show and startup street, and a big surprise finale waiting just for you. Vivannitto patu RJ awards kuda conduct chestunamu. So in case you want to vote for any of your favorite RJ that we have here 24/7 run చేస్తున్నాం మన స్టూడియోలో. సో తెలుగులోనే మీ అందరికి కూడా ప్రోగ్రామ్స్ ని పాటల్ని అన్నింటినీ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన టీమ్ ఆఫ్ ఆర్జేస్. సో వాళ్ళందరికీ కూడా మీ పరంగా సపోర్ట్ తెలియజేయాలనుకుంటే యూ కెన్ కమ్ ఆన్ టు అవర్ వెబ్సైట్.

radiosurabhi.com/rsjk తీసుకొచ్చేస్తే మీకు అన్ని అక్కడ దొరుకుతుందండి, ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ వేర్ యూ కెన్ గో అహెడ్ అండ్ సపోర్ట్ యువర్ RJ. So sponsorships ganaka meek interest unte, mee friends ki, mee family members ki cheppalanukunte, you can call us at 516-851-6919 or simply email admin@radiosurabhi.com. So mana jatharani mana vedukalaga jarupukundam kabatti andaru kuda vacheseyandi. Inka nenu cheppadalchukundi ga taggichestanu because inkoka beautiful paata is coming on our way.

అమేజింగ్. సో ఇలా నేను చాలా రేర్ గా వింటున్నటువంటి పాటలన్నీ కూడా ఇవాళ నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుని వేసేస్తున్నాను పాటలన్నీ. శిరీష కూడా లేదు కాబట్టి మీకు నచ్చిన పాటలు ఇంకేమైనా ఉన్నాయని అంటే 9726361966 ఇస్ ద కాల్ నంబర్.

ఇంకా ఇంకా మాట్లాడితే రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కాల్ అండ్ వీ కెన్ హ్యావ్ మంచి మంచి ముచ్చట్లు. ది అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్, ఆబ్వియస్లీ లిటిల్ ఇండియా ఫెస్ట్ కి అయితే ఇవాళ వెళ్ళిపోతున్నారని అయితే నేను నమ్ముతున్నాను, బికాస్ ఇట్ సౌండ్స్ అ లాట్ ఆఫ్ ఫన్ కదా, ఎస్పెషలీ సెలబ్రేటింగ్ ఇండియన్ కల్చర్ కాబట్టి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దాట్ యూ ఆల్ షుడ్ నో, విచ్ ఇస్ కమింగ్ అప్ నెక్స్ట్ ఫ్రైడే ఏదైతే ఉందో, నేను అది ఇంకొంచెం సేపట్లో వీఆర్ గోయింగ్ ఇన్ టు షార్ట్ బ్రేక్ కాబట్టి నేను అది మనం వచ్చేసిన తర్వాత చెప్తాను. బట్ ఆల్ ఎక్సైటింగ్ స్టఫ్ లైనింగ్ అప్, ఈ మే క్యాలెండర్ అండ్ జూన్ క్యాలెండర్ అయితే ఫాస్ట్ గా ఫిల్ అయిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎస్, మీరైతే కాల్ చేసిన నంబర్ 9726361966 ఫర్ ఎనీ ముచ్చట. సీ యూ ఆన్ ది అదర్ సైడ్.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఈమెయిల్ 16 ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
3: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu classic comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
4: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళకి మీ తెలుగు నేస్తాని నెక్స్ట్ 2 అవర్స్ వరకు ఉండబోతున్నాను. రైట్ హియర్ ఇస్ అనూహ్య దేవల్ల. సో మీరైతే కాల్ చేసిన నంబర్ 972-636-1966. ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉన్నా, ఎవరికైనా డెడికేషన్ ఉన్నా గానీ, లేదు ఏం లేదు అనూహ్య, నువ్వు వేసే పాటలు నాకు అసలు నచ్చట్లేదు, నాకు నచ్చిన పాట నా అందరితో పాటు నేను వినాలనుకుంటున్నాను అన్నా గానీ, వాట్ ఎవర్ ద వైబ్ ఇస్, యూ కెన్ కాల్ దాట్ నంబర్. అండ్ మనం ఇవాళ ఆబ్వియస్లీ ఈ వీక్ లో ఏమేమి జరిగినాయి ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాము. వి టచ్డ్ అబౌట్ కపుల్ ఆఫ్ హిస్టారిక్ విన్స్ దట్ హావ్ హ్యాపెండ్ ఇన్ India's elections. Evaithe state paranga elections jarigayi, both Tamil Nadu and West Bengal, historic resounding thumping results evaithe vachnayo vaat gurinchi ala ala pai paina manam sprinkle chesi maatladukunnamu. But ఆ రెండిట్లో ద మేజర్ డ్రామాటిక్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో జరిగినటువంటిది మాత్రం మన తలపతి విజయ్ గారి నెక్స్ట్ ఘట్టం ఏదైతే ఉందో ఇన్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్, విచ్ ఇస్ యాజ్ సీఎం ఓత్ తీసుకోబోతున్నారు వెరీ వెరీ సూన్. కాబట్టి ఆయనకి కంగ్రాచులేట్ చేసేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ ద ఎంటైర్ నేషన్స్ ఐస్ విల్ బి ఆన్ హిమ్. బట్ మనమైతే మన తరపున మన సూపర్ స్టార్ కి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాము అండ్ ఫుల్ సపోర్ట్ మనది ఇచ్చేద్దాము. ఏమంటారు, బికాస్ ఆబ్వియస్లీ హీస్ కమింగ్ అప్ విత్ హిస్ ఓన్ న్యూ ఐడియాస్, అన్ని కూడా మనకి జెన్జీ ఆర్ మిలేనియల్స్ ని టచ్ చేసేటట్టుగా తీసుకొచ్చారంట వాళ్ళ మ్యాండేట్. బట్ యా, అది మనకి ఓపెన్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేనైతే మీకు పోస్ట్ చేశాను. సో ఇఫ్ యూఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింకింగ్ అబౌట్ ఇట్, మీకు గనక విజయ్ తలపతి గారి పొజిషన్ లో పెడితే విచ్ ఇస్ నథింగ్ బట్ మీ దగ్గర ఆల్రెడీ మాస్ హీరో స్టార్డమ్ ఉంది అండ్ ఇమెన్స్ వెల్త్ ఉంది, మనీ అయితే కోకొల్లలుగా ఉంది అండ్ రైట్ నౌ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని అంటే ఆ పవర్ ఉంది అంటే మీ దగ్గర, మీరు ఆ మూడిట్లో దేన్ని ప్రిఫర్ చేస్తారు, మనీ ఆర్ పవర్ ఆర్ స్టార్డమ్? దాట్స్ అనదర్ ఓపెన్ క్వశ్చన్ ఫర్ యూ.

సో మనకి నచ్చిన పాటలన్నీ హ్యాపీగా వేసేసుకుంటూ ఉన్నాము. నేను ఇందాక అన్నట్టుగా మీకు ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే కూడా చెప్పేసేయండి, వేసేద్దాము అని చెప్పాను. సో ఒక పాట అయితే లైన్అప్ అయిపోయింది ఫ్రమ్ దాట్ టేక్. ఇంకా ఇంకా ఏం జరిగింది, నేను మీకు అడిగినటువంటి ఓపెన్ క్వశ్చన్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ నథింగ్ బట్ మనీ ఆర్ పవర్ ఆర్ స్టార్డమ్, ఇట్లాంటి ఆప్షన్ కనుక మీరు ఇస్తే ఏ కాంబినేషన్ చూస్ చేసుకుంటారు, లేదా ఏదైనా ఒక్కదానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? బికాస్ రైట్ నౌ ఫ్రమ్ విజయ్ తలపతి గారి దగ్గర నుంచి చూసుకుంటే హీ సీమ్స్ టు బి హ్యావింగ్ అ గుడ్ ఓవర్ ల్యాప్ ఆఫ్ ఆల్ త్రీ అన్నమాట. అన్ని మూడిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఐ సే హ్యాపీగా చాలా ఈజీగా చెప్పేస్తున్నాను గానీ, బట్ ఆబ్వియస్లీ హీస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ స్ట్రాటజీ బిహైండ్ ఆల్ ఆఫ్ వాట్ హీ ఈస్ ఎంజాయింగ్ టుడే. సో మీకు గనక ఆప్షన్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటారు అనేది ఇస్ గోయింగ్ టు బి ద థీమ్ ఆఫ్ టుడేస్ షో అన్నమాట. సో నెక్స్ట్ 1.5 hour వరకు మీకు టైం ఇస్తున్నాను, ఆలోచించేసుకోండి, చెప్పేసేయండి 9726361966 కాల్ చేసేసి. నన్ను అడిగితే మాత్రం ఆబ్వియస్లీ మనీ వచ్చేసి మనం స్ట్రగుల్ చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఫ్రీడమ్ తీసుకొచ్చేస్తుంది. యు ఆర్ నాట్ లుకింగ్ అట్ సర్వైవల్ మోడ్ కదా. సో ఆబ్వియస్లీ మనీ అండ్ వెల్త్ కి అదొక ప్లస్ ఉంటుంది. పొలిటికల్ పవర్ ఏంటంటే మీకు సొసైటీని ఎలా షేప్ చేయొచ్చు, మీ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకురావచ్చు అని ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది మీకు. అండ్ ఆబ్వియస్లీ ఆ పవర్ ఏదైతే ఉందో ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ హిస్టరీ అన్నమాట, హిస్టరీలో మీరు నిల్చుండిపోతారు. అలానే స్టార్డమ్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ కొంచెం ఇల్యూజన్ ఇస్తుంది దాట్ మనం అసలు గుర్తుండిపోతాంలే, అసలు ఎవడు మర్చిపోలేరు అలా ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తూ, బట్ స్టిల్ అదొక హ్యూమన్ మెమరీలో చిరకాలం వరకు ఉండడానికి అయితే ఆబ్వియస్లీ సర్వైవ్ చేస్తుంది స్టార్డమ్. సో ఇట్స్ అ హిల్ అన్నమాట, అది పైకి వెళ్తే మనకి టాప్ వ్యూ బానే ఉంటుంది, బట్ కిందకి ఎప్పుడు జారిపోతామో తెలీదు, ఈజీగా జారిపోవచ్చు. బికాస్ సూపర్ స్టార్స్ కెన్ ఈజీలీ బి అంటే ఒక ఫియర్ ఆఫ్ ఇర్రెలవెంట్ అయిపోతామా అన్నట్టుగా ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు రీక్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎస్, ఆ మూడిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటూనే ఉంటుంది, కానీ ఇమోషనల్ గా టచ్ ఇవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ స్టార్డమ్ కి ఇంకొంచెం పాళ్ళు మన సౌత్ టిఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ కూడా రిలేట్ చేసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్. సో ఇంకా ఇంకా ఇంకా ఏం జరిగింది అని అంటే ఆబ్వియస్లీ క్రికెట్ వైపుగా వెళ్దామంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టాప్ లో ఉన్నట్టుందండి. మన హైదరాబాద్ టీమ్ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా పీక్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. క్లోజ్ కాంపిటీషన్ అయితే గుజరాత్ వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, అండ్ నంబర్ 3 పొజిషన్ లో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. సో బెంగళూరు ఇస్ రన్నింగ్ టాప్ 4 ఫర్ ఆల్ దోస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో, డెఫినెట్లీ కొంచెం వెనకబడున్నారు, బట్ లుక్స్ లైక్ సిఎస్కే somewhere in the middle of the table. So Dhoni fans like me are a little bit disappointed, but at the same time Hyderabad top lo undi kabatti akkada akkada chellaipoyind anamata. But yeah, so ala mano oka birthday girl ki wishes kuda cheppestamu. She is none other than Trisha, obviously belated.

సో ఇందాక నేను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పేశాను త్రిషాక్ అయితే, రైట్ నౌ ఇవాళకి ఇవాళ జరుపుకుంటున్నటువంటి ఇంకొక సెలబ్రిటీ బర్త్డే ఎవరిది అని అంటే, ఇట్స్ నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్ విజయ్ దేవరకొండ. సో ది అల్టిమేట్ కరిజ్మాటిక్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఇన్ ద రీసెంట్ టైమ్స్ మన జనరేషన్ లో, రిజన్ టు ఫేమ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ నాని గారు అండ్ కపుల్ అదర్స్ హూ హ్యావ్ నో గాడ్ ఫాదర్స్ బట్ స్టిల్ వాళ్ళ మార్క్ ని మనకి ఇంపాక్ట్ ఫుల్ గా తెలియజేసిన వాళ్ళల్లో విజయ్ దేవరకొండ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి అయితే, తెలుగు పిఎఫ్ఐ కి అయితే డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి ద నేమ్ దట్ వీ విల్ టేక్. కాబట్టి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని అందరికీ చెప్పేస్తున్నాను, బికాజ్ వాళ్ళ మూవీ కూడా రిలీజ్ అవబోతోంది, ఇట్స్ లైనింగ్ అప్ రియలీ వెరీ క్విక్లీ. వాళ్ళ రీసెంట్ మ్యారేజ్ ఒకేజన్ లో దే హవ్ డెఫినెట్లీ రిలీజ్డ్ హిజ్ అప్ కమింగ్ మూవీ ట్రైలర్ కానీ ఆర్ బిట్స్ కానీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పేసుకుంటూ, ఆల్ ద బెస్ట్ కూడా చెప్పేసుకుంటూ, బట్ ఎస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ. అండ్ ఎస్ నేనైతే లైన్అప్ చేసేస్తున్నాను ఒక మంచి పాట, బట్ ది అదర్ సెలబ్రిటీస్ ఆబ్వియస్లీ ఈ మే మంత్ ఇస్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ లాగా అనిపిస్తోంది, బికాస్ హిందీలో అయితే మనకి అనుష్క శర్మస్ బర్త్ డే ఇస్ ఆల్సో ఇన్ మే. వీవ్ గాట్ ఇవాళ విజయ్ దేవరకొండ అండ్ త్రిషా నేను మే 4th న హైలైట్ చేశాను. సో వికీ కౌశల్స్ బర్త్ డే ఇస్ ఆల్సో కమింగ్ అప్. సో యా, చాలా చాలా మంచి మంచి సెలబ్రిటీస్ బర్త్డేస్ అందరికి కూడా మేలో ఉండబోతున్నాయి, వచ్చేస్తున్నాయి. సో యా, సెలబ్రేటింగ్ విజయ్ దేవరకొండ, హియర్ వి గో.

0: guys. This is Hari Shankar, Radio Sarabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me Nestam Radio Sarabhi.
1: You're listening to Radio Sarabhi 107.9 FM HD3.
2: Nen nalugaru eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali okalaki non veg kavali okalaki spicy kavali okalaki chinese kavali ela one solution all varieties in one place Swadeshi restaurant taste lo OG quality lo OG quantity lo kuda full must OG years nunchi okate promise mana swadeshi ruchi mana swadeshi style OG experience ni taste cheyandi Swadeshi restaurant Irving Casinette Frisco Flower Mart South Lake and many more Swadeshi because originals never fail
3: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May. Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
4: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterz.com.
7: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ మీ తెలుగు నేస్తాన్ని నేను అనూహ్య దేవల్ల ఇంకొక 1.5 అవర్ ఉండబోతున్నాను. నాన్ స్టాప్ ముచ్చట్లు అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఆల్రెడీ ఇన్ ద వే, సో మిడ్ వేలో ఉన్నాం కాబట్టి మీరైతే ఎంజాయ్ చేస్తున్నారని అయితే ఐఎమ్ డెఫినెట్లీ హోపింగ్. సో యా, ఈ సెగ్మెంట్ లో యూజువలీ మనం ఇంకొంచెం ఫన్ ఎక్సైట్మెంట్ కోటాని పెంచేస్తూ వీ హ్యావ్ అవర్ ప్రాంక్ సెగ్మెంట్ కాబట్టి ఈ హాఫ్ అవర్ లో మనకి మనం చేసే అటెంప్ట్స్ కి ఎవరైనా దొరుకుతారా, వాళ్ళలో పడతారా అనేది మనము ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. కాబట్టి హియర్ వీ గో. వీ హ్యావ్ వన్ call that we want to make endukante idi manaki 2 weeks kindata okaru request chesaru itla prank cheyandi an cheppesi enti anedi ippudu manam telusukundamu if they answer the call kada. So call answer cheyadam mukhyam bigulu. Nen call chestunanu, so let's give it a shot. Hello, అనిల్ గారా అండి మాట్లాడుతుండేది? మీ దగ్గర ఒక 5-10 మినిట్స్ ఉందండి. ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ ఫర్ యూ. మీకు ది ఎంగేజ్మెంట్ కుదిరింది, పెళ్లి కుదిరింది అని విన్నాము. ఇస్ దట్ ట్రూ? Okay, so yes, on a congratulatory note, we wanted to offer some exciting packages from our wedding celebration organization andi. Ma peru Anuhya, so nenaithe idi oka exciting package undi, so dan gurinchi maatladdam ani cheppesi anandi. Just 2 minutes teeskuntanu, would you be willing to listen? మేము ఇది రీసెంట్ గా పెట్టామండి, బట్ వీ విల్ డూ ఇట్ ఎనీవేర్ దట్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు బి. సో మేము కాన్సియర్జ్ లాగా ప్లాన్ చేస్తున్నాము. ఏంటంటే యా అబ్సల్యూట్లీ ఇంకా వర్కౌట్ అవుతుందండి, మనకి గ్రౌండ్ అంతా అక్కడే ఉంది కాబట్టి. ఏం లేదండి, మనం
8: ప్లాన్ చేయట్లేదు.
7: Yes.
8: I'm planning in December.
7: Okay. I know. But just okka sari vintara, which is nothing but memo helicopter lo.
8: So I cannot plan.
7: ఓకే, నవంబర్ కన్నా ముందు నేను ఇప్పుడు మీకు ఇమాజినేషన్ కోసం చెప్దామని ట్రై చేస్తున్నానండి. మీరు కొన్ని ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటారు కదా, మేబీ యూ షుడ్ థింక్ అబౌట్ ఇన్విటేషన్స్. సో గోల్డ్ కోటెడ్ గులాబ్ జామున్లు అన్ని పెట్టేసి చేయొచ్చండి మనం. వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. సిల్వర్ ట్రే లో కూడా పెడతామండి మేము. సిల్వర్ ట్రే లో పెట్టి ఒక డ్రోన్ డెలివరీ లాగా కూడా చేస్తాము. సో ఆర్స్ ఇస్ మోస్ట్లీ అరౌండ్ రాయల్ గా మిమ్మల్ని ఎలాగా తీసుకెళ్దాం అని చెప్పేసి అండి, వెడ్డింగ్ ఒప్పందం మీద. ఓకే, సో అనిల్ గారు, జస్ట్ వన్ రివీల్ హియర్. మీ సిస్టర్ ప్రియాంక గారు మీ నంబర్ ఇచ్చారు. వీ వాంటెడ్ టు రన్ అ ప్రాంక్ ఆన్ యూ. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అ రేడియో సురభి ఛానల్. సో మేము ఇక్కడ 24/7 రేడియో సురభి ఛానల్ రన్ చేస్తాము ఇన్ డాలస్, అండ్ ఐఎమ్ అన్ ఆర్జే హియర్, అండ్ ఐఎమ్ గివింగ్ యూ అ కాల్ ఆన్ ఎయిర్. సో అనిల్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు నాకు చిక్కలేదు అనమాట నా ప్రాంక్ కి. మీరు ఎంత ఫర్మ్ గా చెప్పేస్తున్నారు, ఇప్పుడైతే నేను ప్లాన్ చేసేదే లేదు అని చెప్పేసి. బట్ ఐ హోప్ మీరు, నేను ఏదో మిమ్మల్ని ఆ ముఖేష్ అంబానీ లెవెల్ లో తీసుకెళ్దాం అని అనుకున్నానండి. హెలికాప్టర్ అన్ని రాసుకుని వచ్చా నేను. యా, సో సిల్వర్ ట్రే లో మీరు గోల్డ్ కోటెడ్ గులాబ్ జామున్ అయితే ప్లాన్ చేయండి ఇన్విటేషన్ పంపించేటప్పుడు. ఏమంటారు? Yes, yes. Congratulations once again and keep listening to our radio andi. ఇప్పుడైతే మీకు పరిచయం అయిపోయినాను కాబట్టి ఐ హోప్ యూ కెన్ లిసన్ టు అవర్ షో ఆన్ సాటర్డేస్. ఆల్ రైట్, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ డే, బై. సో అలా మనకైతే ఒక సక్సెస్ఫుల్ ప్రాంక్ ఆల్మోస్ట్ వచ్చేపోయింది. బట్ నేను మాటలు అక్కడ ఇచ్చేసానండి ఆయనకైతే, నేను వాట్ ఆల్ ఐడియాస్ ఐ వాంటెడ్ టు త్రో ఇన్ కేస్ హీ వాజ్ ఓపెన్ టు లిస్నింగ్ టు ఇట్. బట్ యా, ఇలాగా మీకు తెలిసిన వాళ్ళల్లో ఇంకెవరికన్నా ప్రాంక్ చేయాలన్నా నాకు కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966

0: కనిచ్చారు.
1: వైరల్.

ఆసమ్. సో మన ఈ ప్రాంక్ సెగ్మెంట్ కూడా చాలా వైరల్ అయిపోవాలనేసి ఆశిస్తూ ఆ పాట వేసేసాను. ఆల్రెడీ మనకి ఇందాక ఒక కాలర్ కి నేను కాల్ చేశాను కదా, సారీ యాక్చువల్లీ ఒక ప్రాంక్ ని ప్లే చేయడానికి ఒకరికి కాల్ చేశాను. సో దాట్ వాజ్ ప్రియాంకస్ బ్రదర్. ప్రియాంక వన్ ఆఫ్ ద షోస్ ని విని ఆవిడ షీ వాంటెడ్ టు ప్లే అ ప్రాంక్ ఆన్ హర్ ఓన్ వెరీ ఓన్ బ్రదర్. సో తను మాకు కాల్ చేసి ఇలా నంబర్ ఇచ్చి చెప్పిందనమాట. సో ఐ హోప్ అనిల్ ఇస్ కంటిన్యూయింగ్ టు ఎంజాయ్ అండ్ వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ ఫన్ మూమెంట్ రైట్ దేర్. కాబట్టి ఇంకొకరికి మనం కాల్ ట్రై చేయొచ్చు, ఇంకొకరికి యూజువల్ గా మనం చేస్తాం కాబట్టి. సో ఇఫ్ యూ గైస్ వాంట్ బి ఆన్ ద లిస్ట్ నెక్స్ట్, ఏదైతే నేను నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేసుకుంటానో, యూ కెన్ గివ్ మీ అ కాల్ అట్ 972-636-1966 అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్. ఆబ్వియస్లీ ఇదంతా లైటర్ నోట్ లోనే చేస్తున్నాను, సో నథింగ్, నో టెన్షన్స్ అరౌండ్ దిస్ అండ్ యా, లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ గెట్ దిస్ నెక్స్ట్ కాలర్.

ఓకే సో ఇప్పటికైతే మనకి ట్రయల్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొక పాట వేసేసి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాము. ఒకవేళ కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ దెమ్ ఆన్ ఎయిర్.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యల్లా, అల్లు బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అది చలి కాస్త వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఉన్న డాలస్ వెదర్ లో చలి ఇంకేం లేదు. ఐ థింక్ ఈ పాటలో ఇంకా ఏసీ రూమ్ లో కూర్చొని పాడితే తప్ప ఈ లైన్ కి అసలు రెలవెన్సే లేదు. బికాస్ టుడే ద టెంపరేచర్ అవుట్ దేర్ ఈజ్ చాలా చాలా ఫ్రైయింగ్ అనమాట. అదే అంటారు కదా, ఒకవేళ గుడ్డు పగలగొడితే అక్కడే ఆమ్లెట్ అయిపోయేటట్టుందండి. సో యా, ప్లాన్ యువర్ డే ఆబ్వియస్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసింది. బట్ ఈ మధ్య లాంగర్ సమ్మర్ డేస్ ఉంటుంది కాబట్టి ఇది కాస్త 7-8 వరకు టెంపరేచర్ అదిరిపోతూ ఉంటాయి. కాబట్టి టేక్ కేర్ అండ్ హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీకు గనక ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి, ఇలాంటి షాపింగ్ మూడ్ లో ఉన్నారు అంటే గనక ఈ May 16th and 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ ఏంటంటే వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలు, పెళ్లిళ్లు, graduation parties, event edaina, add something beautiful to your wardrobe with second skin. So graduation party ante gurtostundi, apparently next few weeks elago graduation season nadustundi kabatti, and saree veskoni velthe aa class e vere untundi kabatti. Keep an eye out on 16th and 17th. Who is bringing to you guys this one? It is none other than Second Skin. So 12 p.m. to 7 p.m. ante madhyanam slots lo ee rendu rojullo at 608 South Valley Ranch Parkway, unit 108, Irving. Idi ganaka meeru miss ayyaro anante you can call me back and I will give you the details. So for ఇంకా కలెక్షన్స్ ఆర్ ప్రివ్యూస్ కావాలి అని అంటే మాత్రం యూ కెన్ విజిట్ దర్ వెబ్సైట్ secondskin.usa ఆన్ Instagram also. Actually they have a page, or you can call at 972-829-5201. So remember, Second Skin for all your shopping, saree shopping needs anmata.

Okay, so yeah, that was my second attempt for our second call. Kavela call ettunnte ganaka manam inkokka sari prank attempt chesesunde valamu. But yes, ivaltikaithe okkaru already manaku taglesaru kabatti already successful ga manam prank teesesukunnam kabatti ivaltiki manam aithe happy ga feel avutunnam amma ane oka మూడ్ లోకి వచ్చేస్తున్నాము. సో ఎస్, ఇప్పుడైతే ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకంటే ఈ సమ్మర్ అంతా వచ్చేస్తుంది, ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అండ్ ఇఫ్ యువర్ రిలేటివ్స్ ఆర్ విజిటింగ్ ది యుఎస్ఏ, యూ వాంట్ మేక్ షూర్ దట్ యుర్ కవర్డ్ విత్ దెమ్ విత్ SNR insurance for medical emergencies, trip cancellations and many more. So you can travel with peace of mind. So me travel needs kaina, meek telsina wala travel needs kosamaina, meek gurtu pettukovalsina 21 and only one name is SNR insurance. So you can call or text them at 469-464-9864 or visit them on their website www.snrinsurance.com to get started. So any important informations nenaithe ichestu unnanu, in case you guys are missing it, you can just call me back and we will be able to repeat the information for you. And yes, meek ganaka inkevaranna mee family members lo prank cheyali ane oka kutuhalam undi, oka fun excitement

ఎస్, ఇంకొక రిమైండర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడే ట్యూన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ ఒక్కసారి చెప్పేసున్నాను ఏ క్యాలెండర్ డేట్ అయితే మార్క్ చేసుకోవాలి అని చెప్పేసి. మన రేడియో సురభి ఈజ్ బ్రింగింగ్ టుగెదర్ అనదర్ ఈవెంట్ విచ్ ఇస్ అవర్ ఫ్లాగ్ షిప్ ఈవెంట్ జాతర. ఇట్ ఈస్ ఆన్ June 7th అన్నమాట. సో మీరు మార్క్ చేసుకోవాల్సిన డేట్ అది. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ దిస్ టైమ్ ఎట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ దగ్గర అయితే మనం హల్చల్ చేయబోతున్నాము విత్ డివైన్ రీవ్యాంప్ ఈసారి అయితే. డివైన్ రీవ్యాంప్ ఏంటి అని అంటే మనము ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నది ఒక శ్రీ సీతారామ కళ్యాణంతో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ అన్ అసోసియేషన్ విత్ మాటా. ఇట్స్ అ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డూ నాట్ వాంట్ టు మిస్ కదా. సో మెగా కోలాటం కూడా ఉంటుంది. అండ్ ఈసారి అది ఫుల్లీ ఫ్రీ కాబట్టి మనం అది ఆ రోజుని చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇంకొంచెం ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి కొరియోగ్రఫీ అదంతా కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సైన్ అప్ ఫర్ ఇట్ ప్లీజ్ డూ. అండ్ అలానే ఫుడ్ బూత్స్ ఉండబోతుంది, వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, అ డాస్లింగ్ ఫ్యాషన్ షో అండ్ స్టార్ట్అప్ స్ట్రీట్. సో మీకు తెలిసినటువంటి స్టార్ట్అప్స్ ఏదైనా ఇంకొక పెడెస్టల్ తీసుకొచ్చి ఒక విజిబిలిటీ ట్రాక్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సైన్ అప్ చేసేసేయండి స్టార్ట్అప్ స్ట్రీట్ కి. అండ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే ఈస్ డెఫినెట్లీ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. సో ఇవన్నీ కూడా ఒక్కటే చోట జరగబోతోంది. And it's all happening indoors this time around. Frisco Flyers is the place and June 7th is the thing that you have to remember. So registrations, voting, nominations, tickets or anything.

0: related to this particular event. You can find it all on Radio Surabhi website anamata. Idantha kuda mana jatara kabatti manam vedukulaga jarupukonenduku as much as possible mundukochedamu. And admin@radiosurabhi.com ekkadanna edana question unna sponsorships kosam cheppalanna gaani, that is the email that you should keep in mind. So yeah, మీ ఫేవరెట్ ఆర్జీకి ఓట్ వేసేసేయండి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
2: Larsen Travels మీ మొత్తం టూర్ ని సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. Larsen Travels తో మీ టూర్ ని బుక్ చేసుకోండి. ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nachche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్ and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: Welcome. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ మీ నేస్తాం ఇంకొక వన్ అవర్ వరకు ఉండబోతోంది అండ్ నన్ అదర్ దాన్ అనూహ్య. ఇవాళ నేను సోలో సింగం అనమాట, ఎందుకంటే శిరీష ఇస్ ఆన్ అ స్మాల్ బ్రేక్, బట్ వీ విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీక్ టుగెదర్. ఇవాళకైతే ఇంకొక వన్ అవర్ ఉంది అండ్ యూజువలీ మనం ఈ గేమ్ సెగ్మెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ వన్ అవర్. సో ఇవాళ గేమ్ ఏంటంటే ఇట్స్ గోన్ బి యాజ్ సింపుల్ అస్ ఇట్ కెన్ గెట్ అండి. మనం ఎప్పుడు ఇది ఆడుకుంటూ వస్తున్నటువంటి ఈ ఫేమస్ గేమ్ ఏదైతే ఉందో, మూవీ నేమ్, మన తెలుగు మూవీ నేమ్ ని నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తాను, ఆ పదాన్ని మీరు డీకోడ్ చేసి ఒరిజినల్ మూవీ టైటిల్ చెప్పడం, అంత మాత్రమే. వెరీ వెరీ సింపుల్. సో మీరు కాల్ చేసిన నంబర్ 9726361966. ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ డెడికేట్ ఎనీ సాంగ్ టు ఎనీ ఆఫ్ యువర్ పీపుల్, కాల్ చేసిన నంబర్ కూడా అదే అనమాట. ఇంకేదన్నా వచ్చారు చెప్పాలన్నా గానీ దట్ ఈస్ ద సేమ్ నంబర్. సో నేను మీకు ఇస్తున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అదేంటంటే కింగ్స్ మ్యాన్షన్. కింగ్స్ మ్యాన్షన్ ని డీకోడ్ చేస్తే మీకు రాబోతోంది ఒక మూవీ పేరు. సో అది నాకు చెప్పేసేయండి 9726361966. ఈ పాటలో నేను రాను అని అంటుంది ఒక ప్లేస్ కైతే, మీరైతే రావాల్సిన ప్లేస్ నేను ఆల్రెడీ చెప్పాను.

Yes, సో ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అని అర్థమవుతుంది. నేను మీకు ఇంకొక హింట్ ఇచ్చేస్తాను, మేబీ దాట్ ఈస్ వెన్ ఇట్ మైట్ అకర్ టు యూ. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, కింగ్స్ మ్యాన్షన్ ని మీరు డీకోడ్ చేస్తే ఒక మూవీ టైటిల్ వస్తుంది అని చెప్పేశాను కదా. సో దాంట్లో హింట్ అంటే ఇది ఒక హారర్ మూవీ అనమాట, హారర్ కామెడీ మూవీ లాగా వచ్చిన ఒక మన తెలుగు సినిమాలో ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే దిస్ విల్ బి ఆన్ ద టాప్ అనమాట. సో ఆ టాప్ లో ఉండే ఆ మూవీ పేరు ఏంటి అనేది మ్యాన్షన్ అనొచ్చు, మ్యాన్షన్ డోర్ కూడా అనొచ్చు. సో యా, కింగ్స్ మ్యాన్షన్ డోర్ అని ఫిక్స్ అవుదాం అనమాట. సో ఎస్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 972-626-1966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్. అండ్ ఈ లోపల ఇంకొక మంచి ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఏంటంటే ఇది మన జాతరకి టైడ్ అయి ఉంటుంది.

ఉంది, బట్ ఇట్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్స్ అ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామ వర్మ. ఏంటంటే రేడియో సురభి ఈస్ ప్రెసెంటింగ్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ అక్లెయిమ్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రామ వర్మ అండ్ డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ ద లెజెండరీ ఎం బాలమురళీకృష్ణ. ప్రిన్స్ రామ వర్మ గారు విల్ బి కండక్టింగ్ అన్ ఎక్స్క్లూసివ్ మాస్టర్ క్లాస్ ఆన్ సాటర్డే May 16th, విచ్ ఇస్ నెక్స్ట్ సాటర్డే అనమాట, ఫ్రమ్ 11 AM టు 1 PM. జస్ట్ ఒక 3 hours మీరు గనక ఈ మాస్టర్ క్లాస్ లో పార్టిసిపేట్ చేస్తే, అండ్ ఆబ్వియస్లీ యూ షుడ్ హెవ్ బిన్ అ మ్యూజిక్ ఎంతూజియాస్ట్ ఆర్ సమ్ వన్ ప్యాషనెట్ అబౌట్ devotional music, this is a wonderful opportunity to learn 2 beautiful compositions directly from a maestro and perform at the Grand రేడియో సురభి జాతర ఆన్ June 7th. సో ఈ యాజ్ యూ కెన్ ఇమాజిన్ ఈ ఆస్పెక్ట్ కి ఒక లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే మన దగ్గర ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ ఇస్ జస్ట్ $30. మీరు $30 కి మ్యూజిక్ లో ఏదైతే 2 బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ వాళ్ళు చెప్పబోతున్నారో అది మీరు ఒక 3 hours క్లాస్ లో నేర్చుకునేస్తున్నారు కాబట్టి అలాంటి ఒక ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ మీకు తీసుకొస్తున్నది రేడియో సురభి. అండ్ ఫార్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ యూ కెన్ విజిట్ radiosurabhi.com/RSJ. సో మా వెబ్సైట్ కి వెళ్ళిపోతే రేడియో సురభి జాతర గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలిసిపోతుంది, ఇంక్లూడింగ్ దిస్ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామ వర్మ గారు. యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ శృతి చిలకమర్రి అట్ 9452572690. సో ఇదంతా సెటప్ చేస్తున్నాము ఎందుకు అంటే జాతరలో వైబ్ ఉంటుంది కాబట్టి.

ఎస్ ఎస్ ఎస్ వైబ్ ఉంది అని అంటూ తేజ సజ్జా అంటున్నాడు. కానీ మేం కూడా రేడియో సురభి తరపున జాతరలో వైబ్ ఉండబోతోంది అని అయితే ప్రామిస్ చేసేస్తున్నాము. సో మీరు ఆల్ యూ హావ్ టు డూ ఇస్ జస్ట్ పార్టిసిపేట్ ఆన్ జూన్ 7th. లేదు మాకు ముందు నుంచే ఇవన్నిట్లోనూ పాల్గొంటూ మీతో పాటు రావాలనుకుంటున్నాము అని అనుకుంటే మాత్రం, లైక్ ఐ సెడ్, ఒక మాస్టర్ క్లాస్ ఉంది, మెగా కోలాటం ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. సో ఆల్ ఆఫ్ దిస్ యూ క్యాన్ get information from our website. So yeah, indaka Teja Sajja gurinchi maatladanu and we all know enta manchiga act chesesadu and blockbuster movie manaki andinchesadu Hanuman ani cheppesi oka oka ఒక బే ఫ్యాన్ బేస్ నైతే క్రియేట్ చేసేసుకున్నాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక మన రిలీజియస్ ఆర్ ఐతిహాసిక్ లోంచి ఐతిహాసస్ నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని తీసుకెళ్లి మనకి బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వాటి రేంజ్ లో మనకి తీసుకొచ్చి పెట్టేశాడనమాట. ఒక ప్లాట్ఫామ్ అండ్ పెడిస్టల్ మీద ఎంత నమ్మసక్యంగా చేసేసాడంటే ఆ హనుమాన్ మూవీ వీ విల్ నెవర్ ఫర్గెట్. సో అలాంటి ఇంకొక మంచి మంచి మూవ్ చేయబోతున్నాడు, విచ్ ఇస్ ఆన్ ఓటీటీ అనమాట. ఈసారి ఒక షో కి హోస్ట్ గా యాంకర్ గా హీస్ కమింగ్ అప్ అనమాట. అండ్ ఐ థింక్ ఇది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ మే లోనే. అండ్ ఇట్స్ అబౌట్ ట్రేటర్స్. ఈ ట్రేటర్స్ అనే ఒక షో అమెజాన్ లో ఉండబోతోంది అండ్ ఇది హిందీ వర్జన్ లో I think Karan Johar and Lakshmi Manchu is part of it. So all konni big names aithe unnai show ki. Nenu aithe inka chudaledu. You guys tell me if you guys happen to watch it, entha baaguntundi, em expect cheyochu ani cheppesi. It's going to be a surprise reveal because this boy is hosting. Obviously mana Telugu version chudabuddhi avutundi kabatti manam aithe I think we should just keep an eye out on whenever this is going to come. So idaithe oka 15 day reality competition undabothu but it's happening. Shooting aithe Udaipur lo jarugutondanta. So it's going to be interesting. Teja Sajja as a host, I'm sure he'll kill it because konni cinema award functions kuda host chesinatvanti experience undi kabatti. And yeah, so that is the latest and greatest about Teja Sajja that I could think of. And meer ganaka ee answer ni decode chesesaru anante, yes, you are right. King's Mansion Door ani nenaithe movie title decode cheyani చెప్పేసాను. ఇట్స్ నథింగ్ బట్ రాజుగారి గది అండి. రాజుగారి గది ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ తెలుగులో మనకి హారర్ కామెడీ అంటే గుర్తొచ్చే పేరు అది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాను, ఇంగ్లీష్ టైటిల్ ఇస్తున్నాను. లెట్స్ గో, లెట్స్ గో ఇస్ ద ఇంగ్లీష్ టైటిల్. ఇదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరూ గెస్ చేయగలిగే ఈజీ ఈజీ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. లెట్స్ గో ఇస్ ద క్వశ్చన్. అది ఏంటి తెలుగు మూవీ అనేది మీరు చెప్పేసేయండి. 9726361966 కి కాల్ చేసేసేయండి.

రవితేజ గారికి ఏ మాటకి ఆ మాట, మంచి మంచి పాటలు అయితే పడతాయండి. సో ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు దాకా లేటెస్ట్ గా వచ్చే ఏ మూవీలో అయినా గానీ అట్లీస్ట్ వన్ సాంగ్ అయితే హిట్ అవుతుంది, ఇఫ్ నాట్ ద హోల్ ఆల్బమ్. వెంకీ మూవీ అన్నచ్చు, లేదంటే ఇప్పుడు ఈ పాట ఫస్ట్ వచ్చినప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీలోంచి నల్లంచు తెల్ల చీర అసలు మన రేడియోలోనే విన్నా నేను ఫస్ట్. అప్పుడు ఏమాత్రం ఎక్కలేదు అసలు ఆ బుర్రకి, అసలు ఏంటిది అపశృతిలో పాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు అనిపించింది. కానీ ఐ థింక్ వినగా బానే అనిపించేస్తుంది కాబట్టి మనం యాజ్ మెనీ టైమ్స్ విని ప్లస్ యాక్చువల్లీ హుక్ స్టెప్ అయితే బానే ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ క్యాచీ, మ్యూజిక్ అయితే క్యాచీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ లిరిక్స్ కాబట్టి కొత్తగా ఏదో ఒక ఎఫెక్ట్ తీసుకుని వచ్చేస్తారు రవితేజ గారి మూవీస్ లో అయితే. సో యా, రవితేజ గారు అంటేనే కామెడీ అంటేనే రవితేజ గారు అన్నట్టుగా మనకి ఎప్పటికప్పుడు ఆయన రిఫ్రెష్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. అండ్ కామెడీ పరంగా అయితే ఇంకొకరు రీసెంట్ న్యూస్ లో అయితే ఉన్నారు కదా, కమీడియన్, స్టాండప్ కమీడియన్ అనొచ్చు లేదంటే ఫుల్ టైమ్ కమీడియన్ అనొచ్చు, సమీర్ ఆయన ఏదైతే ఉన్నారో మనకి, హీస్ అ వెరీ పాపులర్ కమీడియన్ ఇన్ ఇండియా. ఆఫ్ కోర్స్ గ్లోబలీ కూడా మన జెన్జీ మిలెనియల్స్ వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రైకింగ్ కార్డ్ ఉంటుంది, చాలా రిలేటబుల్ గా అనిపిస్తూ ఉంటారు. సమీర్ ఆయన లాస్ట్ ఇయర్ ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు, బియర్ బైసెప్స్ రణవీర్ తో పాటు ఏదైతే హల్చల్ జరిగిందో కేసు నడిచింది, ఒక డెరోగేటరీ కామెంట్ పెట్టారు ఇన్ దేర్ పాడ్కాస్ట్ అని చెప్పేసి, ఆర్ లైక్ షోలో అని చెప్పేసి. సో ఫర్ అ బిట్ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు, ఎక్కడ ఏమి చేయకుండా, కాంటెంట్ చేయకుండా. సో దేవర్ సైలెంట్ ఫర్ అ ఫ్యూ మంత్స్ బట్ దెన్ దేర్ బ్యాక్ అనమాట. ఈ మధ్య చాలా చాలా పుష్ వస్తుంది నాకు ఆ కొన్ని రీల్స్ లో ఏదైతే సమీర్ రాయన అండ్ రణవీర్ కలిసి దే ఆర్ జస్ట్ కమింగ్ బ్యాక్ ఇన్ అ ఫనీ వే ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో, మేము వెళ్ళిపోయాం అనుకున్నారా టైప్స్ లో మళ్ళీ వచ్చేస్తున్నారు అనమాట. ఆర్ లైక్ సమయ్ టెల్స్ నాతో ఎవరున్నారో తెలుసా అని అంటారు, బట్ దెన్ దిస్ బాయ్ కమ్స్ ఇన్ అండ్ దెన్ హీల్ బి లైక్ అబ్బా నువ్వు వచ్చావా అని అనుకుంటూ. సో సంథింగ్ ఇట్లా యునో రియాలిటీని చెక్ లో పెట్టుకుంటూ పల్స్ చెక్ చేసుకుంటూ నే మళ్ళీ ఒక కామెడియన్ యాంగిల్ ఏదైతే టచ్ చేస్తున్నారో, సమ్హౌ దే ఆర్ ట్రైంగ్ టు బ్రేక్ బ్యాక్ ఇన్ టు ద బ్రేకింగ్ న్యూస్. అండ్ ఆఫ్ కోర్స్ సమయ్ రాయనకి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏదైతే ఉందో దాంతో పాటు ఒక స్పెషల్ స్టిల్ అలైవ్ అని చెప్పేసి World's most watched on YouTube అయిపోయింది అనమాట. వన్ ఆఫ్ ద వైరల్ క్లిప్స్ ఏదైతే ఉందో అది ఇట్స్ జస్ట్ హై ఆన్ హ్యూమర్ అని చెప్పేసి వింటున్నాను. సో యా, సమయ్ రాయన ఇస్ బ్యాక్ అండ్ విత్ అ బ్యాంగ్ అని చెప్పొచ్చు. అండ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఆర్ నాస్టాలజిక్ మెమరీస్ ఇస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ ఇప్పుడు ప్లే చేయబోతున్నాను. అండ్ మై క్వశ్చన్ ఫర్ డీకోడింగ్ వాట్ ఈస్ ద తెలుగు మూవీ టైటిల్ బిహైండ్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లెట్స్ గో అనదంటే ఏమై ఉంటుంది చెప్పాలంటే కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

0: ఎస్ ఎస్ ఎస్. సో అలా నాకు నచ్చిన పాటలు నచ్చిన మాటలు చెప్పుకుంటూ వచ్చేస్తున్నాము. వీఆర్ జస్ట్ అబౌట్ టు రీచ్ ద లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ అవర్ షో. సో ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరూ కాల్ చేసిన నంబర్ 9763661966 ఎందుకు చేయాలి నీకు అసలు అని అంటే మాత్రం, ఒకవేళ గేమ్ ఆడాలంటే ఏదైతే నేను ఇంగ్లీష్ లో లెట్స్ గో అని చెప్పానో దానికి మూవీ టైటిల్ తెలుగుది ఏమై ఉంటుంది అని డీకోడ్ చేయాలన్నా కాల్ చేయొచ్చు. లేదు మాకు ఈవెంట్స్ లలో ఒకటి మాకు తెలుసుకోవాలని ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ అని చెప్పేస్తే కాల్ చేయొచ్చు. లేదా మాకు తెలిసినటువంటి ఈ ఫ్రెండ్ కో ఫ్యామిలీ మెంబర్ కో ఒక బర్త్డే విష్ లేకుంటే సంథింగ్ స్పెషల్ జరుగుతోంది కాబట్టి ఒక పాట డెడికేట్ చేయాలని అనుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ నెక్స్ట్ వీక్ ప్రాంక్ సెగ్మెంట్ లో మీ వాళ్లకే ప్రాంక్ వేయాలి అని ఒక లైట్ హార్టెడ్ ఫన్ బోన్ ఏదైతే టికిల్ చేయాలనుకుంటున్నారో ద సేమ్ నంబర్ ఏంటది 9726661966 కాల్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ 30 మినిట్స్ లో మనం మన గేమ్ ని కంటిన్యూ చేసేద్దాము. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ నేను మీకు చక్కచక్క ఇంకొకసారి గుర్తు చేసేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ స్టిల్ లుకింగ్ టు డూ ఎనీథింగ్ టుడే, ఇవాళకి ఇవాళ ఇంకొక 2-3 అవర్స్ లో ఏమైనా ఉన్నాయా నడుస్తున్నాయి అని అయితే మాత్రం నా దగ్గర డెఫినెట్లీ ఉంది అనే చెప్పేస్తాను. లిటిల్ ఇండియా ఫెస్ట్ ఇస్ ద థింగ్ దట్ ఐ వుడ్ రికమెండ్ యూ టు గో. వెయిన్ ఫుగసన్ ప్లాజా లూయిస్విల్
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
4: Building a school anukoni em laavam?
5: Anduke Value Financial Services undi kada.
6: Specializing in core Java and DS Inc.
7: Fresh quality kooralu groceries with a simple online order myhomegrocers.com.
2: Thank you for being in our journey.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు మరి వండనా?
13: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
13: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఎస్, సో టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ సాటర్డేకి మనం లాస్ట్ 30 మినిట్స్ ఈ షోలో ఉండబోతోంది కాబట్టి యాజ్ చిల్ అస్ పాసిబుల్ ఇవాళ నడిచింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బయట టెంపరేచర్ డాలస్ లో అయితే చాలా చాలా ఎక్కువనే ఉంది. సో యా, ఐఎమ్ హ్యాపీ టు బీ అట్ ద స్టూడియో అండ్ ఎంజాయింగ్ ద లవ్లీ మ్యూజిక్ అండ్ మనం చెప్పే మంచి మంచి అప్డేట్స్ ఇన్ ద సిటీ. సో ఇందాక నేను అన్నాను ఇంకొక 2-3 అవర్సే మిగిలింది ఏమన్నా హల్చల్ చేయడానికి ఈవెంట్ ఉందా అని అంటే లిటిల్ ఇండియా ఫెస్ట్ ఇస్ ద ప్లేస్ టు బీ అని చెప్పేశాను. ఏమేమి ఉంటుంది అని అంటే అక్కడ ఆల్రెడీ కల్చరల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటుంది, కిడ్స్ కి ట్రెజర్ హంట్, వెండర్ స్టాల్స్, వెరైటీ ఫుడ్ ఉంది, భజన్ జామింగ్ అండ్ క్యారియోకే, లైవ్ బ్యాండ్, డీజే. సో చాలా హల్చల్ హల్చల్ ఒక పాపప్ మార్కెట్ జరుగుతోంది అక్కడ వైబ్రెంట్ గా. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ ఎట్ లూయిస్విల్. ఇంకొక 2-3 డేస్, 2-3 అవర్స్ ఉండబోతుంది కాబట్టి. అండ్ యా, ఇంకొక బ్రిలియంట్ రిమైండర్ ఆర్జే అవార్డ్స్ నడుస్తోంది. సో మీకు నచ్చినటువంటి ఫేవరెట్ ఆర్జే కి ఓట్ వేయాలంటే రేడియో సురభి వెబ్సైట్ డౌన్లోడ్ వెళ్ళాలి అండ్ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఎలాగూ డౌన్లోడ్ అనే పదం వచ్చేసింది కాబట్టి. సో యా చలో అండి, చలో చలో ఇస్ ద మూవీ టైటిల్ దట్ ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ యూ గైజ్. లెట్స్ గో అనే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కి ఆన్సర్ అదే అన్నమాట, అది సంగతి. సో యా, అనదర్ బ్యూటిఫుల్ పాట.

ఎస్, సో పవన్ కళ్యాణ్ గారి పాట విన్నాక ఆబ్వియస్లీ గాల్లో తేలినట్టే ఉంటుంది. అండ్ ఆయన గురించి మాట్లాడుతూ ఉండగా నేను మన గేమ్ సెగ్మెంట్ లో ఒక క్వశ్చన్ ని తయారు చేశాను. చాలా చాలా చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టుగా నేనేం పెద్ద బిల్డప్ ఇవ్వట్లేదండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ద లాయర్ అని అంటే ఎవరు ఆర్ ఏ సినిమా గుర్తొస్తుంది ద లాయర్ అనేసి మీకు ప్రశ్న అనమాట. కాల్ చేసిన నంబర్ 9726361966 ఫర్ ఎనీ ఆఫ్ యువర్ గెసెస్ అండ్ ఆన్సర్స్. ఇంకొక స్ప్రింగ్ ఫెస్ట్ గురించి నేను చెప్పేస్తున్నాను, విచ్ ఇస్ షెడ్యూల్డ్ ఫర్ నెక్స్ట్ సండే May 17th. టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ అయితే జరగబోతోంది at the beautiful grandscape from 4 PM all the way till 10 PM. So evening to night edana hangama cheyali anante 17th Sunday next week gurtu pettukovalsindi tea pad spring fest. Here's what's waiting for you. So decode chesedamu, exciting raffle prizes that you could win and super fun kids activities, a stunning 360 degree photo booth, delicious food stalls and shopping booths, and M Live Band is going to bring the stage alive under their spring night lights anmata. So just come along with your friends and family for a magical spring evening antunaru ee teapad spring fest host chestunna vallu. Free entry and parking idi matram gurtu pettukondi, underline chesi pettukondi. So yeah, ilanti chala chala halchal and hangama and cultural activities chala ne jarugutunnayi kabatti ekkadekkadiki enni gurtu pettukuntamu kabatti meeru enchakkaga maaku phone chesesthe mem malli meeku aa details ichchestam anamata. Enjoy this beautiful pada.

శృతి హసన్ అండ్ సాయి అభ్యంకర్ పాడినటువంటి ఆ ట్రెండింగ్ సాంగ్ అయితే వినేసాము. సో యా, టువర్డ్స్ ది ఎండ్ అయితే వచ్చేస్తున్నాము. బట్ గుర్తు పెట్టుకోవాల్సినవి ఇంకొక ఒక్కటి ఉంది. ఏంటనుయ ఇన్ని ఉన్నాయనంటే మరి అన్ని జరుగుతుంది. సచ్ హ్యాపీ ఆర్ హ్యాపెనింగ్ సిటీ అనమాట మంది, ఎస్పెషలీ మే అండ్ జూన్ లో ఆబ్వియస్లీ టెంపరేచర్స్ కొంచెం వార్మప్ అయి ఉంటుంది. మనం బయట ఇంకా ఎక్కువ స్పెండ్ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సెడార్ పార్క్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇండియా బజార్ ఈస్ గోయింగ్ టు బి హియర్ విత్ 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్ అనమాట. మే 15th, 16th and 17th all 3 days వాళ్ళు ఫ్రీబీస్, రాఫిల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్ రన్ చేస్తున్నారు. కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ ఉండబోతుంది. షుగర్ కేన్ జ్యూస్, అబ్బాబాబా సమ్మర్ అంటేనే ఇవి జ్యూసులు ఆర్ యునో మనకి ఈవినింగ్ అయితే చాట్ కంటిన్యూస్ గా రన్ అవ్వాల్సిందే. కాబట్టి షుగర్ కేన్ జ్యూస్ గానీ వాటర్ మెలన్ అవన్నీ కూడా ఉండబోతుంది. అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ బైట్స్ అట్ రాజులాస్ కిచెన్.

Yes, so that is the cute short part from the upcoming Samantha's movie. It is nothing but Ma Inti Bangaram. So Ma Inti Bangaram ankuntu, it's definitely she is going to steal the show annatugane undi kabatti tana centric movie write chesaru kabatti. It's going to be interesting. May 15th I think is the release date. So ade roju inkonni release avutunnayi, but I think she is going to have a clean sweep at the theaters because migitha anni kuda chinna budget movies rabothunnayi. Like if you remember Avika Gore, the Balika Vadhu girl, తను ఒక డ్రామా థ్రిల్లర్ తెలుగులో చేసింది అండ్ ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. ఐ థింక్ నందు ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో మే 15th న దాట్ ఈస్ ఆల్సో కమింగ్ అప్ అండ్ మేబీ దేర్ ఇస్ అనదర్ గోపీచంద్ మూవీ ఆల్సో రైట్ ఇన్ దేర్ ఇన్ దాట్ మిక్స్ అనమాట. But yeah, so Samantha is going to have a box office run anaithe anpistundi because it's an interesting trailer that they released. And Nandini Reddy kabatti directorial hit teeskonu vastu unnatundi oka manchi combination anamata. Manaku O Baby teeskocharu veelliddaru, so it's going to be nice. And alane inka Dacoit movie release ayyi ippudaithe OTT loki stream avabothundi kabatti keep an eye out because ninnane release ainattu naaku aithe information vachesindannamata nenu.

చూడలేదు, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ వాచ్ అని అనిపిస్తుంది. సో యా, నేనైతే డకోయిట్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఓటీటీ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి లుకింగ్ అవుట్ ఫార్. దిస్ ఇస్ అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్స్ మూవీ. లెట్స్ సీ, సతీ లీలావతి అనేది ఇంకొక మూవీ రిలీజ్ అయింది. సో విల్ టాక్ అబౌట్ దాట్ రైట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ పాట. అండ్ ఈ పాట నేను జూనియర్ ఎన్టీఆర్ గారి హ్యాపీ బర్త్ డే సెలబ్రేషన్స్ అడ్వాన్స్ గా, చాలా అడ్వాన్స్ గా, అసలు 2 వీక్స్ అడ్వాన్స్ గా నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో నాలాగా ఇంకా అవుట్ దేర్ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, May 20th ని మనం ఇంకా ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ పాటతో.

సో యా మనకి ఇవాళ షో నేను స్టార్ట్ చేసినప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో గురించి అండ్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ గురించి స్టార్ట్ చేసేసి అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ బట్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఏదైతే అన్నానో వెల్త్ ఇంపార్టెంటా పవర్ ఇంపార్టెంటా లేకుంటే స్టార్డమ్ ఇంపార్టెంటా అని అడిగాను అండ్ దానికి మనకి గిరి గారు అయితే కాల్ చేసేసి తన ఒపీనియన్ ఇచ్చేసారు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో హీ వాజ్ వెయిటింగ్ టు గివ్ అస్ ద వర్డిక్ట్ ఆఫ్ హిజ్

అన్నమాట. ఆయనైతే వెల్త్ కి ప్రయారిటైజ్ చేస్తారు అని చెప్పారు, బికాజ్ దాని ద్వారా ఆంటర్ప్రినర్షిప్ లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ ప్యాసివ్ పొలిటికల్ ప్రెసెన్స్ ఉండొచ్చు. సో ఫేమ్ ఎలాగూ వెల్త్ ఇవన్నీ ఉంటే వచ్చేస్తాయి అని చెప్పేసి దట్ ఈస్ హిజ్ పర్స్పెక్టివ్. బట్ ఎస్, టు ఈచ్ ఆర్ ఓన్ పర్స్పెక్టివ్స్ అండ్ యా, మనకి ఆ మూడు కలిపి వస్తే ఆబ్వియస్లీ వీ విల్ వెల్కమ్ ఇట్ ఆల్ అని అనిపిస్తుంది. బట్ యా, నాట్ ఎవ్రీ వన్ కెన్ రీచ్ ద హైట్స్ దట్ మిస్టర్ విజయ్ తలపతి హెస్ బీన్ రీచింగ్ దీస్ డేస్. కాబట్టి కుడోస్ టు హిమ్ అండ్ ఫర్ all of us as well who are putting in all the efforts and making sure our lives are better than yesterday. So ala mana show ni nenaithe end chesestunnanu. Manandaru kuda will keep working hard and playing hard and enjoying hard anmata. All right, so on that note, I am ending today's show with this beautiful pata, and you guys take care, hydrate yourself, summer vachestundi, and no promises and no guarantees with Dallas weather, but yes, summer aithe vachestundi kabatti hydrate yourself, and I will see you guys or obviously I can't see you, but yeah, meenaithe Sirisha tho paatu next week 4 o'clock Saturday vachestanu with another fun filled show. So yeah, take care, bye bye.